0: నుండి సర్వము సృష్టించి సత్యము అనగే సర్వ సృష్టి. సత్యము నుండియే సర్వము సృష్టించే సత్యము నుండి అనగే సర్వ సృష్టి. సత్యమహత్యంబు పాటగాని అనగా అది శుద్ధ సత్వం అవనియందు.
1: ది ఎంటైర్ క్రియేషన్ వాజ్ డన్ బై ట్రూత్ అండ్ ట్రూత్ హ్యాస్ ఎన్వలప్డ్ ఎవ్రీథింగ్. హౌ క్యాన్ ద గ్రేట్నెస్ అండ్ ది యూనిక్నెస్ ఆఫ్ ట్రూత్ బి డిస్క్రైబ్డ్? దిస్ ఈజ్ the truth about the truth.
0: Kalam che maranadi,
1: the one which does not change with passage of time.
0: Charitra che mayanadi,
1: the one which does not undergo by history.
0: Pralayam che taraganadi,
1: the one which does not get diminished.
0: Srishti che taraganadi,
1: by creation this does not grow.
0: ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యం యొక్క రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: ది ఇండియన్ కల్చర్ ఈజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ ట్రూత్ విచ్ డస్ నాట్ చేంజ్ బై ఎనీ మీన్స్.
0: ఆ సత్యం యొక్క అంతరాత్మయే పవిత్రమైన సనాతన ధర్మం.
1: The inner meaning of that truth is Sanatana Dharma.
0: Bharatiyulu tellavari lechinade modalu ratri nidrinchunanta varaku taamu cheyu anni karyamulu endukudanu ee bharatiya samskrutiki samanmayamainatunti yokka karmale aacharistu vacharu.
1: From the dawn to dusk, whatever activity is undertaken by Bharatiyas is saturated with Bharatiya culture.
0: Kanuka samskrutini visarjinchi manavudu sancharinchaledaneetundi satyanni Bharatiya desham Bharatiya samskruti yavat prapanchamunaku anadi kaalam nundi chaatutune vachutunnadi.
1: From the ages immemorial, the Bharatiyas and Bharat have been declaring to the world at large that any person who leaves the culture and wants to live a life would not be able to live properly.
0: Ee prapanchamunandu atyadbhutamainatundi yantramu manava shariram.
1: In this world, the human body happens to be an astounding type of machine.
0: Vividha prakutala chetanu angamula chetanu bhagamula chetanu cherinatvantide ee manava shariram.
1: This human body consists of different types of thoughts, experiences and activities.
0: Vibhinna swaroopamainatvanti ee okka prakruti tattvalu మానవుని యందు అనేక అంగముల చేతను అనేక భాగముల చేతను కూడి ఉన్నది.
1: దిస్ పర్టిక్యులర్ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎక్స్ప్రెషన్ టు ద వేరియస్ న్యాచురల్ యాక్టివిటీస్ అండ్ డ్యూటీస్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింబ్స్.
0: ప్రతి అంగము కూడాను తమ తమ కార్యములను సక్రమమైన మార్గమును ప్రవేశపెట్టి మిగిలినటువంటి యొక్క అంగముల చేత కొంతవరకు సహకరించి పనిచేయటం చేతనే దేహము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నది.
1: ది హ్యూమన్ బాడీ హెస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఫుల్నెస్ ఆఫ్ హెల్త్ బికాస్ ది ఈచ్ లిమ్ ఈజ్ పర్ఫార్మింగ్ ఇట్స్ స్పెసిఫిక్ డ్యూటీ and also cooperating with the other limbs in discharging the duties of the body properly.
0: Oka angamunaku maro angamunaku సహకారం అనేటువంటిది, ఇది అర్థం చేసుకునేటువంటి యొక్క సంబంధమును కూడాను గుర్తింపచేసేటువంటిదే ఈ యొక్క శారీర అణువులు.
1: ది హ్యూమన్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆటమ్స్ ఆల్సో షోస్ అండ్ డెమోన్స్ట్రేట్స్ హౌ ఈచ్ లిమ్ హ్యాస్ టు కోఆపరేట్ విత్ అదర్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు ఫంక్షన్ యాజ్ అ సిస్టమ్.
0: ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగి ఉండటం చేతనే ఈ దేశము ఈ విధమైనటువంటి యొక్క కర్తవ్య కర్మల యందు నిర్వర్తించడంలో శక్తివంతమై ఉన్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ద మ్యూచువల్ కోఆపరేషన్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ విచ్ ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద బాడీ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ద బాడీ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ వెరీ ఎఫెక్టివ్లీ.
0: ఇది శరీరమునకు సంబంధించిన కమ్యూనికేషన్.
1: దిస్ ఈస్ కమ్యూనికేషన్ విచ్ ఈస్ అప్లికబుల్ టు ద హ్యూమన్ సిస్టమ్ అండ్ హ్యూమన్ బాడీ.
0: దేహమునందు వివిధమైనటువంటి అంగములు, వివిధమైనటువంటి ప్రకృతులు, వివిధమైనటువంటి భాగములు ఏ విధంగా సహకరించి ఒకదానిని ఒకటి గుర్తించి అర్థము చేసుకుని వర్తించడం చేత ఈ దేహము తమ యొక్క సహజ స్థితిని పొందగలుగుతున్నదో, అదే విధముగానే దేశమునందరూ కూడాను వివిధ వ్యక్తులు వివిధ భావములతో కూడి వివిధ ప్రవర్తనలతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను ఇట్టి సంబంధ బాంధవ్యము కలిగి ఉండినప్పుడే ఇది దేశం యొక్క కమ్యూనికేషన్ చెప్పవచ్చు.
1: జస్ట్ యాజ్ డిఫరెంట్ లిమ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఫంక్షన్ విత్ ఫుల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ సో ఆల్సో వెన్ ద నేషన్ డిశ్చార్జెస్ ఇట్స్ డ్యూటీస్ అండ్ వెన్ ఆల్ ది పీపుల్ హూ ఫార్మ్ ద నేషన్ ఫంక్షన్ విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్ మ్యూచువాలిటీ అండ్ కోఆపరేషన్ వీ కెన్ డిస్క్రైబ్ దట్ పర్టికులర్ థింగ్ యాజ్ ది కమ్యూనికేషన్ సిస్టమ్ అప్లికబుల్ టు ద నేషన్.
0: కానీ మన యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ విషయం లోపల కొన్ని విధములైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి సంబంధమును పురస్కరించుకొని లౌకికమైన భౌతికమైనటువంటి యొక్క వృత్తులను ఆధారం చేసుకుని దీనిని ప్రారంభిస్తూ వచ్చింది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ బిజినెస్ కమ్యూనికేషన్ యాజ్ అప్లైడ్ టు ది బిజినెస్ మేనేజ్మెంట్ ఈజ్ బేస్డ్ అపాన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్స్ and the aspects of life which is applicable to the business, to the world, to the natural world as such.
0: Peter Drucker anetunte vaadu ee business management vishayam lopala aneka vidhamle entunte yokka aadarshalanu sambandha bandhavyanni kudanu jagatunuku chaatutu vachadu.
1: A person called Peter Drucker has announced and declared the various aspects of business management for the benefit of the world.
0: Aithe ee vidhamainatundi oka business management lo varu pradhanamainatundi lakshyamu object maatrame teeskunnaru.
1: But one thing which you have to be remembered is in business management they have concentrated on the object.
0: Kaani naa uddeshamlo indulo subject chaala aadharamu pradhanamu.
1: Between the subject and the object in the opinion of Swami, subject is very important.
0: Chesetuvanti vaadu subject.
1: The one who is undertaking the activity is the subject.
0: Cheyabadetuvanti yokka vruttulanni kudanu idi objects.
1: All the activities and jobs which are being performed, they are the object.
0: Subject nu chakkaga artham cheskunnappude dani yokka sthitigatulanu chakkaga gurtinchinappude ఆబ్జెక్ట్ యొక్క ఫలితములు కూడాను చక్కగా గుర్తించుటకు అర్హుడై ఉంటాడు.
1: వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ది ఆబ్జెక్ట్ ఇఫ్ హీ అండర్స్టాండ్స్ ది సబ్జెక్ట్ విచ్ అండర్టేక్స్ ది ఎంటైర్ యాక్టివిటీ.
0: ఈ సబ్జెక్ట్ అనేటువంటి అతను తాను ఏమి చేయగలుగుతున్నాడో దానిని చక్కగా మొట్టమొదట తనలో తాను చింతించి ఒక నిర్ణయానికి రావాలి.
1: The person who undertakes the activity has to analyze and understand clearly and come to correct
0: tane yokka bhavalu
1: his own feelings
0: tane yokka aashayalu
1: his own ideals
0: తన యొక్క ఉద్దేశాలు,
1: హిజ్ ఓన్ ఇంటెన్షన్స్,
0: తన యొక్క నిర్ణయాలు,
1: హిజ్ ఓన్ డెసిషన్స్,
0: మొట్టమొదట తాను ఒక విధమైనటువంటి స్థితికి తెప్పించుకోవాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ హాస్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ క్లియర్లీ.
0: తదుపరి ఈ యొక్క ఆబ్జెక్ట్ లోపల తగినటువంటి విషయాన్ని చక్కగా విచారించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు తనకు ఏర్పడతాయి.
1: వన్స్ హీ డస్ దిస్ హీ వుడ్ బి ఏబుల్ టు అప్లై ఆల్ దట్ హీ వాంట్స్ టు విత్ రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ వెరీ క్లియర్ వే అండ్ ఇన్ ఏ వెరీ డిసైసివ్ వే.
0: తన యొక్క ఆశయాలు, తన యొక్క సంకల్పాలు, తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క నిర్ణయాలు కూడాను తాము ఆశించినటువంటి రీతిగా ఈ వర్కర్స్ కు, ఇంకా కొన్ని కొన్ని మందికింత ఈ షేర్ హోల్డర్స్ కు, వీళ్ళందరికీ చక్కగా అండర్స్టాండ్ అయ్యేటట్టుగా చక్కగా వాళ్లకు విమర్శించి బోధించడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ ఐడియాస్ హీ హాస్, వాట్ ఎవర్ గోల్స్ హీ హాస్ సెట్, వాట్ ఎవర్ ఇంటెన్షన్స్ హీ హాస్, ఆల్ దీస్ థింగ్స్ ద పర్సన్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ వెరీ క్లియర్ వే అండ్ ఇన్ ఏ క్రిటికల్ వే, ఇన్ అన్ అండర్స్టాండింగ్ వే టు ఆల్ ది పీపుల్ కన్సర్న్.
0: మేనేజ్మెంట్ విషయం లోపల చక్కగా ప్రతి వర్కర్ కూడాను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే వారు ఈ సత్యాన్ని వారు కూడాను గుర్తించి వారు తగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని కూడాను వారు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది.
1: ఓన్లీ వెన్ ఏ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఆఫర్డ్ టు ది వర్కర్స్ అండ్ టు ద షేర్ హోల్డర్స్ అండ్ టు ఆల్ ద పీపుల్ కన్సర్న్ దే వుడ్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ ఎంథూజియాస్టికలీ విత్ ఎ సెన్స్ ఆఫ్ కన్విక్షన్.
0: ఇక్కడ తాను ఏ విధమైనటువంటి వ్యాపారం చేయాలని, ఏ విధమైనటువంటి ఫ్యాక్టరీలు ప్రారంభించాలని తాను అనుకుంటాడో దానికి తగినటువంటి యొక్క ఈ యొక్క వాతావరణాన్ని కూడా తాను గుర్తించాలి. ఎన్విరాన్మెంట్
1: హీ హాస్ టు అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ వాట్ ఎవర్ బిజినెస్ హీ వాంట్స్ టు అండర్టేక్ ఆర్ వాట్ ఎవర్ ఫ్యాక్టరీ హీ వాంట్స్ టు స్టార్ట్.
0: ఏ ప్రదేశము నా యొక్క వ్యాపారమునకు తగినటువంటి యొక్క వాతావరణమునకు సహాయంగా ఉండగలదు?
1: హీ హాస్ టు ఫస్ట్ డిసైడ్ ద లొకేషన్ సో దాట్ ఈ వెదర్ దట్ పర్టికులర్ ప్లేస్ వేర్ హీ వాంట్స్ టు స్టార్ట్ వుడ్ బి కండ్యూసివ్ ఫర్ స్టార్టింగ్ దట్ పర్టికులర్ బిజినెస్.
0: తాను స్థాపించవలసినటువంటి యొక్క వ్యాపారమునకు తగినటువంటి రా మెటీరియల్ సమీపంలో లభిస్తుందా లేదా అనేటువంటిది గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ హీ హాస్ టు ఫైండ్ అవుట్ వెదర్ హీ వుడ్ బి ఏబుల్ టు గెట్ ది రా మెటీరియల్ ఇన్ ది రిక్వైర్డ్ క్వాంటిటీ ఫర్ ద ఫ్యాక్టరీ విచ్ హీ హాస్ అండర్టేకన్.
0: తదుపరి దానికి సంబంధించినటువంటి యొక్క వాతావరణ, ప్రకృతి వాతావరణం కూడా ఉన్నదా లేదా?
1: హీ హాస్ టు ఆల్సో లుక్ ఇన్ టు వెదర్ దేర్ ఇస్ ఎ ప్రాపర్ క్లైమేట్.
0: తదుపరి దానికి అనుకూలమైనటువంటి యొక్క వాటర్ సప్లై, ఈ యొక్క నీటి సదుపాయము ఉన్నదా లేదా అని విచారించాలి.
1: ద నెక్స్ట్ థింగ్ దట్ హీ హాస్ టు లుక్ ఇన్ టు ఈస్ వెదర్ దేర్ ఈస్ ప్రాపర్ వాటర్ సప్లై.
0: ఇంతే కాదు, దీనికి ప్రధానమైనటువంటిది విద్యుత్ శక్తి, అది కూడాను తగిన రీతిగా మనకు సప్లై చేయగలదా లేదా అనేటువంటి దాన్ని కూడా విచారించాలి.
1: హీ హాస్ టు ఆల్సో ఫైండ్ అవుట్ వెదర్ ది రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆల్సో అవైలబుల్.
0: ఒక్కొక్క పర్యాయము ఎలక్ట్రిసిటీ చక్కగా ఉండవచ్చును, కానీ వాటర్ సప్లై కూడా చక్కగా జరగవచ్చును, కానీ తాను అనుకున్న రీతిగా ఈ రా మెటీరియల్ అనేటువంటిది లభించకపోతుంటది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ సమ్ టైమ్స్ మే బి ఏబుల్ టు గెట్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఇన్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ, బట్ హీ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది రా మెటీరియల్ ఇన్ ది ప్రాపర్ క్వాంటిటీ.
0: ఈ బిజినెస్ మేనేజ్మెంట్ లో మీకు అన్ని విధాల గ్రంథంలో మీరు చదివి ఉండవచ్చును.
1: యూ మస్ట్ హావ్ స్టడీడ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ బుక్స్ విత్ రెఫరెన్స్ టు బిజినెస్ మేనేజ్మెంట్.
0: రష్యన్స్, జర్మనీస్, బ్రిటిష్ వాళ్ళు కూడాను ఈ భారతదేశంలో ఈ భారతదేశం యొక్క సంబంధ బాంధవ్యాన్ని కొంతవరకు వారు కలిగి ఏదైనా మున్ముందు వారికి తగినటువంటి అనుకూలం ఏర్పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో స్టీల్ ప్లాంట్స్ ప్రారంభించుతూ వచ్చారు.
1: రష్యన్స్, జర్మన్స్ అండ్ బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్డ్ 3 స్టీల్ ప్లాంట్స్ ఇన్ ద కంట్రీ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యావింగ్ రిలేషన్స్ విత్ దిస్ కంట్రీ.
0: కారణమేమనగా వారికి భవిష్యత్తులో ఏదైనా ఒక అవకాశం కలిగించుకుని భారతదేశాన్ని తిరిగి వారి చేతిలో చిక్కిలించుకోవచ్చునేటువంటి ఉద్దేశాలు.
1: ద ఇంటెన్షన్ విత్ విచ్ దే ఎస్టాబ్లిష్ ది స్టీల్ ఫ్యాక్టరీస్ వాస్ ఇన్ ఆర్డర్ టు జస్ట్ యూటిలైజ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ టు హ్యావ్ ఎ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద కంట్రీ.
0: ఈ విధమైనటువంటిది ప్రారంభించారు. కానీ ప్రప్రథమంలో వారి ఉద్దేశములు వేరు కావటం చేత అంత డీప్ గా లోతుగా దిగి వారు విచారించలేదు.
1: యాజ్ దేర్ ఇంటెన్షన్ వాస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏ థరో ఎన్క్వైరీ అండ్ థరో ఇన్వెస్టిగేషన్.
0: కొన్ని దినములు జరిగేటప్పటికీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బొగ్గు కావాలి.
1: ఫర్ దీస్ స్టీల్ ప్లాంట్స్ దెర్ ఇస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ కోల్ ఎ కోక్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్.
0: దానినే కోకింగ్ కోల్ అంటారు.
1: దట్ ఈస్ కాల్డ్ కోకింగ్ కోల్.
0: ఈ కోల్ లోపల సామాన్యమైనటువంటి కోల్ కంటే ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది.
1: ఇన్ దిస్ టైప్ ఆఫ్ కోల్ ఇట్ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ దాన్ విచ్ ది అదర్ కోల్ హ్యావ్.
0: ఈ కోల్ లో ఎక్కువ ఎనర్జీ ఉండినప్పుడే ఈ ఐరన్ ను ద్రావకంగా చేసి దాన్ని సరైనటువంటి రీతి లోపల ఉపయోగించుకోవడానికి వీలవుతుంటుంది.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దిస్ కోకింగ్ కోల్ విల్ ఎనేబుల్ మెల్టింగ్ ఆఫ్ ది ఐరన్.
0: ఇప్పుడు ఆ కోకింగ్ కోల్ అనేటువంటిది తక్కువ కావటం చేతనే అది మన భారతదేశంలో అన్ని ప్రాంతంలో కూడా మనకు లభించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద క్వాంటిటీ రిక్వైర్డ్ నౌ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఆల్ ఓవర్ ఇన్ ద కంట్రీ.
0: ఇదే విధంగానే కుదిరే ముక్కు అనేటువంటి ఒక ప్రదేశమునందు కూడాను ఈ స్టీల్ ప్లాంట్స్ రష్యన్స్ ప్రారంభించారు.
1: ఇన్ ది సేమ్ వే నియర్ కుదిరే ముక్ రష్యన్స్ స్టార్టెడ్ ఎ స్టీల్ ప్లాంట్
0: ఇన్ కర్ణాటక స్టేట్ కుదిరేముక్.
1: ఇన్ కర్ణాటక స్టేట్ కుదిరేముక్.
0: కానీ అక్కడ కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు అభివృద్ధి కావటం చేత అది కూడాను క్రమక్రమేణా నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
1: ఈవెన్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆబ్స్టకల్స్ వర్ నోటీస్డ్ అండ్ దట్ ప్రొడక్షన్ దేర్ ఆల్సో వాస్ టు బి స్టాప్డ్.
0: కారణం ఏమిటి? మేనేజ్మెంట్ ఏ యొక్క దీనిని స్థాపించాలనుకున్నప్పటికీ దానికి చుట్టూ ఉన్నటువంటి యొక్క పరిసర ప్రాంతముల యొక్క వాతావరణమును
1: ఇఫ్ ది మేనేజ్మెంట్ డజంట్ టేక్ ఇన్ టు అకౌంట్ ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జియోగ్రఫిక్ ఫ్యాక్టర్స్
0: దానికి సంబంధించినటువంటి యొక్క వర్కర్స్ కు తగినటువంటి యొక్క సదుపాయములను కలిగి ఉన్నవా లేవా అనేటువంటి దాన్ని చూడాలి.
1: దే హ్యావ్ టు ఆల్సో లుక్ ఇన్ టు వెదర్ ది నెసరీ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫార్ ద వర్కర్స్.
0: ఈ కమ్యూనికేషన్ అనేటువంటి విషయం లోపల చాలా జాగ్రత్తగా విచారించవలసిన అవసరం ఉంది.
1: ఇన్ కమ్యూనికేషన్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫార్ ఎ థరో లుకింగ్ అండ్ ఎన్క్వైరీ ఇన్ టు ఇట్.
0: సహజంగా గ్రంథరీతిగా మనం కమ్యూనికేషన్ అంటే ఏమిటంటే మాటలతో వారికి దీన్ని చక్కగా విపులించి చెప్పటం.
1: అకార్డింగ్ టు ది టెక్స్ట్ బుక్స్ కమ్యూనికేషన్ రెఫర్స్ టు ఎక్స్ప్లెయినింగ్ టు దెమ్ త్రూ వర్డ్స్.
0: అంతేకాక మౌనంతో కూడాను వారికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటము.
1: నాట్ మియర్లీ బై వర్బల్ కమ్యూనికేషన్ బట్ బై సైలెన్స్ ఆల్సో యూ కెన్ కమ్యూనికేట్.
0: ఈ కమ్యూనికేషన్ ఏంటి రైటింగ్ లో కూడాను వారికి చక్కని ఒక కమ్యూనికేషన్ పెట్టుకోవటం.
1: ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ కమ్యూనికేషన్ బై రైటింగ్.
0: కొన్ని కొన్ని ఫేస్ యొక్క ఎక్స్ప్రెషన్ తో కూడాను వాళ్ళు కమ్యూనికేషన్ చేయటము.
1: ఇట్ ఈస్ ఆల్సో కమ్యూనికేటింగ్ పీపుల్ బై ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్.
0: వర్కర్స్ దగ్గర ఏ విధమైనటువంటి శబ్దంతో వారితో సంభాషించాలి,
1: విత్ వాట్ టైప్ ఆఫ్ సౌండ్ షుడ్ వి కమ్యూనికేట్ విత్ ద వర్కర్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్.
0: గవర్నమెంట్ తో ఏ విధమైనటువంటి వాయిస్ ను మనం మార్చుకొని వినయంగా మాట్లాడాలి.
1: వెన్ వీఆర్ కన్వర్సింగ్ అండ్ కమ్యూనికేటింగ్ టు ది గవర్నమెంట్ అఫీషియల్స్ హౌ యూ హ్యావ్ టు చేంజ్ అండ్ అడాప్ట్ ద వాయిస్.
0: షేర్ హోల్డర్స్ దగ్గర ఏ విధంగా మనం ప్రవర్తించాలి,
1: హౌ షుడ్ వి కండక్ట్ అవర్ సెల్స్ విత్ ద షేర్ హోల్డర్స్.
0: ఇంతే కాకుండా పబ్లిక్ తో కూడాను దీనికి తగినటువంటి యొక్క కమ్యూనికేషన్ సరైనటువంటి స్థితిలో మనం వారిని సంబంధ బాంధవ్యం గావించుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ దాట్ విత్ ది అవుట్ సైడ్ పబ్లిక్ ఆల్సో హౌ టు కమ్యూనికేట్ టు దెమ్ సో దట్ వీ కెన్ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ ది పబ్లిక్.
0: ఇది సామాన్యంగా మన గ్రంథముల ద్వారా ఎడ్యుకేషన్ పద్ధతిలో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు.
1: దిస్ ఈస్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇన్ ది ఆర్డినరీ వే త్రూ ది టెక్స్ట్ బుక్స్.
0: కానీ నా ఉద్దేశము ఇలాంటిది కాదు.
1: But Swami's intention and Swami's view is not this.
0: Hrudayamulo etti gopyamu leka.
1: Not having any type of secret.
0: Ye vishayamulandu kudanu daapirikamu lekunda.
1: Without having anything to hide.
0: Taanu sankalpinchinatundi vishayamulanu.
1: Whatever things he thinks.
0: Tana yokka aalochanalanu.
1: His own intentions.
0: Tana yokka uddeshamulanu.
1: His own thoughts.
0: Idi హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్ హృదయం నుంచి హృదయానికి అందించేటువంటి విధానంలో మనం దీనిని పెంచుకోవాలి.
1: కమ్యూనికేటింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఫ్రమ్ హార్ట్ టు హార్ట్ దిస్ హ్యాస్ టు బి డెవలప్డ్.
0: కానీ ఈ బిజినెస్ మేనేజ్మెంట్ లోపల ఈ విధంగా హృదయాన్ని దాపరికం లేకుండా చెప్పేటువంటి అవకాశము ఈనాడు కోల్పోయింది ఈ వ్యాపార సంస్థ.
1: బట్ ఇన్ ది బిజినెస్ మేనేజ్మెంట్ దిస్ కైండ్ ఆఫ్ అన్హిండర్డ్ ఫ్రీ కమ్యూనికేషన్ హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్
0: కారణంగా ఈ యొక్క బిజినెస్ పరిస్థితి యందు అనేక విధమైనటువంటి కొన్ని సీక్రెట్స్ ఉంటుంటాయి.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? ది రీజన్ ఈస్ ఇన్ బిజినెస్ దెర్ విల్ బి సమ్ ట్రేడ్ సీక్రెట్స్.
0: ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క ఈ ప్రొడక్షన్ లోపల కూడాను కొన్ని తప్పులు రాసుకుంటుంటారు.
1: Even in production, while recording the production figures,
0: income tax kosamani aneka rakamainatundi yokka marpulu chestuntaru.
1: For the purpose of income tax, they introduce some false figures there.
0: Profit vachina kudunu loss ani rasukuntuntaru.
1: Even though they make a profit, they show it as a loss.
0: కారణం ఏమిటంటే ఈ వ్యాపారం చేసేదంతా కూడాను కేవలము ధనమును సంపాదించాలనే ఉద్దేశమే.
1: What is the reason as to why these things are done? The reason is they keep profit as their motto.
0: కనుక ఈ విధమైనటువంటి సత్య మార్గాన్ని అవలంబిస్తే హృదయమును విప్పి వారికి బోధిస్తే ఈ విధమైనటువంటి యొక్క ధనమును ఆర్జించేటువంటి అవకాశము వారికి అధికంగా ఉండదు.
1: They think that they would not be able to earn more profits if they were to openly tell all these things and follow the path of truth.
0: కనుక మనకు ప్రప్రథమంలో ఇది మనకు కొన్ని విధమైనటువంటి ఇబ్బందిని కలిగించవచ్చు, కొన్ని అనానుకూలాలను జరిపించవచ్చు.
1: ఇన్ ది బిగినింగ్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్ మైట్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ ఆబ్స్టికల్స్.
0: కేవలము ధనమును సంపాదించాలనే ఉద్దేశమే.
1: వాట్ ఈస్ ద రీజన్ యాజ్ టు వై దీస్ థింగ్స్ ఆర్ డన్? ది రీజన్ ఈస్ దే కీప్ ప్రాఫిట్ యాజ్ దర్ మోటో.
0: కనుక ఈ విధమైనటువంటి

0: అనానుకూలాలను జరిపించవచ్చు.
1: ఇన్ ది బిగినింగ్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్ మైట్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ ఆబ్స్టికల్స్.
0: కానీ సత్య మార్గమునందు మనము ఏ విధమైనటువంటి యొక్క సందేహములు లేక ధైర్యంతో సాహసంతో దీనిని మనము ప్రారంభించిన మున్ముందు ఇది ఎంతయో మనకు అనుకూలమును కాని ఆదాయమును కాని అభివృద్ధిని కాని చేకూర్చగలదు.
1: బట్ ఇఫ్ యు వర్ టు జస్ట్ టేక్అప్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఇన్ ది బిగినింగ్ విత్ కరేజ్ అండ్ విత్ కన్విక్షన్ అండ్ విత్ ఫెయిత్ వీ వుడ్ బి ఏబుల్ టు మేక్ గుడ్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్ రియల్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఫ్యూచర్.
0: ఒక చిన్న ఉదాహరణము, ఈనాడు మనము సరైనటువంటి స్థితిలో బ్రాడ్ మైండ్ తో అనగా విశాలమైనటువంటి హృదయంతో మనము ఈ యొక్క విచారణ సలపటం లేదు.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, టుడే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ నాట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ విత్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ ది ప్రాపర్ పర్స్పెక్టివ్.
0: ఒక ఫ్యాక్టరీ బాగా అన్ని విధాల ఏ విధమైనటువంటి యొక్క ఉడుదుడుకు లేకుండా స్మూత్ గా జరుగుతూనే ఉంటుండాలి.
1: లెట్ అస్ సే దట్ వన్ ఫ్యాక్టరీ హాస్ బీన్ ఏబుల్ టు క్యారీ ఆన్ ఇట్స్ యాక్టివిటీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ స్మూత్లీ.
0: వర్కర్స్ కు వారు ఆశించినట్టుగా జీతాలు ఇస్తున్నారు.
1: సాలరీస్ అండ్ వేజెస్ హావ్ బీన్ పేడ్ టు ద వర్కర్స్.
0: రా మెటీరియల్ వాళ్ళకి అవసరమైనంత సప్లై చేస్తున్నారు.
1: దే హావ్ ఆల్సో బీన్ ఏబుల్ టు గెట్ రా మెటీరియల్ ఇన్ ది రిక్వైర్డ్ క్వాంటిటీ.
0: కరెంటు అవసరమైనంత ఉంటుండాలి.
1: ది రిక్వైర్డ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ఆల్సో అవైలబుల్.
0: వాటర్ సప్లై కూడా ఏ విధమైనటువంటి షార్టేజ్ లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ వాటర్ సప్లై.
0: ఇంక వారికి తగినటువంటి యొక్క పరిసరం అనుకూలములు కూడా వారికి ఏ కొరతలు లేకుండా జరుగుతూ ఉండాలి.
1: ఇన్ ది టోటల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ది సిచ్యుయేషన్ దేర్ ఆర్ నో అదర్ ప్రాబ్లమ్స్.
0: మేనేజర్ కు వర్కర్స్ కూడా ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదములు కూడా లేవు.
1: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ది మేనేజర్ అండ్ ది వర్కర్.
0: కానీ ఉన్నట్టు ఉండి ఒక్క దినం స్ట్రైక్ జరుగుతుంది.
1: బట్ సడన్లీ ఆన్ ఏ పర్టికులర్ డే దేర్ విల్ బి ఎ స్ట్రైక్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఈ విధమైనటువంటి ఇది మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా గుర్తించాలి.
1: మేనేజ్మెంట్ హ్యాస్ టు వెరీ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ద రీజన్ ఫర్ దిస్.
0: ఈ కారణం ఏమిటి అని చక్కగా అప్పుడు విచారిస్తే ప్రయోజనం లేదు.
1: దెర్ ఇస్ నో యూస్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఆఫ్టర్ ది స్ట్రైక్ హస్ టేకెన్.
0: ముందుగానే ఈ విధమైనటువంటి యొక్క దీని అంతా కూడా నువ్వు విచారించి తగినటువంటి యొక్క ఏర్పాట్లు బందోబస్తు చేసి ఉంటుండాలి.
1: లాంగ్ బిఫోర్ సచ్ అన్ ఇన్సిడెంట్ టేక్స్ ప్లేస్ దే షుడ్ థింక్ వెరీ క్లియర్లీ అండ్ టేక్ నెసెసరీ స్టెప్స్.
0: ఎక్కడ ఏ వ్యాపారం కానీ ఇంకే విధమైనటువంటి కర్మలు కానీ సుముఖంగా ఆనందంగా జరుగుతూ ఉంటే కొంతమందికి అసూయాపరులు ఉంటారు.
1: ఇఫ్ వెదర్ ఇట్ ఇస్ బిజినెస్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ స్మూత్లీ దేర్ విల్ బి సో మెనీ పీపుల్ హూ విల్ బి లుకింగ్ విత్ ఎ జెలస్ ఐ.
0: ఈ ఫ్యాక్టరీ చక్కగా జరుగుతూ ఉంటుండాలి. ఈ ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ కు ఏ విధమైనటువంటి కంప్లైంట్ నా దగ్గర రావటం లేదు కనుక దీన్ని ఏదైనా ఒక విధమైనటువంటి దాన్ని సృష్టించి తద్వారా కొన్ని విధమైనటువంటి అలజడి జరిపించినప్పుడే ఈ యొక్క లేబర్ లీడర్స్ ఉంటారు చూడు వారికి తగినటువంటి అనుకూలాలు అభివృద్ధి పరచుకునే స్వార్థం కోసమని కొన్ని కొన్ని మిస్ క్రియేటర్స్ ఇలాంటి వాళ్ళు కొన్ని క్రియేట్ చేస్తూ వస్తుంటారు. మిస్ మేకర్స్ అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ లీడర్స్ ఆఫ్ ది లేబర్ దే ఫీల్ దట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ స్మూత్లీ దే విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీథింగ్ టు మేనేజ్. దే వాంట్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కంట్రోల్. సో దీస్ పీపుల్ హూ ఆర్ మిస్చిఫ్ మాంగర్స్ అండ్ మిస్చిఫ్ క్రియేటర్స్ దే క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ సీ దట్ ది స్ట్రైక్స్ టేక్ ప్లేస్.
0: ఈ మిస్ క్రియేటర్స్ అన్ని రంగాల్లోనూ ఉంటున్నారు.
1: దిస్ మిస్చిఫ్ క్రియేటర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: ఏ విధమైనటువంటి యొక్క ఇవి లేకుండా సమస్యలు లేకుండా చక్కగా జరుగుతుంటే అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేసేసి తద్వారా కొన్ని అలజడులు అభివృద్ధి పరచాలని.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ స్మూత్లీ దే వాంట్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్ అండ్ ఎజిటేషన్ అండ్ సీ దట్ దే ఫైండ్ దేర్ ఓన్ ప్లేస్.
0: కనుక మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ వర్కర్స్ కు ఈ యూనియన్ లీడర్స్ కు జరిగేటువంటి యొక్క మీటింగ్ లోపల మన మేనేజ్మెంట్ తరఫున ఒక్కరిని ఎవరైనా వాళ్ళలో ప్రారంభించాలి ఎన్నుకోవాలి.
1: వాట్ ది బిజినెస్ మేనేజ్మెంట్ ది మేనేజర్స్ విల్ హావ్ టు జస్ట్ వుడ్ బి దే విల్ హావ్ టు హ్యావ్ దేర్ ఓన్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ది మీటింగ్స్ వే మీటింగ్స్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ ది ట్రేడ్ యూనియన్ లీడర్స్.
0: ఈ యూనియన్ లీడర్స్ కు వర్కర్స్ కు ఏ విధమైనటువంటి సంబంధం జరుగుతుండాలి అక్కడ వాళ్లకున్నటువంటి కమ్యూనికేషన్ ఎలాంటిది అని గుర్తించేటువంటి వ్యక్తి మన తరఫున ఒకరు ఉండాలి.
1: There is a need for the management's representative who can identify what type of relationship they have, what type of communication the workers and the leaders are having.
0: ఈ విధమైనటువంటి సమస్యలకు అవకాశం లేకుండా మనం ముందుగానే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది.
1: If we take such a step, then we would have prevented the occurrence of certain things on account of proper planning.
0: మిస్ మేకర్స్.

0: అంతే కాకుండా ఇంకా కొంతమంది ఉంటుంటారు.
1: నాట్ మియర్లీ దీస్ మిస్టిఫ్ మేకర్స్ బట్ దేర్ విల్ బి ఎ ఫ్యూ అదర్ టైప్ ఆఫ్
0: కొంతమంది వేస్ట్ మేకర్స్ కూడా ఉంటుంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వేస్ట్ మేకర్స్.
0: అది ఎవరి ఎందంటే వర్కర్స్ అంది ఉంటుంటారు.
1: దీస్ వేస్ట్ మేకర్స్ ఆర్ ఫౌండ్ అమంగ్ ద వర్కర్స్.
0: యూనియన్ లీడర్స్ పైన మిస్ మేకర్స్, వర్కర్స్ లోపల ఈ విధమైన మేకర్స్, వేస్ట్ మేకర్స్ తయారవుతుంటారు.
1: అమంగ్ ది లీడర్స్, యూనియన్ లీడర్స్ దే విల్ బి మిస్టిఫ్ మేకర్స్, అమంగ్ ద వర్కర్స్ దే విల్ బి వేస్ట్ మేకర్స్.
0: ఈ వేస్ట్ మేకర్స్, ఈ యొక్క వర్క్ మేకర్స్ అంటే వీళ్ళందరివి కూడాను ఇద్దరు సమన్వయం అయినప్పుడు కొంతవరకు ప్రాబ్లమ్స్ అధికమైపోతుంటాయి.
1: ఇఫ్ ది మిస్టిఫ్ మేకర్స్ అండ్ ది వేస్ట్ మేకర్స్ జాయిన్ హ్యాండ్స్, ది ప్రాబ్లమ్స్ విల్ బి ఆల్ ద మోర్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: మనం ఒక సోప్ ఫ్యాక్టరీ ఉండాలనుకోండి.
1: లెట్ అస్ సే దట్ వీ హ్యావ్ ఎ సోప్ ఫ్యాక్టరీ.
0: ఈ సోప్ ఫ్యాక్టరీ లోపల స్టీమ్ చాలా అవసరం.
1: ఫర్ సోప్ ఫ్యాక్టరీ స్టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ స్టీమ్ వల్లనే సోపులంతా తయారు చేయడానికి వీలవుతుంది.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ స్టీమ్ సోప్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్.
0: కానీ ఈ వర్కర్స్ కు ఎంత క్వాంటిటీకి ఎంత స్టీమ్ ఉపయోగపెట్టాలి అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
1: బట్ ది వర్కర్స్ రియల్లీ డు నాట్ నో ది ప్రపోర్షన్ ఆఫ్ స్టీమ్ దట్ హస్ టు బి యూస్డ్.
0: కనుక ఇక్కడ ఏమైపోతుందంటే ఈ స్టీమ్ ఎక్కువగా వేస్ట్ చేయటం వల్ల అక్కడ లాస్ వచ్చేస్తుంది.
1: యాజ్ దే డు నాట్ నో దిస్ దే వేస్ట్ స్టీమ్ అండ్ దట్ లీడ్స్ టు లాసెస్.
0: కనుక ఇక్కడ వీళ్ళు వేస్ట్ మేకర్స్ గా తయారవుతుంటారు.
1: ఇన్ దిస్
0: దాని వల్లనే ఫ్యాక్టరీ లోపల కొన్ని తెలియనటువంటి యొక్క లాసులు వాళ్ళు బయలుదేరుతుంటాయి.
1: In this context, these people may be described as waste makers and this leads to some problems in the factory.
0: కనుక ఈ యొక్క మేనేజ్మెంట్ తరపున ఈ ఎన్వైర్న్మెంట్ అని కానీ కమ్యూనికేషన్ అనేటువంటిది కానీ భారతదేశానికి సంబంధించినటువంటివిగానే ఉంటుండాలి. భారతదేశం యొక్క సంస్కృతికి సంబంధించినటువంటిదిగా ఉంటుండాలి. భారతదేశం యొక్క వాల్యూస్ దానికి సంబంధించినటువంటిదిగానే ఉంటుండాలి.
1: Therefore, in the study of the business management and the environment, we have to make that particular thing relevant to Indian culture, India, Indian values.
0: ye japan do ye england do ye russia do ye america do manam anusarinchadaniki prayatnam chesinappudu ilanti aneka samasyalu bayal jeruthuntai.
1: If we blindly imitate either the British or the Japanese or the American type of management, it leads to number of problems.
0: వారి యొక్క లక్ష్యం ఏమిటంటే కేవలము దండిగా ఉత్పత్తి గావించాలి పదార్థములు.
1: దేర్ గోల్ ఈజ్ ప్రైమర్లీ టు ఇన్క్రీజ్ ప్రొడక్షన్.
0: మార్కెట్ లో ఫ్రీగా అన్ని సెలవయ్యే రీతిగా మనము చేసుకోవాలి.
1: టు సెల్ దీస్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది మార్కెట్ ఫ్రీలీ అండ్
0: దండిగా ధనం రాబట్టాలి.
1: టు ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ.
0: ఇదే వారి యొక్క లక్ష్యం.
1: దిస్ ఈజ్ దేర్ గోల్.
0: కానీ ఈ పబ్లిక్ లోపల ప్రజల యొక్క స్థితిగతులు, ప్రజల యొక్క మంచి చెడ్డలు వారు ఏమాత్రము గుర్తించరు.
1: బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు అండర్స్టాండ్ ది కండిషన్స్ ఆఫ్ ది పీపుల్, ద గుడ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్.
0: కానీ భారతదేశం యొక్క సంస్కృతి అలాంటిది కాదు.
1: బట్ భారతీయ కల్చర్ ఈజ్ నాట్ దాట్.
0: ప్రజలందరూ క్షేమంగా ఉండినప్పుడే నా క్షేమం.
1: వీ సే దట్ ఓన్లీ వెన్ ఆల్ ది పీపుల్ ఆర్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ.
0: ప్రజలందరూ కూడాను సౌఖ్యంగా ఉండినప్పుడే అది నా సౌఖ్యం.
1: ఓన్లీ వెన్ దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్,
0: ప్రజలు ఏ విధమైనటువంటి స్థితిలో పోయినప్పటికీ పర్వాలేదు నేను మాత్రం క్షేమంగా ఉండాలనేటువంటి ఈ సంకుచితమైనటువంటి భావములు, ఈ స్వార్థపరమైనటువంటి భావములు మనలో ఉండరాదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ ఫీలింగ్ దాట్ వీ షుడ్ ఓన్లీ బి హ్యాపీ, వాట్ ఎవర్ హ్యాపన్స్ టు అదర్ పీపుల్ ఈజ్ నాట్ అవర్ కన్సర్న్. వీ షుడ్ నాట్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలము నుండి, యుగ యుగముల నుండి, తరతరముల నుండి కూడాను అనంత దేశాలకంతా కూడాను ఆధ్యాత్మిక శాంతి సౌఖ్యాన్ని అందించినటువంటి దేశము ఈ భారతదేశము.
1: భారతీయ కల్చర్ అండ్ భారతీయ కంట్రీ ఈజ్ సచ్ దట్ ఇట్ హాస్ బీన్ ఏబుల్ టు గివ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు ఆల్ ద కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్రమ్ ఏజెస్.
0: లోక సమస్త సుఖినో భవంతు, ఇదే హైందవ సాంప్రదాయం.
1: ది ట్రెడిషన్ ఆఫ్ హిందూస్ ఈజ్ దట్ లెట్ ఎవ్రీ వన్ బీ హ్యాపీ ఇన్ ద వరల్డ్.
0: కానీ ఇతర దేశముల యొక్క స్వభావం ఇలాంటివి కాదు. స్వార్థము స్వప్రయోజనమే వారి యొక్క లక్ష్యాలు.
1: బట్ ది అదర్ కంట్రీస్ డు నాట్ బిలీవ్ ఇన్ దీస్ థింగ్స్. దే ఓన్లీ బిలీవ్ ఇన్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఎండ్స్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: ఇప్పుడు కార్ ఫ్యాక్టరీస్ అంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్.
0: ఈ కార్ కంపెనీస్ లోపల ఒక నెలకు కొన్ని లక్షల కార్లు తయారు చేయాలి. ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.
1: దే హావ్ టేకెన్ ఎ డిసిషన్ దట్ టు మ్యానుఫ్యాక్చర్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్ ఎ పర్టికులర్ మంత్.
0: ఒక్కొక్క నెలకు కూడాను కొన్ని లక్షల కార్లంతా కూడాను సప్లై చేస్తుంటారు.
1: దే సప్లై లాక్స్ ఆఫ్ కార్స్ ఇన్ ఎవ్రీ మంత్.
0: కానీ ఈ కంపెనీ లోపల లక్షల కార్లు తయారు చేస్తుంటే, లక్షల కార్లు ప్రజలకంతా అందిస్తుంటే, ఈ కార్ల యొక్క ఇది డిమాండ్ తగ్గిపోతుంది.
1: If you go on manufacturing lakhs of crores every month and go on supplying to the people, a time comes when the demand.
0: Kalu lakshyam pettukoni untarante okkoka car kudanu 3 years or 4 years tarvata identha kudanu dinni discharge cheyala aneetuvanti oka dintho varu nirnayam chesukuntaru.
1: At this rate the demand declines. Therefore what they just decide is that the cars must be manufactured in such a way that they do not function at the end of 3 years.
0: అవి వాళ్ళు వెనుకకు వేస్తేనే ఈ కొత్త కార్లు తిరిగి తీసుకోవడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ దట్ హ్యాపెన్స్ దేర్ ఈస్ లైక్లీ టు బి ఫ్రెష్ డిమాండ్ ఫర్ ద కార్స్.
0: ఈ విధమైనటువంటి యుక్తి ప్రయుక్తులతో వారు వ్యాపారం ప్రారంభిస్తూ వస్తుంటారు.
1: దే ఇంట్రడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాన్ ఇన్ టు దర్ బిజినెస్.
0: ఏ విధంగా వారు ఈ యొక్క దీనిని అడ్జస్ట్ చేసుకుంటారంటే, మోడల్ మార్చినాము, పార్ట్స్ మార్చినాము అని ఈ రకంగా కొన్ని కొన్ని ఏదో చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకుని ఈ ఎంత మోడల్ మార్చినట్టుగా ఇది వారు ప్రజలకంతా కూడాను కొంత ప్రచారం చేస్తూ వస్తారు.
1: దే అడ్వర్టైజ్ టు ది పబ్లిక్ దట్ దే హావ్ చేంజ్ ది మోడల్, దే హావ్ చేంజ్ ది పార్ట్స్, ది లేటెస్ట్ కార్ ఈస్ న్యూ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ వన్స్ అండ్ ట్రై టు సెల్.
0: అయితే ఆ యొక్క కార్స్ కంతా కొన్ని కొన్ని పార్ట్స్ అంతా కూడా చాలా లిమిట్ గా పెట్టేసేస్తారు.
1: బట్ దే కీప్ the parts in such a way that they have limited capacity.
0: Videshal lopala oka road lo car potunte inkoka road lo car vastuntai, ee car ki eduruga vachetunte idi e matram akkada paddhati undadu.
1: In the other countries the cars will be traveling in the opposite direction.
0: Oye car povala vache car raval deeniki e vidhamaina opposite undadu.
1: In the other countries it will be more or less one way, the cars will be going in one particular direction and the other cars will be coming in the opposite direction in a different line. There is no room for coming to clash.
0: Manushulu nadicheetvanti yokka pradeshalu vere untuntai, roadlu vere untai,
1: the footpaths will be different.
0: Ee road lokala kukkalo pandulo pashulo ee vidhanga sancharam aneetundi vallaku undadu.
1: There will be no disturbance and traffic of any of these animals, be it dogs or pigs or any other animal.
0: Kanuka vaarku nela dinamulu ainappudikini vaaru eppudo okaturi okaturu rendu turulu maatrame horn upayoga pedutuntaru.
1: On account of this kind of situation in the other countries they don't use the horn much, they use horn only once or twice in a month.
0: Alanti kaaru mana bharat deshaniki techukunte okka dinaniki 200 paryayamulu horn ivvali.
1: Suppose we get such a car to our country, we have to operate the horn at least 200 times in a day.
0: ఈ హార్న్ ఎక్కువ ఉపయోగపెట్టే కొద్దీ దాని కండిషన్ క్రమేపీ తగ్గిపోతుంది.
1: As you go on operating this horn, its condition gets deteriorated.
0: ఇంతే కాదు, అలాంటి కార్లు మన భారతదేశం తెస్తే అడుగడుగుకున్నకును బ్రేకులు ఒత్తుతూ పోవాలి. కారణం ఏమిటి, ఏదో మనిషి వస్తాడు, ఏదో కుక్క వస్తుంది, ఏదో పశు వస్తుంది, దీనికంతా కూడాను ఈ బ్రేక్స్ ఎక్కువ ఉపయోగపెడుతూ వస్తుంటారు.
1: నాట్ మేర్లీ
0: ఇది జనరల్ గా జరిగేటువంటిది.
1: నాట్ మేర్లీ దిస్, వెన్ వీ యూజ్ సచ్ ఎ కార్ బ్రాడ్ ఫ్రమ్ అబ్రాడ్ వీ హ్యావ్ టు ఆపరేట్ ది బ్రేక్ ఆల్సో టూ ఫ్రీక్వెంట్లీ బికాస్ ఆఫ్ ది పీపుల్ క్రాసింగ్, ది యానిమల్స్ క్రాసింగ్ అండ్ దిస్ ఈజ్ ఎ జనరల్ థింగ్ విచ్ కెన్ బి ఫౌండ్.
0: వారి దేశంలోనే ఈ కార్లకు 3-4 లైఫ్ పెట్టేస్తే ఇన్ని విధాల ఉపయోగం పెట్టి మన భారతదేశంలో ఒక 6 నెలలోపలే కారు పాడైపోతుంటాయి.
1: If the lifespan of these cars in the other countries is 3 years, you can imagine that within 6 months
0: ఇక్కడి వాతావరణమునకు ఇక్కడి వాతావరణమునకు ఎంత వ్యత్యాసం ఉంటుందో యోచించేయండి.
1: You can imagine
0: అక్కడ ఉపయోగమునకు ఇక్కడ ఉపయోగమునకు ఎన్ని విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో యోచించేయండి.
1: You can imagine what vast differences exist between the other countries and this country in terms of the environment and in terms of the usage of the items.
0: ఇదే విధంగానే ప్రతి విషయానికి కూడాను విదేశాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే మన యొక్క వ్యాపారం చాలా క్షీణించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇన్ దిస్ వే వన్ కెన్ ఈజీలీ నో దాట్ ఇఫ్ యు గో ఇమిటేటింగ్ బ్లైండ్లీ అదర్ కంట్రీస్ ద బిజినెస్ విల్ సఫర్ హియర్.
0: ఈనాడు ప్రపంచంలో ఉండేటువంటి యొక్క మేనేజ్మెంట్ పద్ధతిలో వాళ్ళ ఉద్దేశాలు ఏమిటంటే మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావాలి,
1: If you take the world at large, the objective of studying MBA program is to get a very good job.
0: తనకు చాలా పవర్ఫుల్ అనేటువంటి ఒక దీన్ని అందించాలి.
1: He should enjoy a powerful position.
0: తనకు కావలసినంత స్వతంత్రాన్ని ఇవ్వాలి.
1: He should have the unbridled freedom.
0: అందరూ తన కంట్రోల్లో ఉండాలి.
1: Everyone should be under his control.
0: సంవత్సరం సంవత్సరానికి జీతం పెరుగుతూ పోవాలి.
1: Year after year, the salary should go on increasing.
0: ఈ జీతంతో పాటు ప్రమోషన్ కూడా రావాలి.
1: Along with the salary,
0: ఇలాంటి ఉద్దేశాలతోనే చాలా మంది ఈ MBAలు చదవడానికి ప్రయత్నం చేస్తుంటారు.
1: They should get promotion also, they think. With this kind of thinking, thoughts and plans, they undertake MBA program.
0: ఈ ఉద్దేశం కాదు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: But we,
0: మన భారతదేశంలో దీనిని సామాజికంగా,
1: this is not what we'll have to just think. We have to just see in the terms of
0: అనేక అభివృద్ధులను గావించి,
1: we have to bring about certain improvements in the society without creating any problems to the people.
0: దేశమునకు ఎట్టి విధమైనటువంటి యొక్క అపకీర్తి రాకుండా,
1: without getting any bad name for our own country.
0: దానికి ప్రజల యొక్క మన్ననలను కాని సహకారాన్ని కాని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి.
1: We have to undertake the business and studies of MBA program with the object of getting the good wishes and the honor of our own people.
0: ee naadu aneka mandi ee yokka business ane tventi yokka tattvamlo chinna chinna vishayalni poorthi alakshyam chestu vastunnaru.
1: What is happening these days is that in business certain minor things are not given proper importance.
0: ikkada ee vidhanga undalante ఈ ప్రొడక్షన్ ప్రాఫిట్ రావాలి అని అనుకుంటాం.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్, వీ డిసైడ్ టు హ్యావ్ ప్రాఫిట్.
0: దీనికి ముందుగానే మనం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి.
1: బిఫోర్ వీ అండర్టేక్ ది యాక్టివిటీ, వీ షుడ్ హ్యావ్ ఎ మాస్టర్ ప్లాన్.
0: మనకు నెలకు ఎంత మనకు ఖర్చు అవుతుండాలి అనేటువంటి దాన్ని మనం గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో జస్ట్ ఎస్టిమేట్ ది ఎక్స్పెండిచర్ పర్ మంత్.
0: దీనికి ఏ దాన్ని మనం చేర్చుకోవాలి?
1: What are the items which will have to be included in this?
0: Raw material ku nelaku enta avutundi?
1: What is the expenditure on raw material for per month?
0: Ee workers ku salaries anta enta avutundi?
1: What is the salary bill per month of the workers?
0: Government ku tax kattalsu ostuntadi, adi enta varaku untuntadi?
1: What is the amount of tax to be paid to the government?
0: Manam advertisements chestuntam, daniki enta varaku kharchu avutuntadi?
1: What is the expenditure on advertisement?
0: Inka migilinatvanti venta kudanu konni konni sandarbhamlo inka extra ga konni kharchulu avutuntadi.
1: There will be other expenditure which is incidental.
0: Inte kaakunda samvatsaramulku oka paryayamu ee shareholders kanta kudanu intintani valiki chellistu raavali.
1: It is not merely that the shareholders will have to be paid a dividend at the end of each year.
0: ఇవన్నీ పోయి మనకు ఎంత వరకు లభిస్తుంది, ఏ విధంగా చేస్తే ఎట్ట వస్తుంది అని చూసుకోవాలి.
1: We have to estimate the all this expenditure and also try to earn much more than what all this expenditure
0: would గుర్తించవలసిన అవసరం ఉంది.
1: We have to recognize one more important
0: point. ఒక మిషన్ ఉంటుండాలి.
1: There is a machine.
0: అది ఒక దినమునకు 1000 పదార్థాన్ని సృష్టిస్తుంది. దాని కెపాసిటీ,
1: its capacity is to produce 1000 articles.
0: కాని వర్కర్ 800 మాత్రమే దీన్ని సృష్టిస్తాడు.
1: వర్కర్ క్యాన్ హెల్ప్ ప్రొడక్షన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 800.
0: ఇది దినమునకు 1000 పదార్థాలు సృష్టించినప్పుడే ఇది మనకు తగినటువంటి రీతిలో దీనికి వ్యాపారమునకు సంబంధించినటువంటి అనుకూలంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ మ్యానుఫాక్చర్ 1000 ఆర్టికల్స్ ఆన్ దట్ మెషిన్, ఇట్ విల్ బి ఆప్టిమం.
0: ఈ 800 సృష్టించడంలో దీనికి ఏది కారణము మనం చక్కగా గుర్తించాలి.
1: ఇఫ్ ఓన్లీ 800 ఆర్ మ్యానుఫాక్చర్డ్, విల్ హావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్.
0: 200 తక్కువైపోయింది. ఈ రా మెటీరియల్ లేక తక్కువైపోయిందా, కరెంటు లేక తక్కువైపోయిందా, ఇంకే విధమైన మిషన్ చెడికి తక్కువైపోయిందా, ఇది వర్కర్ యొక్క లోపమా అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించాలి. పర్సనల్ గా వెళ్ళి సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా చక్కగా పర్సనల్ గా పరిశీలన చేసినప్పుడే దీని యొక్క స్థితిగతులు మనకు చక్కగా అర్థమవుతాయి.
1: ఓన్లీ వెన్ యూ పర్సనలీ గో అండ్ సూపర్వైజ్ అండ్ ఫైండ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్ మైన్యూటెస్ట్.
0: కానీ ఈనాడు ఈ పర్సనల్ ఎంక్వైరీ అనేటువంటిది ఎక్కడ జరగటం లేదు.
1: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ such kind of personal supervision and inquiry is not taking place.
0: ఈ పర్సనల్ సూపర్వైజన్ లేకపోవటం చేతనే ఈ యొక్క వ్యాపారం అన్ని కూడా దినదినానికి క్రమక్రమేణా దిగజారిపోతున్నాయి.
1: ద బిజినెస్ is suffering losses and deterioration day after day because of lack of personal supervision.
0: ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We have to also look into one more aspect.
0: ఒక వర్కర్ ఉన్నాడు.
1: There is a worker.
0: ఆ వర్కర్ మన ఫ్యాక్టరీ లోపల తెలిసి చక్కగా గమనించేటట్టుగానే ఒక వస్తువును తీసుకుని పోతున్నాడు.
1: Even as we, with our notice also, he has been taking one article home.
0: ఇక్కడ అతను దొంగ అని గుర్తించి అతన్ని పట్టారు.
1: We have caught him as
0: అతని చేతిలో కూడా వస్తువు ఉన్నది, అతను కూడా నేను తీసుకెళ్తున్నానని ఒప్పుకున్నాడు.
1: He has that particular article in his hand. He has confessed that he is taking it home.
0: ఈ యొక్క విషయాన్ని గుర్తించినటువంటి మేనేజర్ అతన్ని డిస్మిస్ చేయొచ్చు.
1: The manager who observes this, he can dismiss.
0: కానీ ఈ డిస్మిస్ చేసేటప్పటికి ఇంకా ఫ్యాక్టరీ అంతా వర్కర్స్ అంతా ఒకటే అవుతుంది, స్ట్రైక్ ప్రారంభిస్తారు.
1: If that worker who is committing a theft is dismissed, then there will be a strike.
0: తప్పు చేసినటువంటి వాడిని కూడా పనిష్మెంట్ చేసేటువంటి అధికారం మేనేజ్మెంట్ లేకపోతే ఈ ఫ్యాక్టరీ పెట్టి ప్రయోజనం ఏమిటి?
1: If management does not have the power to punish a person who has committed a mistake, what is the use of starting a factory? How can we run the factory?
0: కనుక వర్కర్స్ లోపల ఏ విధంగా అయినటువంటి ఇది చెప్పించాలంటే తప్పు చేసినటువంటి వాడికి శిక్ష ఇవ్వటము రైట్ అనేటువంటి భావం వారిలో వచ్చినట్టుగా మనం వారిని తగినటువంటి రీతిగా తరబీతి చేయాలి.
1: We have to make efforts to inculcate in the workers a feeling that when punishment is given to a particular person, a wrongdoer, it is a proper thing. Every wrong
0: punishment అనేటువంటిది కేవలము ఇది దోషము కాదు.
1: Punishment should not be considered as if it is.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణము,
1: one small example.
0: ఒక హంతకుడు ఉంటాడు.
1: There is a murderer.
0: అనేక విధములుగా అనేక ప్రాణములు తీసి ఉంటాడు.
1: He has murdered a number of people.
0: అలాంటి వాడు సుప్రీం కోర్టుకు వెళ్తాడు.
1: He is taken to Supreme Court.
0: ఆ సుప్రీం కోర్టు లోపల అతనికి ఉరి శిక్ష అని ఇస్తారు.
1: Punishment is given, he should be hanged for this mistake.
0: ఈ శిక్ష ఎవరికి అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize for whom is this punishment given.
0: Ini tappu chesina vaanike kaakunda ee vidhamaina shikshanu gurtinchinatunte vaaru itharulu kudunu tappu cheyakunda undadaniki ee shikshanu istunnaru.
1: The idea of giving punishment is not merely to punish the person who has committed a crime or a sin. It is not merely for that, in order to teach a lesson for other people.
0: ఈ విధమైనటువంటి మర్డర్ చేస్తే మన ప్రాణం కూడా ఈ విధంగా అవుతుంది అని ఇతరులు కూడా దీన్ని గుర్తించుకునేటువంటి యొక్క అర్థం కోసం ఈ విధమైనటువంటి పనిష్మెంట్ ఇస్తుంటారు.
1: సచ్ సివియర్ పనిష్మెంట్ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ దాట్ అదర్ పీపుల్ విల్ ఆల్సో ఫీల్ దాట్ ఇఫ్ దే వర్ టు ఇండల్జ్ ఇన్ మర్డర్ దే విల్ ఆల్సో గెట్.
0: మన ఫ్యాక్టరీ లోపల కూడాను ఒక దొంగను అతను ఏదైనా డిస్మిస్ చేసిన అంటే మరి మనం కూడా ఈ విధంగా చేస్తే మనకు డిస్మిస్ అవుతుంది, మన జీవితం అంతా ఇదే అవుతుంది, మన కుటుంబం అంతా చాలా పరిస్థితులకు గురి అవుతుంది అని వాడు గుర్తించుకునే నిమిత్తమై వీడికి శిక్ష ఇచ్చే తీరాలి.
1: సిమిలర్లీ, ఇఫ్ ఎనీ పర్సన్ కమిట్స్ మిస్టేక్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, పనిష్మెంట్ హ్యాస్ టు బి అవార్డెడ్ సో దాట్ హీ వుడ్ బి డబ్లీ కేర్ఫుల్ టు అవాయిడ్ కమిటింగ్ సచ్ మిస్టేక్స్, రిమెంబరింగ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిస్మిసల్. హిస్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ బి సఫరింగ్.
0: శిక్షను ఇచ్చేటువంటి అధికారము మేనేజ్మెంట్ కోల్పోయిందంటే దీనికి కారణం ఏమిటి?
1: టుడే ద మేనేజ్మెంట్ హ్యాస్ ఫర్ఫీటెడ్ దిస్ పర్టికులర్ రైట్ టు పనిష్. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ స్టేట్?
0: ప్రభుత్వమే దీనికి కారణం.
1: గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ స్టేట్.
0: కారణం ఏమిటంటే ఈ వర్కర్స్ కు వారి యొక్క స్వార్థ నిమిత్తమై వాళ్ళకి అన్ని విధాల ఫ్రీడమ్ ఇస్తూ వస్తున్నారు.
1: గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్ టు దిస్ వర్కర్స్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్.
0: వాళ్ళు అన్ని విధాల కూడాను అధికార రీతిలో కానీ మాట రీతిలో కానీ ఇంకే విధమైన లా రీతిలో కానీ వాళ్ళకే సహాయం చేస్తున్నారు.
1: గవర్నమెంట్ హస్ బీన్ గివింగ్ ఆల్ హెల్ప్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ ఆర్ వెదర్ ఇట్ ఇన్ టర్మ్స్
0: లా కోర్ట్ అనేటువంటిది ఒక లేబర్ కోర్ట్ అని పెట్టారు.
1: దేర్ ఆర్ సెపరేట్ లేబర్ కోర్ట్స్ అప్లికబుల్ టు వర్కర్స్.
0: ఈ లేబర్ కోర్టు లోపల ఇది లేబర్ గానే జరిగిపోతుంటుండాలి.
1: దిస్ లేబర్ కోర్ట్స్ ఫంక్షన్ ఇన్ ఏ వెరీ
0: లేబర్ కోర్ట్ లో ఉన్నటువంటి జడ్జెస్ మాదిరి ప్రవర్తించడం లేదు, లేబర్ మాదిరినే ప్రవర్తిస్తుంటారు.
1: ద జడ్జెస్ హూ ఫంక్షన్ ఇన్ ద లేబర్ కోర్ట్స్ డూ నాట్ రియలీ ఫంక్షన్ యాజ్ జడ్జెస్. ఇంకేమంటారు లేబరర్స్?
0: ఇంకా అధికమైనప్పుడు దీనికి వస్తే కాంప్రమైజ్ అంటారు, దాని డబ్బు ఇచ్చి వాళ్ళు తప్పించడము.
1: ఇఫ్ యూ గో ఏ స్టెప్ ఫర్దర్ దెన్ దే విల్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ ఎ కాంప్రమైజ్ దట్ ఈస్ డన్ బై గివింగ్ ఎ లిటిల్ మనీ.
0: ఈ విధంగా చేస్తూ చేస్తూ రావటం వల్ల ఈ వర్కర్స్ లో ఒక విధమైనటువంటి యొక్క నీతి నిజాయితీ కోల్పోతున్నారు.
1: ఇఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ ది వర్కర్స్ ఆర్ లూజింగ్ మొరాలిటీ అండ్ ఎథికల్ బిహేవియర్.
0: దానికి నీతి నిజాయితీ చాలా అవసరం.
1: for our country Bharat, morality and truth are very important.
0: నిజంగా చూస్తే ఈ వర్కర్స్ గాని స్టూడెంట్స్ గాని ఇంకే విధమైనటువంటి ఒక రంగంలందు కాని స్ట్రైకులు చేస్తున్నారంటే ఎందుకోసం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు.
1: Truly speaking, if you ask why the workers or the students are striking work, really they would not know why they are striking work.
0: ఒక స్టూడెంట్ ని పట్టుకొని అయ్యా నువ్వెందుకు ఈ విధంగా స్ట్రైక్ చేస్తున్నావు అంటే మా స్టూడెంట్స్ లీడర్ నుంచి సర్క్యులర్ వచ్చింది అంతే నేను చేస్తున్నాను. దేనికోసము? దానికి నో రీజన్ నో సీజన్.
1: యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ స్టూడెంట్ అండ్ ఆస్క్ హిమ్ ఎ క్వశ్చన్ అస్ టు వై యు ఆర్ స్ట్రైకింగ్ వర్క్. హీ విల్ సే దట్ దేర్ ఇస్ ఎ సర్క్యులర్ ఫ్రమ్ అవర్ లీడర్ దేర్ఫోర్ యు ఆర్ డూయింగ్.
0: అదే విధంగానే కంపెనీస్ లోపల కూడాను ఎందుకు మీరు స్ట్రైక్ చేస్తున్నారంటే మా మంచి వర్కర్స్ డిస్మిస్ చేశారు అంటారు, కానీ వర్కర్ చేసినటువంటి విషయం బయట చెప్పారు.
1: The same thing is true of the factories in the companies also. If you ask any worker why you are striking work, some good workers have been dismissed.
0: Management vallu ilanti trouble raakunda unde nimittamai munduvane konni konni jagratalu chesukoni dinni konni labor leader ga untaru chudandi vaari endukani ee workers endukani oka mana vaipuna ekku majority undeetundi daniga manamu cheskodaniki prayatninchali.
1: The management will have to take steps in the very beginning to see that the leaders as well as the workers will have a goodwill for the management and for the factory.
0: ఇది మేనేజ్మెంట్ చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక పని.
1: This is a very important duty on the part of the
0: management. భారతదేశం యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలంటే నీతి నిజాయితీని లక్ష్యంలో తీసుకోవాలి.
1: Managements in Bharat will have to take morality and truth as two very important things in their functioning.
0: కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ లోపల ముందు చెప్పినట్టుగా అతి ముందు జాగ్రత్తలు మనం పడుకోకుండా పోవటం చేత మధ్యలో కొన్ని కొన్ని ఈ రా మెటీరియల్స్ ట్రబుల్స్ ఎక్కువైపోతుంటాయి.
1: As no steps are taken in the beginning itself, foreseeing what is likely to happen, in the middle some problems crop up in a number of factories.
0: ఈ సమయంలోపల కొన్ని ఆర్టిఫిషియల్ ఏజెంట్లు తయారు చేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మిషన్లు తెస్తున్నారు.
1: And in such circumstances, they are getting some special type of machines to manufacture some artificial.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: కోయంబత్తూరు వైపున ఈ కాటన్ మిల్స్ ఎక్కువ ప్రారంభిస్తూ వచ్చారు.
1: In the Coimbatore region, they have started a number of cotton textile mills.
0: ఈ కాటన్ మిల్ ప్రారంభించాలంటే ఇక్కడ ఈ ఎన్వైర్న్మెంట్ ఈ వాతావరణము కొంతవరకు వెట్ అనేటువంటిగా నీటితో నిండినటువంటిదిగా ఉంటుండాలి.
1: If you want to manufacture cotton textiles in the climate and in the environment, there should be humidity.
0: Kani adi akkada avu ekkuga labhinchatam ledu,
1: but you don't get it in the required quantity over there.
0: Varu aa pradeshanni vadali inkoka pradeshamlo pettadaniki vaadiki ishtam ledu,
1: but they are not ready to shift the factories from that particular place.
0: Ee meeni vaadu kuda endu kudanu oka swartham untundali, tamaku samipamlo untundali, tamaku anni vidhala andubatlo untundali. ఇంకొక రాష్ట్రానికి గానీ ఇంకొక ప్రదేశానికి గానీ పోవడానికి వీలు లేదు. తనకు అన్ని విధాల ఆదాయమైనటువంటి ఒక స్థితిలో వాడు చూసుకుంటుంటారు.
1: మేనేజ్మెంట్ ఆల్సో విల్ ఆల్వేస్ బి లుకింగ్ ఆల్ ద థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ బెనిఫిట్, దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ ఓన్ ప్రాఫిట్స్.
0: ఇక్కడ ఏమైపోతుందంటే ఈ యొక్క వాతావరణం మార్చుకునే నిమిత్తమై కోయంబత్తూరులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ మిషన్స్ అంతా పెట్టి ఆ ప్రతి లోపల ఈ యొక్క నీటి సంబంధమైనటువంటి గాలి చేరేటట్టుగా కొన్ని పెంచుకుంటూ వస్తున్నారు.
1: వాట్ స్టెప్స్ హావ్ బీన్ టేకెన్ ఇన్ కోయంబత్తూర్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ సీ దట్ దే హావ్ స్టార్టెడ్ ది యూజింగ్ సర్ట్ మెషిన్స్ విచ్ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ క్లైమేట్ వేర్ ఇన్ హ్యూమిడిటీ ఈస్ ఫౌండ్ అండ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్.
0: కానీ దీనికి ఎంత ఖర్చు అవుతుందని వాళ్ళు యోచించుకోవటం లేదు.
1: For creating this kind of artificial humidity,
0: oka chinna udaharanam chudandi,
1: it will mean a lot of expenditure. There is an example, small example.
0: Oka bus untundali.
1: There is a bus.
0: Ee bus lo 45 seats untali.
1: There are 45 seats in the bus.
0: Ee 45 seats kanta kuda 70 passengers ni ekkichestaru.
1: In a bus with 45 seater capacity, they take 70 passengers.
0: వీళ్ల వల్ల వచ్చేటువంటిది ఏ యొక్క 200-300 ఆదాయం వస్తుంది.
1: బై టేకింగ్ మోర్ ప్యాసింజర్ దట్ వే దే మే గెట్ అబౌట్ 200-300 రూపీస్ మోర్.
0: కానీ ఈ 200-300 ఆదాయం వచ్చేటువంటి దాన్ని చూస్తారు, కానీ 1,000 రూపాయల టైర్ పంచర్ అయిపోయింది వాళ్ళు చూడటం లేదు.
1: బట్ వెన్ ద బస్ ఈస్ ఓవర్ లోడెడ్ లైక్ దాట్ the tire gets punctured which costs 1000 rupees. That they don't care to see.
0: అదే విధంగానే వీరు ఒక ప్రదేశం నుంచి ఇంకొక వాతావరణంలోకి పోయి ఈ యొక్క ఫ్యాక్టరీస్ ప్రారంభించాలనేటువంటి దానికి బదులు ఇక్కడ ఆర్టిఫిషియల్ బండి పెట్టేటప్పటికి ఆ ఖర్చు ఇక్కడ ఎక్కువైపోతుండాలి.
1: ఇన్ ద సేమ్ వే వెన్ దే యూజ్ ఆర్టిఫిషియల్ హ్యూమిడిటీ అండ్ సచ్ అదర్ ఆర్టిఫిషియల్ మీన్స్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వుడ్ బి ఇంక్రీజింగ్.
0: కనుక ఇక్కడ ఏమైపోతుందంటే అనేక విధములుగా లాసులు ఏర్పడుతూ వస్తున్నాయి.
1: On account of such increased cost of production, the factory will be incurring losses.
0: ఈ లాసులు ఇంకా ఎక్కడ జరుగుతుండాలంటే ఈ బ్యాంకు లోన్ వల్ల ఎక్కువ జరుగుతుంటాయి.
1: The losses also are incurred on account of the cost of bank borrowing.
0: మనకు బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది 7 రూపాయలు లేక 10 రూపాయలు ఇస్తారు, 10%.
1: If you deposit money, they give you about 7 to 10% interest.
0: వాళ్ళు తీసుకునేది 18% 20% తీసుకుంటారు.
1: But they charge 18 to 20% on the loans which they give.
0: ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండినప్పటికీ ఈ డబ్బు పెడితే మన దగ్గర డబ్బు ఉండాలని వాళ్ళకి గవర్నమెంట్ కనుక్కుంటారు ఏమో అనేటువంటి ఈ పిసినారితనంతో తమ యొక్క సత్యాన్ని తాము మూసిపెట్టుకుని బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకుంటారు.
1: ది ఓనర్స్ డిపాజిట్ దేర్ మనీ విత్ ది ఫియర్ దట్ ది గవర్నమెంట్ మే కమ్ టు నో అబౌట్ దేర్ ఓన్ వెల్త్. సో దే అర్న్ ఓన్లీ 7%. But they have paid 18% borrowing money from the bank.
0: This local chala ikkada project chala takku ayipoyinappudiki kaani vallaki ivvalsinatuvantidanta adhikanga vaddi ivvatam chetane ivanni vidhamatuvanti nashtalu yerpadutu vastuntundi.
1: The factories will be incurring losses because they have to pay huge sums of money by way of interest on bank loans.
0: Ee production ekkuva chesthe deeniki taginatuvanti godown lu kudanu chakkaga untundali.
1: If we increase production, you must also have plenty of storing area, godowns.
0: కనుక ఈ విధమైనటువంటి సమస్యల చేతను, వాతావరణముల చేతను, ఈ విధమైనటువంటి యొక్క కమ్యూనికేషన్ చేతను, సరైనటువంటి యొక్క స్థితిగతులు లేకపోవటం చేత ఈ యొక్క వ్యాపారి చాలా కూలిపోతున్నాడు.
1: The businessman is incurring losses on account of all the problems which have been explained in terms of the loans, in terms of the high.
0: అన్నిటికీ మూల కారణము సరైన సంస్కృతి లేకపోవటమే.
1: The most important reason, the root cause for all these things is
0: mana samskrutini sariyaga artham chesukoni vartinchetunte yokka pravartanu manam sampadinchukovali.
1: The root cause is not having our own culture being introduced into business management. We have to understand our culture and use it in the functioning of
0: mana samskruti lopala daivam okkade.
1: In our culture we believe in that there is only one God.
0: Ekoham bahusyam అనేకత్వం అనేటువంటిది ఎట్లా వచ్చిందంటే ఏకత్వం నుంచే వచ్చింది.
1: ది డైవర్సిటీ హ్యాస్ ఎమర్జ్డ్ ఓన్లీ ఫ్రమ్ వన్ ఎంటిటీ.
0: ఒక ఇంటి లోపల తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, కోడలు వీరంతా ఉంటుంటారు.
1: ఇన్ ఎ పర్టికులర్ హౌస్ దేర్ ఇస్ ఫాదర్, మదర్, సన్, డాటర్ అండ్ డాటర్ ఇన్ లా, సన్ ఇన్ లా.
0: వీళ్ళందరూ కూడా ఒక్క మాస్టర్ కంట్రోల్ లోనే నడుస్తూ ఉంటారు.
1: All of them will be functioning under the control of one master.
0: కారణం ఏంటంటే వీరిని ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుంటారు.
1: The reason for that kind of behavior is there is mutual understanding.
0: వారి యొక్క స్థితిగతులు కూడాను చక్కగా గుర్తిస్తారు.
1: They also understand their own position.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తారు.
1: They work unitedly.
0: ఈ విధమైనటువంటి ఐకమత్యము అండర్స్టాండింగ్ ఉండటం చేతనే అడ్జస్ట్మెంట్ ఈజీగా అవుతుంటుంది.
1: As there is unity, there is understanding, adjustment becomes easy among them.
0: Adhe vidhangane oka kutumbam yokka paddhatulu manam chakkaga aadharam teeskoni migilinatundi paddhatulu manam penchukodaniki povali.
1: We have to base all the understanding on the basis of this family functioning of a family. We extend the same thing to the business and outside world.
0: కనుక ఈనాడు ఏ విధమైనటువంటి దోషం ఏర్పడిందంటే మన కుటుంబంనే మనం అర్థం చేసుకోవటం లేదు. మన కుటుంబం యొక్క సంబంధమనే మనం సరైనటువంటి దీంట్లో పెట్టుకోవటం లేదు. ఒకరిలో ఒకరికి సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు. ఇలాంటి వాళ్ళము ఇంకా వ్యాపారంలో మనం ఏ రీతిగా అభివృద్ధి కాంచగలం?
1: టుడే ది డిఫెక్ట్ ఈస్ దాట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ వుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫ్యామిలీ అండ్ సచ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ డజంట్ ఎగ్జిస్ట్ ఆల్సో. And therefore all the problems crop up.
0: కనుక మొట్టమొదటి కుటుంబం యొక్క పరిస్థితిని గుర్తించాలి. అదే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ కుటుంబంలో ముందు పెంచుకోవాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు డెవలప్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఇన్సైడ్ ది ఫ్యామిలీ.
0: ఈ కుటుంబం నుంచినే సమాజంలో ప్రవేశించాలి.
1: We have to then enter into the society.
0: ఈ సమాజం ద్వారానే ప్రపంచంలో మన యొక్క దీనిని ప్రాకించాలి.
1: Through society we have to enter into the world.
0: దీనికి అన్నిటి కూడాను థాట్స్ పవిత్రమైనటువంటి భావాలు మనలో రావాలి.
1: For all this the most important basis is thoughts. We should have always sacred thoughts.
2: You just heard the first part of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba to the MBA students of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthi Nilayam on the 14th of September 1986. Bhagwan Baba said that the important reason why business houses incur loss is because they have not introduced the Bharatiya culture into their business management. Like in any good family, the business should also have unity and understanding, resulting into adjustment. But today the problem is that we have not been able to develop good relationship with the family itself. So to improve this relationship, we have to improve proper communication. From this family, we have to enter into the society, from society to the world. Basis for all this is that we should have good and sacred thoughts. Thank you and Sai Ram.

Thank you.

0: ಜಗದೋಧಾರಿಣಿ ಮಾ
1: ಜಗದೋಧಾರಿಣಿ ಮಾ

0: దివ్యాత్మ స్వరూపులారా. గురుచరణములు యందు నిశ్చలమైనటువంటి భక్తి, సంసారం నుంచి విరక్తి, ఇంద్రియముల యొక్క నిగ్రహణ, మనస్సు యొక్క వశము, ఈ నాలుగు గావించినటువంటి వ్యక్తికి తన హృదయ స్థానమునందున్నటువంటి దైవత్వము సాక్షాత్కరించవచ్చు అనేటువంటి యొక్క ఉద్దేశంతో శంకరుల వారు ఈ కట్టకడపటి శ్లోకమును అందించి కాశీ నుంచి తిరిగి వాపసు రావటం ప్రారంభించాడు.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇఫ్ వన్ కెన్ హ్యావ్ అన్వేవరింగ్ డివోషన్ ఎట్ ది ఫీట్ ఆఫ్ హిస్ గురు, ఇఫ్ వన్ కెన్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది షాకిల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ఇఫ్ వన్ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సరీ ఆర్గన్స్, if one can keep his own mind under his control, by achieving these four things one can have a vision of the Lord who resides in his own heart, in himself. This is what Shankara had said in the last verse of the series in Bhajagovindam, and he left Benares after giving this last verse in the series.
0: అయితే గురు చరణముల యందు నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలని మాత్రం ప్రబోధించాడు, కాని ఇందులో గురువు ఎట్టివాడిగా ఉంటుండాలనేటువంటి విషయాన్ని కూడాను మనము మొట్టమొదట యోచించుకోవాలి.
1: ఇట్ హాస్ బీన్ ప్రీచ్డ్ ఇన్ దిస్ దట్ యు మస్ట్ హావ్ అన్వేవరింగ్ డివోషన్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది గురు, బట్ ఎట్ దట్ స్టేజ్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎంక్వైరీ వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ గురు దట్ శంకర ఇంటెండెడ్ హియర్.
0: కోవా గురు యోహి హితోపదేక్ష, అనగా హితమును బోధించి మానవుని యొక్క మతతత్వమును అభివృద్ధిపరచి మతిని వికసింపజేసి శాస్త్ర సమ్మతమైనటువంటి యొక్క కర్మలను ఆచరింపజేసి హృదయ స్థానమునందున్నటువంటి యొక్క ఆత్మజ్యోతిని వెలిగింపడానికి తగినటువంటి యొక్క ఉపదేశముగా అందించేటువంటి వానిని గురువు అని చెప్పవచ్చు.
1: Teaches you what is right and what is good, one who promotes man's religion in one's own mind, one who makes one's mind steady, and one who teaches you the sacred karmas that are contained in our shastras, and thus lights up the jyoti of the atma in your heart, he can be styled the proper guru.
0: Aite ఈ గురు ఈ రెండు పదముల యందు అక్షరముల యందు ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడాను మనం కొంత విచారించాలి. గుకారమనగా అంధకారమని, రుకారమనగా తన నివారణ అని కూడాను ఇందుకు ఒక అర్థం.
1: వీ మస్ట్ ఆల్సో ట్రై అండ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ లెటర్స్ గు అండ్ రు దట్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ దిస్ వర్డ్. గు ఈస్ డార్క్నెస్ ఆర్ ఇగ్నోరెన్స్, రు ఈస్ ది రిమూవల్ దేర్ ఆఫ్,
0: అనగా అజ్ఞానమనేటువంటి కమ్ముకున్నటువంటి చీకటిని ప్రజ్ఞానమనేటువంటి యొక్క జ్యోతితో దూరము గావించవచ్చు అనేటువంటి ఉద్దేశముతో మన యందు ఆవరించినటువంటి యొక్క అజ్ఞానమును దూరము చేసి ప్రజ్ఞానతత్వమును అందించి తన జ్యోతిర్మయమైనటువంటి యొక్క ఆత్మతత్వములో నీలమనరింపచేయటానికి తగినటువంటి ప్రయత్నము గురువు చేయటం.
1: దిస్ మీన్స్ దట్ ఇన్ ది డార్క్నెస్ విచ్ ఇస్ అవర్ ఇగ్నోరెన్స్, by showing the light of our wisdom we will be able to remove and get away from us this darkness of ignorance, thereby removing this ignorance and show us the effulgent light of the divine atma that is present in us. That is the function of this guru.
0: Aithe itlu cheyi varu evaru aneetvanti danni manam tirigi manam vicharana salipinappudu gukaro gunatitah rukaro roopavajjitah ani గుణాతీతుడు రూపవర్జితుడైనటువంటి వాడే ఇట్టి ప్రయత్నమునకు పూనుకోవటానికి అర్హుడని కూడాను ఇందులో నిర్ణయించబడింది.
1: We again ask a question, who is it that can do this and achieve this? We get the answer in respect of Gu, the Gunatita, one who is above all attributes. In respect of Ru, we get Rupavarjita, one who has no form and given up all forms. That's what is contained in this word Guru.
0: Gunatitudu, Rupavarjitudu, okka daivamu tappa anyulu indulo kanipincharu.
1: One who has no attributes and one who has no forms is only God. No one else will satisfy these two requirements.
0: Aithe ippudu lokamulopala గురువు అనేటువంటి పదముతో చలాయించేటువంటి వారంతా కూడా ఎట్టివారు అని మనం అడగవచ్చును. కానీ వీరందరూ కూడాను ఏదో సన్మార్గ సంబంధమైనటువంటి విషయములు తెలపవచ్చును, లేక కొన్ని రకములైనటువంటి సద్బోధనలు సలపవచ్చును. అంత మాత్రమే కాని ఇట్టి అజ్ఞానమును దూరము చేసి దివ్యమైనటువంటి యొక్క దైవత్వంలోకి చేర్చేటువంటి ప్రయత్నము ఒక్క దైవత్వమునకు మాత్రమే అర్హత కాని ఈ అన్యులకు అర్హత కానేరదు.
1: But we may inquire, who are the kind of people who call themselves gurus in the present day world? What kind of people are they and what do they do? It is possible in many cases that they will show you the good paths, the good ways of living. They will probably also give you some good teachings and good ideas. But there is not the possibility of these people leading you from darkness and ignorance to light and wisdom. It's only the divine, only the God that can do such things.
0: ఇట్టి లోక గురువులను రెండు భాగములుగా విభజించబడింది. ఒకటి బోధ గురువు అని, రెండవది బాధ గురువు అని.
1: Such teachers of the present day world may be divided into two kinds, one who teaches and one who causes pain.
0: అనగా తనను ఆశ్రయించినటువంటి వారిని అనేక రకములుగా ఇక్కట్లు పెట్టి తన యొక్క ఆస్తిపాస్తులను లాగుకొని తదుపరి అతన్ని ఉభయభ్రష్టునిగా ఉప్పర సన్యాసిగా మార్చేటువంటి గురువులు కొంతమంది.
1: దట్ మీన్స్ one who has come in order to get some learning at the feet of the guru gives them such trouble, he takes away his wealth and property and he causes him so many difficulties. This is one kind of gurus.
0: Itti guruvulu inka guru aneetundi daniki maroka artham kuda untundadi, guru anega bharamu ani.
1: There is also one other meaning for the word guru. Guru means weight, heaviness.
0: ఇట్టి గురువులు లోకానికి భారమైనటువంటి గురువులు అని కూడా చెప్పవచ్చును.
1: సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ వెరీ హెవీ అన్బేరబుల్ బర్డెన్ ఆన్ ది వరల్డ్.
0: ఇంకా రెండవ గురువులు ఏదో కొంత వారికి తెలిసినటువంటి యొక్క జ్ఞానమును తన యొక్క ఆశ్రయించినటువంటి యొక్క శిష్యులకు బోధించి తద్వారా తన జీవితము తన ద్వారా శిష్యుని యొక్క జీవితము ఉభయలు కూడాను కొంత అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం రెండవ గురువుల యొక్క లక్షణం.
1: The other kind, the second kind of gurus are such that to some extent, whatever they know, to the extent to which they can teach, they do teach to the disciple. Thereby, their own lives they become sacred and they help the disciple also to move on and progress to some extent.
0: Itti avasthalanu puraskarinchukoniye Guru Brahma, Guru Vishnu, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha annaru.
1: It is only in this context that it has been said, Guru is Brahma himself, Guru is Vishnu himself, Guru is Sakshat Parabrahma. This is the meaning of this particular sentence in respect of Guru.
0: Aithe, ee Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha anetuvanti daniki, eenati guruvulu, tama tamaku sambandhinchinatuvanti arthamulu taamu cheppukuntu, నీ గురువే బ్రహ్మ, నీ గురువే విష్ణువు, నీ గురువే మహేశ్వరుడు, నీ గురువే సాక్షాత్ పరబ్రహ్మ అని ఈ శిష్యులకు ప్రబోధించి తమ యొక్క స్థానమును తాము ఆక్రమించుకోవటం కూడా జరుగుతూ ఉంటుండాలి.
1: However, today the teachers use and interpret these statements to their own advantage. They tell the disciples that your teacher himself is Brahma. Your teacher is Vishnu. Your teacher is Maheshwara. In fact, your teacher is Sakshat Parabrahma. This is how they tell the student and enhance their own position in the eyes of the disciples.
0: Aithe ee guruvulaku teacherku chaala vyathyasam.
1: But there is a lot of difference between the teacher and the guru as described here.
0: Teacher annu atanu taanu arjinchinatvantivi grandhamunandu unnatvantivi taanu tirigi chadukoni vachi ఈ విద్యార్థులకు బోధిస్తూ ఉండటం, ఇది కేవలము తన స్వార్థముతో చేరినటువంటి యొక్క పరార్థమనేటువంటి రీతి కింద కూడా చెప్పవచ్చు.
1: A teacher should be understood to mean that one he who reads from various books.
0: టీచర్ అన్న అతను అపాయింట్ చేయబడి అతను ఒక నెల జీతమును పుచ్చుకుంటూ ఈ యొక్క స్కూల్లో చేరినటువంటి యొక్క విద్యార్థులకు తాము చెప్పవలసినటువంటి పాఠములు చెప్పటం లోపల అది గొప్ప ఆశ్చర్యమని కాని లేక ఇతనినే గురువుగా భావించటమని కాని కాదు. మనకు ప్రబోధించేటువంటి వారు కనుక అతన్ని టీచర్ యొక్క స్థానమునందు మనం తగినటువంటి గౌరవాన్ని కూడా అందించాలి.
1: ఇన్ దిస్ సిచ్యువేషన్ దిస్ టీచర్ ఈస్ అపాయింటెడ్ టు డూ టీచింగ్, హీ టేక్స్ ఎ సాలరీ, హిస్ ఫంక్షన్ ఈస్ టు టీచ్, దర్ ఈస్ నథింగ్ వెరీ సర్ప్రైజింగ్ దట్ హీ డిశ్చార్జెస్ హిస్ ఫంక్షన్. బట్ వెన్ హీ డిశ్చార్జెస్ హిస్ ఫంక్షన్ ఆఫ్ టీచింగ్, వీ హ్యావ్ టు గివ్ హిమ్ ది రెస్పెక్ట్ దట్ ఈస్ డ్యూ టు ఎ టీచర్ ఆఫ్ దట్ కైండ్.
0: ప్రతిఫలమును ఆశించి ప్రబోధించేటువంటి యొక్క వ్యక్తి టీచర్ కావచ్చు, కానీ ప్రతిఫల ఆపేక్ష లేక తన యొక్క స్వస్థానమైనటువంటి హృదయస్థానమును వికసింపజేసుకునేటువంటి ప్రయత్నంలో సద్గురుడనేటువంటి వాడు దైవస్వరూపకంగానే ఉంటుండి తమలో ప్రవేశించి తమ యొక్క హృదయమును వికసింపజేసేటువంటి యొక్క ప్రబోధలు స్వప్రమునందు కాని ప్రత్యక్షమునందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క మార్గమునందు కాని ప్రబోధించడానికి పూనుకుంటుంటాడు. మన యొక్క కాలకర్మ కారణ కర్తవ్యాలు చేరి వచ్చినప్పుడు సద్గురుడే మనల్ని వెతుక్కొని కూడాను రావటానికి కూడాను పూనుకుంటాడు. పరీక్షిత్ మహారాజు అట్టి సుసమయమును ప్రాప్తించిన తక్షణమే సుకునవారు ఆ ప్రదేశమునకు చేరి ఈ యొక్క పరీక్షిత్ మహారాజునకు ప్రబోధించి తక్షణమే 7 దినములయందు తన యొక్క మోక్ష ప్రాప్తికి అర్హుడిగా గావించాడు.
1: వన్ హూ ఎక్స్పెక్ట్స్ టు గెట్ పెయిడ్ ఇన్ రిటర్న్ టు హిస్ ఎఫర్ట్స్ యాజ్ ఎ టీచర్ దట్ ఈస్ క్వైట్ అండర్స్టాండబుల్ అండ్ హీ విల్ బి కాల్డ్ ఎ టీచర్. But this is different from what we understand by the word Sadguru. A Sadguru is one who does not expect any return for his efforts. He is usually in your own heart. He may teach you what he wants to teach you about the divine, either in your dream state or when you are awake and by himself appearing to you or by any other method. But what one has to recognize is that he will come to you depending upon the time, depending upon your deserving it and the situation. We may take the example of King Parikshit. When King Parikshit prayed, he had a Sadguru in Sukha Rishi. At once he came and he gave him the divine message.
0: Indulo Guru Brahma ani mottamodati yokka padamu.
1: In this, the first thing is Guru Brahma.
0: బ్రహ్మ చేసేటువంటి పనులు ఏమిటి? పూర్వ జన్మాంతర సంస్కారములు పురస్కరించుకుని ఆయా అర్హతను ఆయా కర్మఫలమును ఆయా భావచిత్తమును పురస్కరించుకుని ఆయా జన్మలయందు అతన్ని ప్రవేశింపచేసి తద్వారా తిరిగి ముందు జన్మకు తగినటువంటి యొక్క రక్షణను కూడాను చూసుకుంటూ రావటము ఇది బ్రహ్మ యొక్క కర్తవ్యం.
1: What does Brahma do? Brahma considers what kind of previous births has an individual had. What were his desires and how did he fulfill them? What is the kind of karma or work he did? In accordance with these things, he will determine in what kind of birth one should be born. He will also take into consideration through that particular birth and work that he is doing, what kind of birth he should get in future. This is Brahma's work.
0: Adhe vidhamugane మన యొక్క సంస్కారమును మన యొక్క ప్రవర్తనను మన యొక్క అర్హతను పురస్కరించుకుని మన యొక్క అభిష్టమును కూడాను పురస్కరించుకుని ఏ నామము ఏ విధముగా వీడు ఆచరించినప్పుడు ఎట్టి సాధనలు సలిపినప్పుడు వీడు ధన్యుడు కాగలడు అనేటువంటి యొక్క విచారణ సలిపి అట్టి నామమును అట్టి కాలమును అట్టి నియమమును అందించేటువంటి వాడు ఇది గురు బ్రహ్మ అని కూడాను చెప్పడంలో ఏలాంటి తప్పు ఉండదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ One who considers your desires, the nature of your life, and the kind of family in which you are, and then determine what kind of name, what particular name of the Lord, what customs and what methods of prayer will suit you and will do good to you. One who determines such things and teaches you, he may also be called Guru Brahma.
0: Inka Guru Vishnu anaga. విష్ణువు చేసేటువంటి పని ఏమిటి? బ్రహ్మ అనేటువంటి వాడు కేవలం సృష్టించినంత మాత్రమున అది అభివృద్ధి కానేరదు. మనం ఈనాడు ఒక మన భూమిలో ఒక మొక్క పెట్టినంత మాత్రమున అది వృక్షంగా అభివృద్ధి కానేరదు. అట్టి పెట్టినటువంటి యొక్క మొక్కకు పాదులు కట్టి నీరు పెట్టి ఎరువును వేసి దానికి రక్షణ కట్టి అనేక రకములుగా దానిని అభివృద్ధి కార్యక్రమం లోపల కూడాను పాల్గొన్నప్పుడే అది ఒక వృక్షంగా తయారవుతుంది.
1: Simply because Brahma has created something that cannot grow and that cannot prosper. Take a plant. If we just put the plant in the earth, that's not going to grow of its own accord. We shall have to look after it. We shall have to put a fence around it. We shall have to water it when it is needed. In this way, we will have to help it to grow. Only then it will become a big tree.
0: అదే విధంగానే గురువులు ఏదో ఒక నామం ఇచ్చి ఒక నియమమును చెప్పి దానిని అనుసరిస్తూ ఉండమని చెప్పినంత మాత్రమున అది ప్రయోజనం ఉండదు. తాను తిరిగి విష్ణు స్థానములో చేరి దానికి తగినటువంటి యొక్క పోషణా శక్తిని, అభివృద్ధి యొక్క కార్యక్రమములు కూడాను తాను చూసుకోవటం లోపల కూడాను తగినటువంటి లక్ష్యాన్ని పెట్టినప్పుడే అతను గురు విష్ణుహు అని చెప్పడానికి కూడాను ఒక ఆధారం ఉంటుంటాది.
1: In the same manner, if the Guru simply suggests to you a name of the Lord and tells you the manner in which you have to carry on your meditation, that is not enough. But Guru must take again the place of Vishnu and he must give you all the support. He must enable you to utter the name of the Lord and go through all the processes and gain the necessary strength. Then the Guru will take the form of Vishnu.
0: Inka. గురుదేవో మహేశ్వరః, మహేశ్వరుడు చేసేటువంటి పని ఏమిటంటే లయం ఉనరించటము అని ఇందులో మనకు అర్థం.
1: ది నెక్స్ట్ వన్ ఇస్ గురుదేవో మహేశ్వరః. వాట్ ఈస్ ది వర్క్ ఆఫ్ మహేశ్వర? ఇన్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ ది వర్క్ ఆఫ్ మహేశ్వర ఈస్ టు సింప్లీ మేక్ ఇట్ లయ ఆర్ మేక్ వన్ విత్ ఇన్ఫినిటీ.
0: లయమనగా అనేక మంది అనేక రకములైనటువంటి అర్థములు కూడా చెప్పటం కద్దు.
1: దిస్ వర్డ్ లయ is being explained by several people in many different ways.
0: నాశనం ఉనరించటమని కాని, కొన్ని రకములుగా దీనిని ధ్వంసం చేయటమని కాని, ప్రళయంలో రూపనామములు లేకుండా చేయటమని కాని అనేక మంది చెప్పటం కద్దు.
1: Many people explain it either by saying this signifies complete destruction. Some say this signifies the disappearance of the object in question. Some say that it will go without the name or the form being left behind.
0: కానీ లయమునకు ఇది సరైనటువంటి అర్థము కాదు.
1: These are not the correct meanings for this word laya.
0: లయమనగా లీనము అని. లీయతే గమ్యతే ఇతి లింగః అన్నారు. అనగా ఏ స్వస్థానము నుంచి బయలుదేరి వచ్చిందో అట్టి తిరిగి స్వస్థానమునకు చేర్చేటువంటి యొక్క ప్రయత్నమే ఈ యొక్క మహేశ్వరుని యొక్క కర్తవ్యం.
1: లయ హియర్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ టు మీన్ మెర్జింగ్ అండ్ ఫ్రమ్ వేర్ దిస్ థింగ్ హ్యాస్ కమ్ దట్ ఇట్ గోస్ బ్యాక్ అండ్ మెర్జెస్ ఇన్ టు ది ఒరిజినల్ సోర్స్ ఫ్రమ్ విచ్ ఇట్ హ్యాస్ కమ్. దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లయ అండ్ దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్క్ ఆఫ్ మహేశ్వర.
0: అనగా స్వస్థానమును చేర్చేటువంటి ప్రయత్నము మహేశ్వరునికి ఎట్ల కర్తవ్య కర్మగా ఉంటున్నదో అదే విధముగానే మానవుడైనటువంటి యొక్క తన యొక్క శిష్యునకు ఈ గురువు ఆత్మభావమును అనుసరించి తిరిగి ఆత్మస్థానమును అనుసరించి తిరిగి ఆత్మ లక్ష్యములో చేర్చేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడు ఈ ప్రకృతి యొక్క సంబంధమైన గురువు కూడాను మహేశ్వరునితో సమానమైనటువంటి యొక్క అర్థం కూడాను మనం చెప్పవచ్చు.
1: Just as it is the function of Maheshwara to merge whatever it comes from the original source back into the source, so also if this Guru about whom we are talking in this world, if he can make man go back to realize the Atma Tattva as his source and merge again into the original source of Atma Tattva, we can regard the worldly Guru also as taking the place of Maheshwara.
0: Anaga ichina namamunu అభివృద్ధిపరిచేటువంటి యొక్క రక్షణ కూడా కల్పించి ఆ అభివృద్ధి సంబంధమైనటువంటి యొక్క దీనిలో తన యొక్క ఆనందం అనేటువంటి ఫలములను కూడాను పండించి అట్టి ఫలములను వారికి ఆరగింపచేసి ఆ యొక్క బీజము నుంచి బయలుదేరినటువంటి యొక్క అమృతత్వమైనటువంటి సారమును వారి హృదయములలో చేర్చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు అని ఈ ముగ్గురు విడివిడి కానేరదు. ఈ ఒక్కొక్క కర్మనందు, ఒక్కొక్క స్థానమునందు, ఒక్కొక్క క్రియ ఆచరించడం చేత ఒక్కొక్క పేరుతో వారు పిలువబడుతూ వచ్చారు.
1: Thus, the whole process which consists of giving you a name, using that name of the Lord for your own growth and prosperity, thereafter let fruits of bliss grow on the tree of your life, enable you to enjoy those fruits of bliss, and from the seeds that grow out of the fruits of bliss, get you to merge into immortality, which is your original source. These are the various aspects in which these three, Brahma, Vishnu, Maheshwara, should function as gurus. These are not three separate people separate gurus. There are only three names to one and only one guru who functions in these three different aspects at three different times.
0: Inka Gurudevo Maheswaraha annadu. Ee Maheswarudu ante kani ee yokka Ishwarudu ante kani unnatvanti yokka artham emiti indulo unnatvanti vyathyasam emiti.
1: Now we must look at the statement Gurudevo Maheswaraha. We shall have to understand the meaning of Maheswara. What is the meaning of Maheswara or Ishwara? Is there any distinction?
0: Guru Sakshat Parabrahma. Ee Maheswara tattvaniki ee Parabrahma tattvaniki Guru Vishnu Gurudevo Maheswara anetundi Guru Brahma anetundi tattvaniki aneka rakamulaina artham undi. Mottamodati dintlo Guru Brahma annadu. Kattagarapadi dintlo మహేశ్వరహా అన్నాడు. తదుపరి పరబ్రహ్మ అన్నాడు. పరబ్రహ్మకు బ్రహ్మకు ఉన్నటువంటి వ్యత్యాసము చాలా ఉంది.
1: We note here that while in the first three statements, Guru has been described as Brahma, Vishnu and Maheshwara, in the end, he talks of Guru being Sakshat Parabrahma. We have to understand why this distinction has been made. What is the difference between calling a Guru Parabrahma and referring to Guru in the three states of Brahma, Vishnu and Maheshwara?
0: Brahmalanaga, Chaturmukha Brahma, Srishtikarta Brahma, Shabda Brahma, అనంత బ్రహ్మ నాలుగు రకములైనటువంటి బ్రహ్మములు ఉంటుండగా త్రికాల త్రిలోక త్రిగుణములు ఎందు కూడాను అతీతమైనటువంటి యొక్క తత్వానికి పురస్కరించుకొని పరబ్రహ్మ పర సంబంధమైనటువంటి బ్రహ్మ ప్రత్యేకంగా ఒక రూపనామరహితమై అనేక రకములుగా సర్వత్రా కూడాను వ్యాపించినటువంటిగా సిద్ధిస్తుంది.
1: While when we talk of Brahma, we have in our mind, there are four different kinds of Brahma, the four-faced Brahma, that is one appearance. Then we have the Srishti Brahma, one who created, or creation, the origin of the creation. We have also the Sabda Brahma, and then we have the Ananta Brahma. We have the Chaturmukha Brahma, that is the four-faced Brahma. When we have in our mind these four different concepts, why is it we go and again specially talk of Parabrahma, which has neither a name nor a form, as contrary to these four different names and forms?
0: Kitti Brahma padamulu kudanu vividamainatunte arthamulu kudanu lekapoledu.
1: For this word Brahma, there are also many kinds of meanings.
0: లోకమునకు సృష్టి కలిగించవలసిన సమయం ఏర్పడినప్పుడు శబ్దము అనేటువంటి దాని నుంచి కూడాను ఈ చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని కల్పించారు.
1: At a time when there was a need to take creation in this world, at that time the four-faced Brahma, he caused the creation through the Shabda Brahma or the sound.
0: ప్రపంచంలో ఎట్టి సృష్టి జరగవలసిన వచ్చినప్పుడు కూడాను ఈ శబ్దం అనేటువంటిది లేక సృష్టి జరగడానికి వీలు కాదు. సృష్టి జరిగినప్పుడు ఒక విధమైన కంపం ఏర్పడుతుంది. కంపం ఏర్పడినప్పుడు శబ్దము తప్పక వస్తుంది.
1: Whenever there is need for creation, there has to be sound. There cannot be creation without sound. In fact, when there is need for creation, there is always some amount of vibration. Where there is vibration, inevitably there is sound.
0: కనుక ఈ కంపము దీనికి తగినటువంటి యొక్క కర్మ రెండు కూడాను ఒక శబ్దముతో పురస్కరించుకుని వస్తుంటాది.
1: Therefore, this vibration and whatever work is associated with this movement, these things cause sound.
0: మనము కన్నులు రెప్పలు కొడుతున్నాము కానీ ఆ రెప్పలు కూడాను చలనంగా ఉంటున్నాయి కనుక అందులో కూడాను ఒక శబ్దం ఉంది కానీ మనకు అది వినిపించటం లేదు. మన యొక్క చెవులు ఆ శబ్దమును వినేటువంటి అంత సూక్ష్మమైనటువంటిగా నిర్మించలేదు.
1: When we move our eyelids, there is movement there. When there is movement of the eyelids, there is sound there. But our ears are not that refined and do not have the capacity to hear the sound of the movement of the eyelids.
0: ఈ శబ్దమును ఆకాశముగా పోల్చుకున్నారు.
1: This sound has been compared to the akasha or the sky.
0: ఈ ఆకాశం అనేది ఎక్కడ ఉన్నది అని ఎవరినైనా ప్రశ్నించినప్పుడు సామాన్యంగా పైన ఉన్నది అని చూపుతుంటారు.
1: When we ordinarily ask anyone, where is the sky, they try to show it to us by looking up, saying that the sky is up above.
0: అది కేవలము విద్యారహితులైనటువంటి వారు విషయరహితులైనటువంటి వారు ఆ విధంగా చెప్పొచ్చు కాని నిజముగా ఆకాశము శబ్దగుణముతో చేరినటువంటిది కనుక సర్వత్రా ఉంటుండదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: Such a reply may be given by ignorant people, by uneducated people, but we should really recognize the fact that sky is associated with sound, sound is present everywhere, therefore sky is present everywhere.
0: ఇప్పుడు ఆకాశం అంటే అక్కడ చెప్పడానికి వీలు కాదు. నేను నోటి నుంచి కూడాను పలుకుతున్నాను. ఈ శబ్దం అంతా కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఈ విధంగా చిటికి వేస్తే ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఈ విధంగా కాలు కొడితే ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఇప్పుడు ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. కనుక ఆకాశం అన్నటువంటిది ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం యొక్క గుణం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ నాట్ right to point out at a distance and say that the sky is there. Wherever there is sound, there is sky. When I am talking, the sound that is emanating indicates that the sky is there. If I move my leg like this, it indicates that the sky is there. In fact, wherever there is sound, it indicates that the sky is present there.
0: Aithe ee aakashamu lakshanam puraskarinchukunnappudu bhagavantudu shabdamunu kodunu atheetudu aneetuvanti oka padam yerpadutu vastundi.
1: When we take this aspect of sky or sound, then it follows that God is someone who is well above even this aspect of sky or sound.
0: దీనిని పురస్కరించుకునే భగవంతుడు గుణాతీతుడు అనేటువంటి పదం కూడాను ఉపయోగపెడుతూ వచ్చారు.
1: It is in this context that we describe God as being above all attributes or gunas.
0: శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ ఐదింటి యందు కూడాను కొన్ని గుణములు ఉంటున్నాయి.
1: In all these five, Shabda, Sparsha, Rupa, Rasa, Gandha, there are attributes, gunas, in all these five.
0: Aithe itti gunamunuku atheetamainatunte vaade parabrahma ani kudanu cheppabadutu vachindi.
1: One who is above all these things and is not touched by any one of these, he is referred to as parabrahma.
0: Daniki oka chinna udaharanam.
1: There is a small example for this.
0: Shabda, Sparsha, Rupa, Rasa, Gandhamu. Ee aidu gunamulu భూమి ఎందు ఉంటున్నవి. అందువలననే ఈ భూమి అతి భారంగా ఉంటుండి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశమునకు ఎత్తి పెట్టేటువంటి అవకాశంలో ఇది కనిపించడం లేదు.
1: దీస్ ఫైవ్ టేస్ట్స్, సౌండ్, టచ్, ఫార్మ్, టేస్ట్ అండ్ స్మెల్, ఇన్ ది ఎర్త్ ఆల్ దీస్ ఫైవ్ అట్రిబ్యూట్స్ ఆర్ గుణాస్ ఆర్ ప్రెసెంట్. దట్స్ ది రీజన్ వై ఎర్త్ ఇస్ వెరీ హెవీ. యు కాంట్ లిఫ్ట్ దిస్ ఎర్త్ అండ్ మూవ్ ఇట్ ఎల్స్వేర్.
0: ఈ పృథ్వీ భూమి యందు ఈ ఐదు గుణములు ఉంటున్నప్పుడు రెండవ భూతమైనటువంటి అగ్ని, ఈ అగ్ని లోపల శబ్ద స్పర్శ రూప రసము మాత్రమే ఉన్నది గాని గంధము లేదు. ఒక్క గుణము తగ్గిపోయింది.
1: ఇఫ్ వి టేక్ ఆఫ్టర్ ది ఎర్త్ సంథింగ్ విచ్ ఇస్ లైటర్ దెన్ దట్ దట్ ఈస్ అగ్ని, యు ఫైండ్ హియర్ దట్ వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ది స్మెల్ హాస్ గాన్ ఆఫ్. ఓన్లీ ది ఫోర్ అదర్ అట్రిబ్యూట్స్ సౌండ్, టచ్, taste and form are remaining. This we refer to as agni.
0: Anduvalane agni kontha varaku paiki lechi povadaniki prayatnam chestuntundadi.
1: Therefore, having become lighter, this fire tries to go up.
0: Inka moodavudainatvanti jalamu indulo shabda sparsha roopam maatrame undi gaani rasamu gandhamu rendu gunamu tagipovatam cheta ee neeru marinta kadiliki kudanu prarambham erpadindi.
1: We next take the element water. When we take the element water, only three of the attributes are remaining. That is Shabda, Sparsha and Rupa. It has neither taste nor smell. Therefore, it has become even lighter and moves more freely.
0: Inka meghamulu, vayuvu. Ee vayuvu lopala Shabda, Sparsha rendu maatrame untundadi kani roopamu, rasamu, gandhamu moodu gunamulu tagipovatam cheta ee gaali anetundidi kontha varaku nu vyapinchipothuntundadi.
1: When we take the fourth element, that is vayu or air, you will find that it can sustain only sound or touch. But it has no form, it has no taste, it has no smell. It has become even lighter and it can move very much more freely.
0: Inka aidavudainatvanti aakashamu okka shabdamu maatrame nilchindi. Nalugu gunamulu taggipovatam cheta aakashamu sarvatra kudanu vyapinchipoyindi.
1: The fifth element, sky, has got only one attribute and that is sound. All other attributes, the touch, the form, the taste and the smell have disappeared. Therefore, sky is the lightest and it spreads all over.
0: Okka shabdamu undinatvanti okka aakashame sarvatra vyapinchinappudu aa shabdamunu kudanu atheetamainatvanti vaadu bhagavantudu inka sarvatra vyapinchaka inke ee vidhitiga haddulo untuntadu.
1: If sky, the last of the elements, which is characterized only by one attribute, sound, is present everywhere, then God, who has no attributes and who is above all these attributes, He will naturally be omnipresent. He can be everywhere.
0: అందువలననే అతని గుణాతీతుడు అన్నారు. ఈ ఐదు లోపల కూడాను కొన్ని గుణములు ఉంటున్నాయి, భారంగా ఉంటుండాది. ఎప్పుడు గుణములు తీసిపోయేనో, భారము తగ్గిపోయేనో, అప్పుడు సర్వత్రా కూడా నువ్వు గుణాతీతుడుగా ఉంటున్నటువంటి యొక్క తత్వము మనకు వ్యక్తమవుతుంది.
1: దట్స్ వై గాడ్ హెస్ బిన్ కాల్డ్ గుణాతీత, వన్ హూ ఇస్ అబౌవ్ ఆల్ గుణాస్ అండ్ అట్రిబ్యూట్స్. దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ కంపోజ్ మెటీరియల్ వరల్డ్ వన్ ఆఫ్టర్ అనదర్ ఈస్ హ్యావింగ్ లెసర్ అండ్ లెసర్ నంబర్ ఆఫ్ గుణాస్ ఆర్ అట్రిబ్యూట్స్. Once all the attributes have been removed completely, then we get this gunatita, or one who has no attributes at all.
0: గుణాతీతుడైనటువంటి భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడనేటువంటి ఇట్టి ఆదర్శాన్ని మనం నిరూపణ చేసినప్పుడు ఎట్టి సైంటిస్ట్ గాని నో అని చెప్పడానికి వీలు లేదు.
1: When we establish in this manner God who has no attributes and who is therefore omnipresent, more than the sky is omnipresent, no scientist can give some argument against this.
0: Kanuka భగవంతుడు గుణాతీతుడుగా ఉంటున్నాడంటే ఇట్టి భారమైనటువంటి గుణములు తనలో లేవు గనుక తాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: When we say that God is omnipresent, we mean that none of these things which weigh things down, which have their own weight, none of these attributes are present in God.
0: అయితే మీకు ఇందులో ఒక సందేహం కలగవచ్చును. సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు అని చెప్పుతూ గుణములున్న చోట కూడాను తాను లేడంటే అప్పుడు ఆ ప్రదేశంలో లేడనే కదా అర్థము. కనుక గుణములు తనలో లేనప్పటికీ గుణములు ఎందు కూడాను తానున్నాడనేటువంటి సత్యాన్ని కూడాను వేదము తిరిగి బలపరుస్తూ వచ్చింది.
1: యు మే హావ్ సమ్ డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. వెన్ వన్ సేస్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ యట్ హ్యాస్ నో గుణాస్, యు మే కమ్ టు ది కన్క్లూషన్ దట్
0: సర్వత్ర వ్యాపించి ఉంటున్నాడు.
1: When we say that God is omnipresent, we mean that none of these things which weigh things down, which have their own weight, none

0: that God is present in all places and yet has no gunas, you may come to the conclusion that how can God be present where there are gunas? Yes, Veda has established that while there are no gunas in God, God is present where there are gunas.
1: కనుక సర్వత్రా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం రుజువు చేయాలనుకున్నప్పుడు గుణములో కూడాను తాను ఉండినప్పుడే సర్వత్రా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం రుజువు చేయవచ్చును, కానీ గుణములో తాను లేడు అనుకున్నప్పుడు సర్వత్రా అనేటువంటిది అసత్యమైపోతుంది.
0: If we therefore want to establish the truth of the omnipresence of God, then we have to recognize that God is present in the gunas. If God is not present in the gunas, then the establishing of the truth of omnipresence will get disturbed.
1: Gunamulu kalpitamainatvantivi.
0: These gunas have been created by us.
1: Kanuka atti kalpitamu bhagavantuni yendu ledu.
0: Such a creation by us, that does not exist in God.
1: కనుకనే గుణములు కలిగినటువంటి మానవుని ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్ అన్నారు. మనము అన్నిటికీ సృష్టికర్తగా ఉన్నటువంటి వాడు డివైన్ గా ఉంటుంటాడు, కానీ గుణములతో చేరినటువంటి వాడు ఇమిటేషన్ లో ఉంటుంటాడు. వారిని చూచి వీరు, వీరిని చూచి వాడు, అనేక రకములుగా కూడాను కొన్ని రూపనామములు మార్చుకోవచ్చును. ఇవి గుణ సహితము, అది గుణరహితము.
0: That is why gunas are present in all human beings, and because they are associated with gunas, we say imitation is human. One imitates another name, one imitates another guna or another form. On the other hand, where there are no attributes or gunas, that is creation and divine. So we say creation is divine.
1: Aithe gunamulo thanu leka thanu undi thanu gunatheetudu ainatundi daniki kudanu oka udaharanam manam vicharinchali.
0: God being present in a guna, but he himself not being affected or possessing the guna, is something which we have to understand by a suitable example.
1: Mattito kummari kundalu chatti ilanti vanta konni roopamulu kalpinchavachchu.
0: With mud, a potter can make pots and other different kinds of things.
1: Aithe aa paatra ninduku matti unnadi kaani mattilo kundalu levu.
0: Therefore, here, in that pot, there is mud. But in mud, there is no pot.
1: ఈ కుండలు కల్పితమైనటువంటివే గాని సృష్టి సహజంగా మట్టిలో కుండలుగా తయారై రావటం లేదు.
0: These pots have been made. It is not as if the pots have coming of their own accord in mud.
1: కనుక మట్టిలో కుండలు లేవు గాని కుండలో కూడాను మట్టి ఉన్నది అనేటువంటి సత్యము ఎంత మనకు ఆదర్శంగా ఉంటుండదో అదే విధంగానే భగవంతునిలో గుణము లేదు గాని గుణములో కూడాను తానున్నాడు అనేటువంటి యొక్క సత్యము మనకు రుజువు పరుస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ది ట్రూత్ దట్ వి ఆర్ విల్లింగ్ టు అక్సెప్ట్ ఇన్ దిస్ అనాలజీ దట్ ది పాట్స్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ మడ్ ఆఫ్ దర్ ఓన్ అకార్డ్, మడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది పాట్స్ బికాస్ పాట్స్ హావ్ బీన్ మేడ్, సో ఆల్సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది గుణ బికాస్ గుణాస్ హావ్ బీన్ మేడ్ బై అస్ బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
1: దీనినే శంకరుల వారు మరొక ప్రదేశమునందు మరొక స్థానమునందు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నాడు.
0: శంకర expressed the same idea in another place and in another context by saying Brahma Satyam, that is Brahman is truth, whereas Jagat Mithyam, the world is Mithya.
1: Maroka sthanamulo Sarvam Vishnumayam Jagattu annadu.
0: In another place Shankara said Sarvam Vishnumayam Jagat, the entire world is full of Vishnu.
1: Itti padamulu ee vidyarthulu aadharam chesukoni ఏమిటి అంతా ఒట్టి గ్యాస్ పదములు. ఒక దగ్గర చూస్తే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్తూ వస్తున్నాడు, మరొక ప్రదేశం లోపల సర్వం విష్ణుమయం జగత్ అని చెప్తున్నాడు. రెండును శంకర్ల వారు చెప్పినవే కదా, కనుక ఈ రెండును కూడాను పొత్తు కుదరడానికి వీలు కాదు. నీటికి నిప్పుకు పొత్తు కుదరనట్టుగా ఉంటుండాలి. కనుక అది సత్యమైతే ఇది సత్యం కాదు, ఇది సత్యమైతే అది సత్యం కాదు అని వాదోపవాదము జరపడం కూడాను కద్దు.
0: ఇట్ ఈస్ కామన్ దట్ యంగ్ స్టూడెంట్స్ దీస్ డేస్ refer to such statements. Shankara said Brahma Satyam Jagat Mithyam in one place, that is the world is untrue. In another place he goes on to say that the whole world is full of Vishnu. What is the matter? There is contradiction between these two statements. Both have been made by Shankara. How can these two be coordinated with each other? Fire and water cannot coexist. In that manner, these two statements cannot coexist. This kind of argument goes on amongst young students.
1: Aithe indulo

0: అది సత్యమే, ఇది సత్యమే అనేటువంటి యొక్క ఆదర్శాన్ని కూడాను మనం ఈనాడు ఇప్పుడు విచారించాలి.
1: బట్ ఇన్ దిస్ వీ హ్యావ్ టు ఎంక్వైర్ అండ్ అండర్స్టాండ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్.
0: సత్యం లేని పలుకులు పెద్దలు పలుకరు.
1: స్టేట్మెంట్స్ ఇన్ విచ్ ట్రూత్ ఇస్ నాట్ కంటైన్డ్ ఆర్ నాట్ అటర్డ్ బై ఎల్డర్స్.
0: వారు సర్వ స్వరూపాన్ని కూడాను విచారణ సలిపి గుర్తించి ఇట్టి లోకానికి సత్య సూక్తులు అందించేటువంటి యొక్క మహనీయులు అసత్యమునకు ఏమాత్రం కూడాను చోటివ్వరు. మనం అర్థం చేసుకోవటం లోపల మనము నానార్థాలు అనర్థాలు గావించుకోవచ్చును, కాని యథార్థమనేటువంటిది మహనీయులకే గుర్తు.
1: సచ్ స్టేట్మెంట్స్ ఆర్ మేడ్ బై గ్రేట్ పీపుల్ ఓన్లీ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ అండ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ది సిచ్యువేషన్. దే ఓన్లీ అటర్ ట్రూత్, దే నెవర్ అటర్ అన్ట్రూత్. But it is for us sometimes to misinterpret them and misunderstand them. If we really go into the inner and correct meaning, we will see the truth of both the statements.
0: ఇప్పుడు దీనికి ఒక అందరికి నిత్యము అనుభవించేటువంటి వారు ఈనాటి యువకులు దానిని ఆధారం చేసుకుని చక్కని ఉదాహరణ అందిస్తాను.
1: I will now give you a very nice and suitable example from what young people today experience and know and see daily.
0: ఇందులో ఉన్నటువంటి 99.75% మంది సినిమాలకు వెళ్లేటువంటి వారుగా ఉంటుంటారు.
1: Amongst those sitting here, 99.75% are people who go and see cinemas.
0: అయితే ఈ సినిమాకు వెళ్తున్నారే కాని ముందు వైపున స్క్రీన్ ఎక్కడ ఉందో అటువైపున ముఖం తిప్పటం, సరే ఎంతసేపు చూసినా స్క్రీన్ ఏ ఉంటుందో అది బొమ్మలు రాలేదే బొమ్మలు రాలేదని ఆతురపడటం, ఇది సహజం.
1: ఇన్ దిస్ context, it is common and customary that you sit facing the screen and then feeling impatient that we have been facing the screen for a long time, the picture is not coming on the screen.
0: Kontha sep aina tarvata bommalu vachayi, bommalu rakapothe manaku asantrupti, bommalu vacheteppudiki chaala santosham ayipoyi nidra poyeyatundi vaaru kuda lepi kurcho pettesestaru.
1: After some time, pictures come on the screen. Then you feel very happy. By that time, even people who are feeling sleepy and sleeping, they will get up and attend to the picture.
0: Sare, vachina bommalu emaina akkade untunnaya ante undatam ledu. Mari aa bommalu pothunnayi, kotta bommalu vastunnayi. Vachina bommalu pothunnayi, tirigi kotta bommalu vastunnayi. Poyina bommale tirigi vastunnayi, kotta bommalu pampistunnayi. Ee rakamga raavatam, povatam, raavatam, povatam. Oke bomma sthiranga akkada undatam ledu. కాబట్టి వచ్చి పోతుండేటువంటి బొమ్మలంతా కూడాను మిథ్యము, స్థిరంగా అక్కడ ఉండటం లేదు కనుక అవి మిథ్యంగా మనకు కనిపిస్తున్నాయి.
1: దీస్ పిక్చర్స్ ఆర్ ది ఫిగర్స్, దే కమ్ ఆన్ ది స్క్రీన్, దే గో, దే కమ్ అగైన్ అండ్ దే గో. వన్ పిక్చర్ ఈజ్ నాట్ రిమైనింగ్ స్టేషనరీ అండ్ పర్మనెంట్ ఆన్ ది స్క్రీన్. సమ్ ఆఫ్ దెమ్ కమ్ అగైన్ బట్ గో అండ్ కమ్ అగైన్. దేర్ ఫోర్ వాట్ ఈస్ కమింగ్ అండ్ డిసపియరింగ్ ఆన్ ది స్క్రీన్, దీస్ పిక్చర్స్ ఆర్ మిథ్య, దే ఆర్ నాట్ పర్మనెంట్ ఆర్ స్టేషనరీ.
0: అయితే స్క్రీన్ వాటితో పాటు పోవటం లేదు, రావటం లేదు, స్క్రీన్ సత్యంగానే ఉంటుండాలి. కనుక ఇక్కడ స్క్రీన్ సత్యము, బొమ్మలు మిథ్యము అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి.
1: బట్ ది స్క్రీన్ ఈజ్ నాట్ గోయింగ్ అవే విత్ ది పిక్చర్స్, నార్ ఈస్ ఇట్ కమింగ్ బ్యాక్ విత్ ది పిక్చర్స్. ది స్క్రీన్ ఈజ్ స్టేయింగ్ దేర్ యాజ్ పర్మనెంట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ విల్ అండర్స్టాండ్ దట్ ది స్క్రీన్ ఈజ్ ఎ ట్రూత్ అండ్ ది పిక్చర్స్ దట్ కమ్ అండ్ గో ఆర్ ఎ మిథ్య.
0: ఇంకా సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి దానికి దీనినే మనం ఆధారం చేసుకుందాం.
1: టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ సర్వం విష్ణుమయం జగత్, వీ విల్ బేస్ అవర్ సెల్ఫ్స్ ఆన్ దిస్.
0: ఇందులో స్క్రీన్ ఉంటుండాలి, స్క్రీన్ ను బ్రహ్మంగా మనం విశ్వసించాము, వచ్చి పోయేటువంటి బొమ్మలంతా కూడాను జగత్తుగా మనం విశ్వసించాము. ఈ జగత్ అనేటువంటిది మిథ్యమని, స్క్రీన్ అనేటువంటి బ్రహ్మ సత్యమని ఒక నిర్ణయమైంది. అయితే ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ సత్యమైనటువంటి స్క్రీన్ ఎక్కడ ఉంది, బొమ్మల్లో లీనమై ఉంటుంది.
1: హియర్ వి హావ్ యాక్సెప్టెడ్ దట్ ది స్క్రీన్ ఇస్ పర్మనెంట్లీ దేర్ ఇస్ ది ట్రూత్ అండ్ రిప్రజెంట్స్ బ్రహ్మన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ది పిక్చర్స్ విచ్ కమ్ అండ్ గో, దోస్ హావ్ బీన్ కంపేర్డ్ టు ది వరల్డ్ అండ్ దట్ ఈస్ మిథ్య. వెన్ ది పిక్చర్స్ కమ్, వేర్ హాస్ ది స్క్రీన్ గాన్? ది స్క్రీన్ ఈస్ దేర్ అండ్ ఈస్ వన్ విత్ ది వరల్డ్ ఆర్ విత్ ది పిక్చర్స్.
0: స్క్రీన్ లేకపోతే బొమ్మలు మనకు కనిపించవు. అయితే బొమ్మలు వచ్చినప్పుడు ఈ యొక్క స్క్రీన్ బొమ్మల లోపలనే లీనమై ఉంటుండాలి. కాబట్టి సర్వం విష్ణుమయం జగత్తు, జగత్ అనేటువంటి బొమ్మల లోపల బ్రహ్మ అనేటువంటి యొక్క తత్వము లీనమై ఉంటుండాలి. కనుక సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి సత్యాన్ని కూడాను విశ్వసించడంలో ఎట్టి అభ్యంతరం ఉండదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో స్క్రీన్, వీ విల్ నాట్ బి ఏబుల్ టు సీ పిక్చర్స్. When the pictures come, where is the screen? The screen is mixed, is merged with the pictures. That means this Brahman, which represents the screen, it is mixed with the pictures, which represents the world. Therefore, we say, Sarvam Vishnumayam Jagat.
0: Kanuka, itti antarartamulato koodinatvanti, ee pavitramainatvanti yokka vedantamunu, manam artamu chesukolenatvanti yokka paristhiti lopala, dani paina doshamulu kudanu koncha kalpinchadaniki, manam poonukotamlo marinta ajnanam ane cheppavachu.
1: While being in a position where we cannot understand these hidden and inner meanings of Vedanta and Vedantic statements, while not being able to understand, yet to say that these things have no meaning and are contradictory is to show our own ignorance.
0: Neeku kanipinchananta matramuna, neeku vinipinchananta matramuna, neeku artham kaananta matramuna, danini ledani vaadinchatam oka murkhatvam.
1: All that you cannot see, all that you cannot hear, all that you cannot understand, for you to argue that such things do not exist, it is simply foolishness.
0: గుడ్డివానికి పెద్ద పవర్ఫుల్ అయినటువంటి లైట్ ముందు పెట్టినా వానికి చీకటిగానే ఉంటుంటది.
1: ఈవెన్ ఇఫ్ యు పుట్ ఎ వెరీ పవర్ఫుల్ లైట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎ బ్లైండ్ మ్యాన్, ది బ్లైండ్ మ్యాన్ విల్ ఓన్లీ ఫీల్ దట్ ఇట్ ఇస్ స్టిల్ డార్క్.
0: వాడు ఎంత పెద్ద లైట్ ను చూపించినప్పటికీ చీకటి చీకటి చీకటి అని అంటుంటాడు. కారణం ఏమిటి? అతనికి ఆ లైట్ ను చూసేటువంటి నేత్రములు లేవు కనుక వానికి నిరంతరము చీకటిగానే ఉంటుంటది. అదే విధముగానే కొంతమంది మూర్ఖులైనటువంటి వానికి, అవిశ్వాసం అనేటువంటి యొక్క కన్నులు లేనటువంటి వానికి ఎంత పవిత్రమైనటువంటి భగవత్ తత్వము ప్రకటిస్తూ అతని కంటెదుటి నిలిచి ఉండినప్పటికీ కూడాను దానిని విశ్వసించలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను ఒక మూర్ఖాన్ని వదలలేకుండా ఉంటుంటాడు.
1: The blind man, when he is shown even a very powerful light, because he has not got the eyes with which he can see that light, he will continually proclaim that it is only dark and that there is no light. In the same manner, foolish persons who have not the eyes of faith, in their presence, even if you bring God himself and show them, they have not the eyes with which to see the divinity, and therefore they keep on proclaiming in a very foolish manner that divinity does not exist.
0: దీనికి ఇంకొకటి మనకు స్పష్టంగా అర్థం కావచ్చును. గుడ్డివానికి కూడాను దేహం ఉంటుండాలి.
1: We can understand very clearly. Even the blind man has a body.
0: కానీ తన దేహమును తాను చూసుకోలేడు.
1: But he cannot see his own body.
0: తన యొక్క అవయవములను తాను వర్ణించుకోలేడు.
1: He cannot describe his own limbs and organs.
0: అతని యొక్క వికారమును కాని అందమును కాని గుర్తించలేడు.
1: His beauty or the lack of it is something which he cannot understand.
0: అయితే తాను చూడకుండా పోయినంత మాత్రమున, గుర్తించకుండా పోయినంత మాత్రమున తనకు దేహం లేదా?
1: But simply because he was not able to see, nor was he able to recognize his own body, does it follow that he has no body?
0: తనకు దేహం ఉన్నది, కానీ దానిని చూచేటువంటి నేత్రములు లేవు కనుక తన దేహమునే తాను చూడలేకపోతున్నాడు.
1: He has a body, but he has not got the eyes with which he can see his body, so he is not able to see his own body.
0: అదే విధముగానే మనకు దివ్యమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము, పవిత్రమైనటువంటి యొక్క తత్వస్వరూపము, ఇంకా పరబ్రహ్మ స్వరూపము మనకు ఉండినప్పటికీ మనకు డివైన్ ఐ అనగా విజ్డమ్ ఐ మనకు లేకపోవటం చేత ఆ స్వరూపాన్ని మనం చూడలేకుండా పోతున్నాం.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో వీ హ్యావ్ ది ఆత్మస్వరూప ఇన్ అస్, although we have the parabrahma tattva, the brahman present all around us, yet because we have not the eye of wisdom, we are not able to see and recognize these things.
0: Tana chudakunda poyinanta matramna parabrahma ledani vaadinchadaniki veelu kaadu.
1: Simply because he is not able to see, it is not right to argue that brahman does not exist.
0: Tini chuchi ruchi cheppali, digi chuchi lotu cheppali annaru.
1: You must eat and only thereafter talk about the taste. You must get into the water and only thereafter you will be able to say how deep it is.
0: చెరుకట్ట పైన కూర్చొని లోతింత అని భ్రమించటము, తట్టలో పెట్టుకుని దీని రుచి ఇట్లా అని విశ్వసించటము, ఇది కేవలం ఒక ఇమాజినేషన్.
1: You sit on the bank and you imagine the depth of the tank to be so and so. You just sit in front of your plate and think that the taste of the sweets in the plate are so and so. This is just imagination.
0: ఈనాడు లోకములో దైవ విషయాన్ని విశ్వసించక అనేక రకములుగా వాదోపవాదములు ఆడేటువంటి వారందరూ కూడాను ఇట్టి ఇమాజినేషన్ లో చేరినటువంటి వారే.
1: Today in this world, all people who have no faith in God and who go on keeping arguing about God's existence or otherwise are just like these people who are imagining the depth and the taste.
0: దీనికి ఒక చిన్న కథ.
1: There's a small story for this.
0: ఒక గురువు ఒక గుహలో కూర్చొని ఉంటున్నాడు.
1: One guru was sitting in a cave.
0: ఆ ప్రదేశం దగ్గరికి ఒక చాలా ఆర్తుడై భగవద్ అన్వేషుడు అయిపోయినటువంటి ఒక సాధకుడు ఏదో ఒక రీతిగా మహనీయుని దర్శించి నా యొక్క జ్ఞాననేత్రము తెరిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తాను ఆ గుహలో ప్రవేశించాడు ఒక సాధకుడు.
1: వన్ సాధక విత్ గ్రేట్ అంబిషన్ టు నో సంథింగ్ అబౌట్ గాడ్ హీ వాంటెడ్ టు హ్యావ్ హిస్ ఐ ఆఫ్ విజ్డమ్ ఓపెన్ సో దట్ హీ కెన్ సీ డివినిటీ అండ్ హీ ఎంటర్డ్ దిస్ కేవ్.
0: కానీ పోతూ పోతూ పోతూ ఉంటుంటే ఎక్కడో ఒక చాలా దూరంలో ఆ గుహ లోపల చిన్న ద్వీపం కనిపించింది.
1: వైల్ హీ వాజ్ గోయింగ్ ఇన్సైడ్ ది కేవ్ యాజ్ హీ వాజ్ మూవింగ్ ఆన్ అండ్ ఆన్ అట్ ఎ గ్రేట్ డిస్టెన్స్ హీ సా ఎ స్మాల్ లైట్.
0: ఇతను అనుకున్నాడు ఏదైనా క్రూర మృగము యొక్క కన్నులా లేక ఇందులో ఎవరైనా మహనీయులు నివసించాడా అని సందేహించాడు.
1: అట్ దట్ టైమ్ he began to doubt whether that light represents the eyes of some cruel animal at a distance or is there really some great person living in that cave.
0: Aithe aa krura mrugam yokka kannulu gaane unte rendu undali okati undadaniki veelu kaadu leka oka kannu emaina poyindo emto edaithe emti nenu mahaneedu gaane akkada untunte vaarito nenu bodhana pondi nenu taristanu లేక క్రూర మృగంగానే ఉంటుంటుంటే నన్ను ఆ క్రూర మృగం వరించి నా ఈ జన్మం సార్థకం చేసుకుంటాను అని రెండింటికి సిద్ధమై ఆ గుహలో ప్రవేశించాడు.
1: He said to himself, if that was a cruel animal, then I should see two eyes. I am seeing only one eye. Or maybe one of the eyes for the animal had gone. It may be an animal and I am seeing only one eye. Whatever it may be an animal or it may be a great person. In any case, if he is a great person, I will learn from him. If it is a cruel animal, then the animal will take me and put an end to my life and thereby I will also reach salvation.
0: Sare, ithanu koncha dooram daggara daggariki vellutu vachetappudiki aa dweepam aaripoyindi.
1: As he was going nearer and nearer, even that little light was extinguished.
0: చీకటిలో భయము చాలా కలగవచ్చు.
1: In darkness, one may be very much afraid.
0: భయము కలిగినప్పుడు భగవత్ చింతన చాలా అధికంగా చేస్తుంటారు.
1: When we are in fear, we think of God very much more intensely.
0: అప్పుడు నమశివాయ నమశివాయ నమశివాయ అనుకుంటూ గట్టిగా ఉచ్చరించాడు.
1: Then he was uttering the name of the Lord, Namashivaya, Namashivaya, very loudly.
0: అందులో ఉన్నటువంటి మహనీయుడు నాయనా ఎవరు నీవు అని మనుష్య శబ్దముతో తాను పలకరించాడు.
1: This great person inside that cave, he used human language and asked, who are you?
0: ధన్యుడైనయ్యానని స్వామి తమ పాదసేవకుణ్ణి అన్నాడు.
1: This person felt greatly gratified and he said, I am your humble servant.
0: అయితే ఇట్రా అని ఈ కుడి ప్రక్కన తిరిగి నా వైపును రమ్మని కొన్ని గుర్తులు అతను చెప్పటం చేత అతని దగ్గరికి వెళ్లాడు పాదముల పైన పడ్డాడు.
1: Then because he gave him some directions, move towards the right and so on, he could go close to him and he fell at his feet.
0: ఇంత లోపల తాను ఏదో అడగడానికని ప్రయత్నం చేసేటప్పటికీ ఆత్మనెరిగినటువంటి అనగా అంతరాత్మను గమనించినటువంటి గురువు కనుకనే అట్టి భయంకరమైనటువంటి గుహల్లో కూడాను తాను ఉండగలుగుతున్నాడు. గాలినే ఆహారంగా తీసుకుంటున్నాడు. అలాంటి వానికి హృదయాన్ని తెలుసుకునేటువంటి ఒక శక్తి ఉండదా? కనుక ఉండటం చేత నాయన నీవు నీ పని తర్వాత చూస్తాను, అక్కడికి వెళ్లి ఆ ద్వీపం ముట్టించిరా అని ఒక పెట్టి అగ్గి పెట్టి ఇచ్చి పంపించాడు.
1: దిస్ గురు who was living inside the cave, he was only living on air. He was not eating anything else. He was a great person. He had the capacity to know the inside of everyone. So this person who was approaching the guru and fell at his feet, he had some desire to ask some question, but the guru knew it very well even beforehand. He said, I will consider whatever wish you have in your mind a little later. First take this matchbox, go on and light the lamp which has been extinguished.
0: Sare akkadiki vellaadu pettelo unnatvanti yokka ee pullalu anni kudanu geesi muttinchadaniki punukunnadu okka danikaina kudana aa dweepam antukoledu.
1: He tried each one of the sticks in that matchbox. He exhausted all the sticks in the matchbox, but the light could not be lighted.
0: Swami ఇది అంటుకోలేదు ఈ పుల్లలన్నీ ఇప్పుడు అయిపోయినాయని చెప్పని తిరిగి గురువుకు చెప్పాడు.
1: He told the guru, Swami, I have finished all the matchsticks, but I have not been able to light this lamp.
0: అయితే ఆ ద్వీపంలో నూనుందా నీరుందా చక్కగా గమనించు అన్నాడు.
1: Then the guru said, you better look at it and find out if the required oil is present in that lamp.
0: వేలు పెట్టి చూస్తే జిడ్డు లేదు ఏదో నీళ్ల మాదిరి ఉంటుంటున్నది. స్వామి ఇది నూనెగా కున్నట్టుగా కనిపిస్తుండది ఇది నీరుగా ఉంటుండది అన్నాడు.
1: When he put his finger in the lamp, he found that there was no grease and so it looked as if it was just water. He told the guru, Swami, this doesn't seem like oil, this looks like water.
0: అయితే ఇదిగో ఈ ఆయిల్ తీసుకుని వెళ్లి దాంట్లో నీరు కింద పోసి దాంట్లో ఈ ఆయిల్ వేసి ముట్టించమని మరి ఒక తూరి ఆజ్ఞ చేశాడు గురువు.
1: Then the guru told him, here is some oil. Take this oil, pour out the water, put this oil there and try to light the lamp again.
0: సరే గురువు చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి నీరు క్రింద పోశాడు ఈ యొక్క ఆయిల్ తిరిగి వేసి మరీ ముట్టించడానికి ప్రయత్నం చేశాడు. ఆహా చిటపట చిటపట చిటపట అని శబ్దం చేస్తుండదు కానీ అది అంటుకోలేదు.
1: As per Guru's orders, he threw out the water, he put the oil and he again tried to light the lamp. The matchsticks were simply making noise and were burning, but the light could not be lighted.
0: నాయనా ఆయిల్ వేసావు కాని దీనికి పూర్వం ఉన్నటువంటి నీరు ఆ వత్తిలో చేరటం చేత అది అంటుకోలేదు ఈ వత్తిని బాగా పిండి ఎండలో పెట్టి మరి తీసుకునిరా అన్నాడు.
1: The guru said, yes, you have put the oil, but the wick previously had a lot of water in it. Therefore, the wick is not lighting. Take away the wick, squeeze out all the water that is contained in the wick, put it in the sun, dry it and bring it back. You can then try again.
0: సరే గురు ఆజ్ఞ ప్రకారము తిరిగి బాగా పిండి ఎండలో పెట్టి తిరిగి తెచ్చి ఆ నీరునంతా పీల్చుకున్న తర్వాత ముట్టించాడు అది చక్కగా జ్యోతిగా వెలిగింది.
1: అకార్డింగ్ టు ది గురుస్ ఆర్డర్స్ హి టుక్ ది విక్ హి స్క్వీజ్డ్ అవుట్ ఆల్ ది వాటర్ హి డ్రైడ్ ఇట్ బ్రాట్ ఇట్ బ్యాక్ పుట్ ఇట్ అండ్ దెన్ ట్రైడ్ టు లైట్ ఇట్ అండ్ ఇట్ టుక్ ది లైట్ వెరీ నైస్లీ.
0: తర్వాత లైట్ ముట్టించి స్వామి నాకు జ్ఞానజ్యోతిని ఒకటి అందించండి తమరు సర్వశక్తిమైన కదా నాకు ఈ జ్ఞానమును ప్రసాదించండి అన్నాడు ఈ యొక్క శిష్యుడు.
1: ఆఫ్టర్ లైటింగ్ దిస్ ల్యాంప్ హి ఆస్క్డ్ ది గురు యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ప్లీజ్ గ్రేస్ మీ అండ్ గివ్ మీ ది లైట్ ఆఫ్ విజ్డమ్.
0: అయ్యో పిచ్చివాడా ఇంతవరకు బోధించిందంతా అదేను అన్నాడు ఈ గురువు.
1: The guru said, what an ignorant person, what a mad person are you. All this time, what I have told you and taught you is just to tell you how to get the light of wisdom.
0: నాకు ఏంటో అర్థం కావటం లేదు స్వామి ఏ రీతిగా బోధించారో నాకు అర్థం కాలేదు స్పష్టంగా ఈ మూర్ఖునికి అర్థమయ్యే రీతిగా ప్రబోధించండి అని మరి ప్రార్థించాడు.
1: He again prayed and said, Swami, I do not understand. I am not able to see the significance of your teaching. Please, I am a foolish person. Tell me and teach me what you wish to do.
0: ఈ విషయవాసన అనేటువంటి జలమును పెట్టుకోవటం చేత అక్కడ జ్ఞానం అనేటువంటి జ్యోతి వెలగలేదు కనుక ఈ విషయవాసనలు అనేటువంటి నీరును క్రింద పారవేసి ఈ భగవత్ అనుగ్రహ సారం అనేటువంటిది కాని నామం అనేటువంటి సారము కాని ఆ నూనెను అందులో పోశావు కానీ పూర్వపు యొక్క వాసనలు ఈ జీవుల్లో చేరి ఉండటం చేత అది తిరిగి అంటుకోవటానికి ప్రయత్నం చేయలేదు కానీ దానిని వైరాగ్యము అనేటువంటి ఎండలో పెట్టడం చేత తిరిగి ఈ నూనెని తాను పీల్చుకోవటం చేత నీకు జ్యోతిగా ప్రకాశవంతంగా వెలుగుతూ వచ్చింది కనుక నీ హృదయం లోపల పూర్వం ఉన్నటువంటి విషయ వాసనలంతా కూడాను పూర్తి గుమ్మరించు ఈ జీవుల్లో ఉన్నటువంటి యొక్క పాత సంకల్పమునంతా కూడాను వైరాగ్యం అనేటువంటి దానిగా అనుభవించు తదుపరి నా దగ్గరికి రా నీకు జ్ఞానజ్యోతి అనేటువంటిది తప్పక వెలిగించడానికి ఏమాత్రం అభ్యంతరం ఉండదు అన్నాడు.
1: ఇన్ దిస్ ప్యాన్ ఆఫ్ యువర్ హార్ట్ దేర్ ఇస్ ది విక్ విచ్ ఇస్ యువర్ జీవా అండ్ దట్ విక్ హ్యాస్ బీన్ ఇమర్స్డ్ ఆల్ దీస్ డేస్ ఇన్ ది వాటర్ ఆఫ్ యువర్ సెన్సువస్ డిజైర్స్ అండ్ దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లైట్ దట్ విక్ అండ్ ది లైట్ ఆఫ్ విజ్డమ్ డస్ నాట్ అపియర్ టు యూ సో pour out all this water, the desires, out of the pan of your heart. Take this wick of jiva, dry it up very well in the sun of vairagya, and then fill back the pan with the namasmarana of God. That will be full of oil. Then you come back to me, you can certainly light your light of wisdom. That will be the jyoti in you.

0: అనేటువంటి యొక్క దీనిని మనం ఈనాడు చక్కగా గుర్తించుకొని తిరిగి ఇట్టి జ్ఞానము అనేటువంటి యొక్క జ్యోతిని వెలిగించడానికి మన పాత వాసనలంతా కూడాను రోతవాసనలంతా కూడాను దూరము చేసుకుని తిరిగి మీరు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం అనుభవించినటువంటి మీరు మీ మీ ప్రదేశము లోపల ఈ యొక్క జ్ఞానజ్యోతిని వెలిగించి పరిసర ప్రాంతంలో వారికి పరిసర సోదరులకు ఇలాంటి యొక్క జ్ఞానమును మీరు అందించి మీరు మరింత పరిశుద్ధమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: యు మస్ట్ రికగ్నైజ్ టుడే దట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ది ప్రాసెస్ బై విచ్ యూ టేక్ ది విక్ ఆఫ్ యువర్ జీవా అండ్ దెన్ యూ స్క్వీజ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆల్ ది వాటర్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్ డిజైర్స్ then put in it the oil which is the oil of devotion by uttering the name of the Lord. Then it will be possible for you to light the light of wisdom. By doing that you will be able to have your mind developed in a sacred way and you will see the jyoti of wisdom. When you go back to your places you can use this jyoti of wisdom or the light of wisdom to help yourself and to help others who come close to you. This is what I expect and what I hope you will be able to do.
0: ఈ నెల దినమును కూడాను మీరు అనుభవించినటువంటి యొక్క విషయాలంతా కూడాను కేవలం అక్కడికి వెళ్లిన తక్షణమే వర్డ్స్ లో మీరు యూజ్ చేయకుండా వర్క్ లో యూజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: What all you have learnt during this one month, when you go back to your places, you should not simply put them in the form of words. You must be able to use them in the form of work.
0: ఇక్కడ చెప్పినటువంటి కొటేషన్లంతా కూడా అక్కడ తీసుకుని వెళ్లి దానికంతా పదముల లోపల మాత్రమే ఉచ్చరించి ఇది గొప్ప వేదాంతం అని మీరు ఉచ్చరించడానికి పూనుకుంటే ఇది ఒక పెద్ద హాస్యాస్పదానికి గురి అయిపోతుంది.
1: If you get all the quotations that have been given to you here, go back to your places and simply repeat those quotations, only the words will be used. Not only that, others will think that there is something very hollow in what you have acquired during your stay here.
0: ఒక సోంబేరి సన్యాసి ఒక గ్రామానికి వెళ్ళాడట.
1: వన్ సన్యాసి హూ వాజ్ ఎన్ ఐడ్లర్ హీ వెంట్ టు ఎ విలేజ్.
0: పొట్టలో చాలా కాలుతూ ఉంటుండాది, ఆకలి అవుతుండాది. ఏదో ఒక చక్కని ఇల్లు, శ్రీ వైష్ణవుల ఇల్లు, ఇంటికి ముందుగానే మూడు మూడు నామాలు పెట్టి పెట్టినారు. దీన్ని గురించారు, ఇది ఎవరో చాలా భక్తులుగా ఉంటున్నారు, ఈ నామములు ఇంటికి వెళ్దాము, మనకు నామం ఏమాత్రము పెట్టరు అని విశ్వసించి ఆ నామాలు ఇంటికి వెళ్లాడు.
1: This sannyasi was very hungry. He was in need of food. He found a house where he thought it was a Sri Vaishnava's house, a great devotee, because there were the three namas outside. He thought that if we enter this house, he is not going to deceive me. He expected food and he entered the house.
0: Bhavati bicham dehi annadu.
1: He said, I have come for alms.
0: Aa lopal nunchi oka illalu vachindi. Nayana, మీరెవరో సన్యాసిగా ఉంటుంటున్నారు, ఇదిగో ప్రక్కనే కావేరి నది పారుతుంటుండాది, ఆ కావేరి నదికి వెళ్లి స్నానం చేసుకుని రండి, ఆకు వేసి అన్ని వడ్డించేసి పెట్టుతాను, ఊరికే జోల్లో మాత్రం ఇంత బిచ్చం వేస్తే నాకు తృప్తి ఉండదు, కనుక నీవు స్నానం చేసి రండి నాయన అని మంచి మాటలతో చెప్పింది.
1: When the Hazif came out and on hearing this, she thought that he was a good sannyasi and she told him, yes, I shall certainly serve you food. What is the point in giving you some food in your own hand? You better go to the river. Kaveri is very close. Have a bath and come back. I shall have food served for you in the leaf ready for you.
0: Ee somberi potu govindeyate sada snanam annadu. Naaku govinda naname snanamu, dantlo snanam cheyam akkarledamma, naaku toraga pettandi annadu.
1: This idler, he said, Govindeti Sadasnanam. Utterance of the word Govinda is as good as my having taken a bath. I am ready and let me have my food.
0: Ami matram takkuvainatundi kaadu. Oho, idi evaro somberiga untunnadu. Rama namamrutam sada bhojanam vellira po anindita.
1: She was also up to him. She was quite clever. She said, Ramanamamrutam sada bhojanam. You have had your food. You can go now.
0: Ee reetiga manam padalu upayoga pedite manaku tirigi reaction tappaga vastundi. Kanuka manamu ikkada nerchukunnatvanti padamulanta kudanu practical lo petti meeru kudanu tarinchi itarulu kudanu aadarsha prayaluga meeru jeevistharani kudanu nenu aashistu aashirvadistu na prasangani viramistunna.
1: if we simply use the words and the quotations like that idler, surely we will get back reaction to us. I do hope very much that you will not simply use words like that, but you will put these things into practice. I bless you that you will be able to do this, and I will bring my discourse to a close.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami emphasizes the need for man's thoughts, words and appearance to be sacred. Following one's conscience is what is desired of everyone. Imitating others should be avoided at all cost. This divine droplet is taken from the discourse delivered on 22nd November 1978.
2: మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చూపులు, మానవుని యొక్క డ్రస్సు అనగా వేషములు, ఇవన్నీ కూడాను తన యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి.
3: మ్యాన్స్ థాట్స్, మ్యాన్స్ వర్డ్స్, మ్యాన్స్ అపియరెన్స్, దే ఆల్ బిట్రే హిస్ ట్రూ ఇన్నర్ ఫీలింగ్స్.
2: కనుక మానవుని యొక్క తలంపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి.
3: Man's thoughts should therefore be very sacred.
2: ఈ సభ్యుల యొక్క చూపులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
3: The vision, the way the members of these organizations look at things should also be sacred.
2: ఈ సేవాదళం యొక్క వారి పలుకులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
3: The words of the members of the సేవాదళ should also be very sacred.
2: వారు వేసేటువంటి యొక్క డ్రెస్ కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగాను గౌరవమైనటువంటిదిగా ఉంటుండాలి.
3: ది క్లోత్స్ ది వేర్, ది అపియరెన్స్ ది ప్రజెంట్ షుడ్ ఆల్సో బి వెరీ సేక్రెడ్.
2: పరులను అనుసరించేటువంటి యొక్క అనుకరణలో మాత్రము సేవాదళం వారు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
3: ది మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ షుడ్ నో ఎక్స్టెంట్ అండ్ అండర్ నో సర్కమ్స్టెన్సెస్ షుడ్ ఇమిటేట్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్.
2: సేవాదళం వారికి ఏ విధమైనటువంటి ఆడంబరం కానీ అనుకరణ కానీ ఉండకూడదు.
3: ది మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ షుడ్ నాట్.
2: ఇది ప్రధానమైనటువంటి క్వాలిటీ.
3: They should not have any kind of exhibitionism or imitating others.
2: Evaro oka bell bottom vestunnaru ante taanu oka bell bottom vesukovatam. Idi bazaar lambadi oodustu pothuntadu, inka taane oodichagaladu.
3: If someone is wearing a bell bottom, if the member of the sevadal also wears a bell bottom, it goes on cleaning and sweeping the bazaar.
2: Nijanga aadambara rahitamainatundi oka sevakulaga manam tayaru kavali. అనేక మంది సేవాదళంలో వారు కూడాను తలలు పెంచుకోవటము, సైడ్ బర్న్స్ పెంచుకోవటము, ఈ విధమైనటువంటి వికారమైన వేషాల లోపల వీరు సేవను ఏ రీతిగా చేయగలరు?
3: వీ షుడ్ రియల్లీ బికమ్ మెంబర్స్ ఆఫ్ ద సేవాదళ హూ హ్యావ్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమిటేషన్ ఆర్ ఎగ్జిబిషనిజం. ఇఫ్ సమ్వన్ ఈజ్
2: కేవలం మమకార అహంకారములు పెంచుకునేటువంటి యొక్క మార్గములే తప్ప ఇవి సేవా వృత్తులకు సంబంధించినటువంటివి కావు.
3: If someone is growing long hair and sideburns, if you also grow long hair and sideburns, it will not be service. It will be only promoting your ego and your appearance.
2: Kanuka anukarana anetundi chaala pramadamainatundi.
3: Imitation is a very dangerous thing.
2: Imitation is human, creation is divine.
3: Imitation is human, creation is divine.
2: Kanuka manamu ee vidhamainatundi oka veshapashala endu kaani మన యొక్క చూపులు ఎందు కాని, మాటలు ఎందు కాని పవిత్రమైనట్టుగా కూడా మనం రూపొందింప చేసుకున్నప్పుడే ఈ సేవాదళం లోపల తగినటువంటి అర్హత కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది.
3: ఇన్ అవర్ అపియరెన్స్, ఇన్ అవర్ వర్డ్స్ అండ్ ఇన్ అవర్ థాట్ అండ్ ఇన్ అవర్ యాక్షన్, ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ కెన్ డైరెక్ట్ దెమ్ ఇన్ ది ప్రాపర్ మేనర్ వీ విల్ బి ఎంటైటిల్డ్ టు బికమ్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ.
2: నీ హృదయాన్ని నీవు అనుసరించు, నీ భావాన్ని నీవు అనుసరించు, అంతేకాని పరులను నీవు అనుసరించద్దు.
3: You follow your conscience, you follow your thought.
2: అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కొన్ని సూక్తుల లోపల, ఫాలో ది మాస్టర్. నీ మాస్టర్ ఎవరు? నీ సూపర్ కాన్షియస్నెస్.
3: దట్ ఈస్ వై సమ్ టైమ్స్ అమంగ్స్ ది వేరియస్ సేయింగ్స్ ఐ అటర్ దిస్ ఈస్ వన్, సర్వ్ ది మాస్టర్. హూ ఈస్ యువర్ మాస్టర్? యువర్ మాస్టర్ ఈస్ యువర్ ఓన్ కాన్షియన్స్.
2: ఫేస్ ది డెవిల్.
3: ది నెక్స్ట్ వన్ ఇస్ ఫేస్ ది డెవిల్.
2: ఫైట్ టు ది ఎండ్.
3: Fight to the end.
2: Finish the game.
3: Finish the game.
2: ఈ నాలుగింటిని మీరు అనుసరించినప్పుడే మీరు సరైనటువంటి వారిగా రూపొందింపచేస్తుంటారు.
3: It's only when you follow these four injunctions, you will shape yourself into being a proper member.
2: ఇది ఈ విధమైనటువంటి వ్రతము, ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ సేవాదళం లోపల తప్పక గట్టిగా నిల్చాలి.
3: this ideal, this determination should without fail be in the minds of the members
2: of the Seva.
3: That is the proper character for bhakti, for devotion.
1: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. You will now hear a selection of devotional songs

దాధి సారము కంటెను రుచ్యము పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము.

0: రామ నామము మనసా స్మరింపు, రామనామము స్మరింపు, రామనామము
1: స్వీటర్ దాన్ షుగర్, మోర్ టేస్టీ దాన్ ద కర్డ్స్ అండ్ మోస్ట్ స్వీట్, మచ్ స్వీటర్ దాన్ హనీ ఇట్ సెల్ఫ్. యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ మౌత్ అగైన్ అండ్ అగైన్, ఇట్ బ్రింగ్స్ నెక్టర్ ఇన్ ద మౌత్ అండ్ గివ్స్ ది టేస్ట్ ఆఫ్ ద ఇమ్మార్టల్ నెక్టర్. దేర్ఫోర్ డే ఆఫ్టర్ డే కంటిన్యూస్లీ అండ్ ఆల్ ద టైమ్ గో ఆన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ యువర్ హార్ట్ విత్ ఫుల్ మైండ్.
0: ప్రేమస్వరూపులారే,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: రామాయణం అనగా కేవలము రాముని యొక్క చరిత్ర మాత్రమే కాదు.
1: వెన్ యూ రెఫర్ టు రామాయణ, ఇట్ ఈస్ నాట్ ది స్టోరీ ఆఫ్ ఇండివిజువల్ రామ అలోన్.
0: ముచ్చటగా మూడు పట్టణాల గురించి ప్రబోధించినటువంటి చరిత్రలే.
1: దిస్ ఈజ్ ది స్టోరీ అండ్ హిస్టరీ విచ్ హాస్ టాట్ త్రీ ఇంపార్టెంట్ టౌన్స్.
0: మొదటిది మిథిలాపురం.
1: ద ఫస్ట్ టౌన్ ఈజ్ మిథిలాపుర.
0: రెండవది అయోధ్య.
1: ది సెకండ్ వన్ ఈజ్ అయోధ్య.
0: మూడవది లంక.
1: ద థర్డ్ వన్ ఈజ్ లంక.
0: మూడు నగరముల యొక్క విశిష్టతను, దాని యొక్క అయనమును ప్రబోధించి నిరూపించినటువంటి స్వరూపము రామతత్వము.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ ఈజ్ వన్ విచ్ హ్యాస్ గివన్ ద స్పెషాలిటీ ఆఫ్ దీస్ త్రీ టౌన్స్ అండ్ ప్రూవ్డ్ ద యునిక్నెస్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దీస్ త్రీ సిటీస్.
0: రాములు ధర్మస్వరూపము.
1: రామ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ధర్మ.
0: లక్ష్మణ శ్రద్ధాస్వరూపము.
1: లక్ష్మణ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ శ్రద్ధ.
0: భరతుడు భక్తి స్వరూపుడు.
1: భరత ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివోషన్.
0: శత్రుఘ్నుడు శక్తి స్వరూపుడు.
1: శత్రుఘ్న ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పవర్ అండ్ శక్తి స్వరూప.
0: ధర్మమునకు అండ శ్రద్ధ.
1: ది ధర్మ డిపెండ్స్ అండ్ గివ్స్ షెల్టర్ టు శ్రద్ధ.
0: భక్తికి కవచము శక్తి.
1: ది షీట్ విచ్ కవర్స్ డివోషన్ ఈజ్ ద పవర్.
0: కనుకనే రామలక్ష్మణులు ఒకవైపున, భరత శత్రుఘ్నులు మరొక వైపున తమ యానమును ప్రారంభించి దేశ వ్యాప్తిని గావిస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ రామ అండ్ లక్ష్మణ బికేమ్ ఏ పేర్ ఇన్ దెమ్సెల్స్ అండ్ భరత అండ్ శత్రుఘ్న అనదర్ పేర్. దే క్యారీడ్ ఆన్ దేర్ వర్క్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్.
0: రాములకు 16 సంవత్సరములు అయినదో లేదో, కానీ అదే సమయమునకు విశ్వామిత్రుని ఆగమనం ప్రారంభమైంది.
1: ఈవెన్ బిఫోర్ రామ కంప్లీటెడ్ హిస్ 16 ఇయర్స్ విశ్వామిత్ర హ్యాపెన్ టు గో ఓవర్ దేర్.
0: విశ్వామిత్రి ఆగమనంతో రాముల యొక్క అయనము ప్రారంభమైంది.
1: విత్ ది ఎంట్రీ ఆఫ్ విశ్వామిత్ర ది స్టోరీ ఆఫ్ రామ అండ్ హిజ్ ఓన్ అర్త్లీ కెరియర్ కమెన్స్డ్.
0: అయనము రాక్షస సంహారము ప్రారంభించటం ప్రారంభించింది.
1: ది హిజ్ గోయింగ్ ఆన్ కమెన్స్ విత్ కిల్లింగ్ ఆఫ్ రాక్షసాస్ అండ్ డెమన్స్.
0: విశ్వామిత్రునితో ప్రారంభమై
1: ఇట్ స్టార్టెడ్ విశ్వామిత్ర
0: యజ్ఞశాల సంరక్షణార్థమై
1: హీ వెంట్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ యజ్ఞశాల.
0: తిరిగి మిథిలాపుర ప్రయాణముతో
1: దెన్ హీ ప్రొసీడెడ్ టువర్డ్స్ మిథిలాపుర.
0: అహల్యశాప విమోచన చేసి
1: ఆన్ ద వే హీ గేవ్ డెలివరెన్స్ టు అహల్య ఫ్రమ్
0: మహామాయ శక్తి అయినటువంటి సీతను చేపట్టి
1: హీ మ్యారీ సీత హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ శక్తి
0: శివధనస్సును విరిచి
1: హీ బ్రోక్ ది బో ఆఫ్ శివ
0: పరశురామంతో పోరాడి
1: హీ ఫాట్ విత్ పరశురామ
0: అయోధ్యను ప్రవేశించి
1: దెన్ హీ ఎంటర్డ్ అయోధ్య
0: తదుపరి అరణ్యములో ప్రవేశించి
1: దెన్ హీ ఎంటర్డ్ ఫారెస్ట్
0: సీతాన్వేషణ సలిపి
1: హీ సర్చ్డ్ ఫర్ సీత
0: లంకా యాత్ర చేసి
1: హీ వెంట్ ఓవర్ టు
0: రావణ సంహారము జరిపి
1: హీ కిల్డ్ రావణ
0: తిరిగి అయోధ్యను చేరుకోవటం ఇంతవరకు కూడాను హాయి స్థాయి లేకుండా శ్రీరాముని అయనం ప్రారంభమైనది
1: అండ్ దెన్ హీ రీచ్డ్ అయోధ్య అంటిల్ దట్ టైమ్ వితౌట్ రెస్ట్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ పీస్ హీ క్యారీడ్ ఆన్ హిజ్ వర్క్
0: అయనం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈనాడు గుర్తించాలి
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అయనం హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ టుడే
0: రమ్ అనేటువంటి ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే రామ
1: ది వర్డ్ రామ హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ది రూట్ వర్డ్ రమ్
0: ఈ అనేటువంటి ధాతువు నుంచి ఆవిర్భవించినటువంటిది అయనం
1: ఫ్రమ్ ది రూట్ వర్డ్ ఈ అయనం హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్
0: రామ అనగా రమించటం ఆనందించటం ఆనంద పెట్టడం ఆహ్లాదం చేయటం
1: రామ రెఫర్స్ టు గివింగ్ జాయ్ అండ్ ఎంజాయింగ్ థ్రిల్లింగ్ ఆల్ ద పీపుల్ అండ్ అట్రాక్టింగ్
0: చలనం గమనం
1: హిజ్ మూవ్మెంట్
0: ఈ మూడింటి యొక్క తత్వమే అయనం
1: ది కాంబినేషన్ ఆఫ్ మూవ్మెంట్ గోయింగ్ టువర్డ్స్ అండ్ ది స్పందన ఆల్ దీస్ త్రీ టుగెదర్ కాన్స్టిట్యూట్ అయనం
0: కనుక రా అనగా ఆత్మ
1: రా రెఫర్స్ టు ఆత్మ
0: మా అనగా మనస్సు
1: మా రెఫర్స్ టు మైండ్
0: మనసును ఆత్మతో చేర్చటమే రామతత్వము
1: జాయినింగ్ మైండ్ విత్ ఆత్మ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ
0: అనగా ఆనందం అనేటువంటి తత్వమును ప్రపంచ వ్యాప్తి గావించటమే రామ ఆయనం
1: రామాయణం మీన్స్ స్ప్రెడింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జాయ్ విచ్ రామ కాన్స్టిట్యూట్స్ టు ది ఎంటైర్ వరల్డ్
0: ఆనందమును అనుభవించి
1: ఎంజాయింగ్
0: ఆనందమును పెంచి
1: అండ్ డెవలపింగ్ దట్
0: ఆనందం పంచటమే రామతత్వము
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ ఈజ్ స్ప్రెడింగ్ దిస్ జాయ్ టు ఆల్ అరౌండ్
0: అయనం అనగా సర్వవ్యాపకత్వాన్ని గావించినటువంటిదే అయనము
1: అయనం రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్ స్ప్రెడింగ్ ఎ థింగ్
0: ఆహ్లాదమును సర్వవ్యాప్తిగా గావించటమే రామ యొక్క తత్వము
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ ఈజ్ స్ప్రెడింగ్ దట్ జాయ్ అండ్ థ్రిల్ ఆల్ అరౌండ్
0: కేవలం రాము మాత్రమే కాదు ఈ యొక్క వ్యాప్తిని గావించటము రామాయణము
1: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ రామ హూ హ్యావ్ జస్ట్ స్ప్రెడ్ ది
0: సీత అయనము కూడా ఉంటుండాలి
1: దేర్ ఈస్ సీత అయనం ఆల్సో
0: కనుక రామ రామ అన అయనమే రామాయణము అని
1: రామ అండ్ హిజ్ అయనం ఈజ్
0: రామ రామ అయనమే రామాయణము
1: రామ రామ అయనం ఈజ్ ఇట్సెల్ఫ్ రామాయణ
0: అనగా సీతకు కూడాను రామ అని పేరు
1: ఈవెన్ ఫర్ సీత దేర్ ఈస్ ఎ నేమ్ కాల్డ్ రామ
0: కనుకనే రామామణి అని కూడాను సీతను బోధిస్తుంటారు
1: సీత ఈజ్ ఆల్సో అడ్రస్డ్ యాజ్ రామామణి
0: అనగా రామ సీత రామ రాముడు
1: రామ రిఫర్స్ టు రామ అండ్ దేర్ ఈజ్ సీత ఆల్సో
0: లోకములో దాంపత్యం అనేటువంటిది భార్యాభర్తలు ఇరువురు ఒకే రూపమును ధరించి ఉండరు
1: ఇన్ ది వరల్డ్ వెన్ యూ జస్ట్ సీ ఏ కపుల్ బోత్ ది హస్బెండ్ అండ్ వైఫ్ విల్ నాట్ బి
0: రూపములందు కాని గుణములు ఎందు కాని భావములు ఎందు కాని సంకల్పములు ఎందు కాని నడతలు ఎందు కాని భిన్న భేదములు కనిపిస్తుంటాయి లోకంలో
1: దేర్ విల్ బి ఏ నంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ బీట్ ఇన్ ద ఫార్మ్ ఇన్ దర్ క్వాలిటీస్ ఇన్ దర్ ఫీలింగ్స్ ఇన్ దర్ థాట్స్ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ విల్ బి డిఫరెన్సెస్
0: కానీ సీతారాముల యొక్క దీనిలో రూపనామములు ఎందు కాని వారి ప్రవర్తనలు ఎందు కాని గుణగణములు ఎందు కాని భావ సంకల్పములు ఎందు కాని ఎట్టి భేదములు కూడా ఉండేటువంటివి కాదు
1: But between Rama and Sita, there was no difference whatsoever, be it in the form, in the qualities, ఇన్ దర్ బిహేవియర్ ఇన్ దర్ థాట్స్ ఇన్ దర్ ఫీలింగ్స్ అండ్ ఎవ్రీ
0: ఒక చక్కని చిన్నది ఉదాహరణ.
1: దెర్ ఈస్ ఎ గుడ్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఇది స్వానుభవము.
1: దిస్ ఈస్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్.
0: హనుమంతుడు ఒక సమయంలో రాముడు లేని సమయంలో సీతను దర్శించాడు.
1: హనుమాన్ టుక్ దర్శన్ ఆఫ్ సీత వెన్ రామ వాజ్ నాట్ దేర్.
0: హనుమంతుడికి సందేహం కలిగింది.
1: హనుమాన్ గాట్ ఎ డౌట్.
0: శ్రీరామచంద్రుడే స్త్రీ రూపం ధరించి ఉన్నాడా, ఇతని శ్రీరాముడే కదా అని ఆ రూపాన్ని చూసి శ్రీరామచంద్రుడిగా భావిస్తూ వచ్చాడు.
1: హిజ్ డౌట్ వాజ్ వెదర్ రామా హింసెల్ఫ్ హాస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ అండ్ హీ బిగాన్ లుకింగ్ అట్ సీత ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రామా.
0: కన్నుల ఎందు కాని, ముక్కునందు కాని, పెదవుల ఎందు కాని, పండ్ల ఎందు కాని, చెవులు ఏది ఎందుకు రాములకు సీతకు ఎట్టి భేదములు కనిపించలేదు.
1: వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది ఐస్ ఇన్ ద నోస్ ఇన్ ద టీత్ ఇన్ ద లిప్స్ ఇన్ ద ఇయర్స్ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హనుమాన్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ సీత.
0: కనుక రామారామ స్వరూపమైనటువంటిదే సీతారాముల యొక్క స్వరూపాలు.
1: రామ అండ్ హిస్ ఫామ్, సీత అండ్ హర్ ఫామ్ ఆర్ సిమిలర్. ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇరువురు ఏక స్వరూపమే కాని భిన్న స్వరూపములు కాదు.
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ది సేమ్ ఫామ్. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెంట్ ఫార్మ్స్ అట్ ఆల్.
0: ఇక్కడ మూడు పట్టణాల గురించి చక్కగా మనం విచారించినప్పుడు వీరి యొక్క స్వభావ స్వరూపాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి.
1: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు దీస్ త్రీ సిటీస్ అసోసియేటెడ్ విత్ రామాయణ వుడ్ బి ఏబుల్ టు రియలీ అండర్స్టాండ్.
0: మిథిలాపురం మొదటి పట్టణం.
1: ద ఫస్ట్ టౌన్ ఈజ్ మిథిలాపుర.
0: దీనికి రాజు జనక మహారాజు.
1: ద కింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిటీ వాజ్ జనక.
0: ఇతను మహాత్యాగి.
1: హి వాజ్ ఎ పర్సన్ హూ హాడ్ రినౌన్స్డ్
0: బ్రహ్మజ్ఞాని.
1: He was a Brahmagnani.
0: రామరాకుపై నీరు వలె ఏ మాత్రం కూడాను జగత్తునకు సంబంధించినటువంటి భావములు అతని ఎందుకు కానరావు.
1: Like a lotus leaf on water, he did not have any attachment to the world.
0: కానీ కన్న బిడ్డలు లేరు.
1: He did not have his own children.
0: దొరకని బిడ్డనే తాను ప్రీతిగా సాకుతూ వచ్చాడు.
1: Whomsoever he found.
0: అతని రాజ్యంలో ఉండినటువంటి మహాశక్తివంతమైనటువంటి వస్తువులు రెండే.
1: There were two very powerful things in his kingdom.
0: Sita, Sivadhanasu, Sivarende.
1: These two are Sita and the bow of Shiva.
0: Vakanoka samayamuna Sita Sivadhanasunu avaleelaga etti avala pettindi.
1: Once upon a time it so happened, Sita took very easily and with all facility this bow of Shiva.
0: Ee drishyanni chusadu జనక మహారాజు.
1: జనక మహారాజ్ విట్నెస్ దిస్ పర్టికులర్.
0: శివధనస్సును ఎత్తినటువంటి వాడికే సీతను అనుగ్రహిస్తానని ఒక విధమైనటువంటి దృఢ సంకల్పం చేసుకున్నాడు.
1: హీ కేమ్ టు ఎ ఫర్మ్ రెజల్యూషన్ దట్ హీ వుడ్ బి గివింగ్ సీత ఇన్ మ్యారేజ్ ఓన్లీ టు దట్ పర్సన్ హూ కెన్ లిఫ్ట్ దిస్ శివ.
0: సీతకు తగినటువంటి వాడుగా ఉండాలి శివధనస్సును ఎత్తేవాడు.
1: ద పర్సన్ హూ లిఫ్ట్ the bow of Shiva,
0: శివధనస్సునెత్తినటువంటి వాడే సీతకు సరైనటువంటి వాడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కెన్ లిఫ్ట్ ది బౌ ఆఫ్ శివ వుడ్ బి ఎ మ్యాజిక్.
0: ఈ సంకల్పాన్ని మనసునందు దృఢం చేసుకుని స్వయంవరమునకు సర్వరాజులను కూడాను ఆహ్వానం చేశాడు.
1: రిజాల్వింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ ఫార్మ్లీ హి వెల్కమ్డ్ ది కింగ్స్ ఫార్ ది స్వయంవరం.
0: రాములు ప్రవేశించి ఏ విధంగా సీత అవలీలగా ఆ శివధనస్సును ఎత్తి ఆవల పెట్టెనో అదే విధంగానే రాములు అవలీలగా ఎత్తాడు ఆ శివధనస్సును.
1: రామ లిఫ్టెడ్ ది బౌ ఆఫ్ శివ విత్ ది సేమ్ ఏజ్ విత్ విచ్ సీత లిఫ్టెడ్ ద బౌ ఆఫ్ శివ.
0: సీతారాముల యొక్క స్వరూపమే కాక గుణములే కాక శక్తి సామర్థ్యములు కూడాను సమత్వమైనటువంటివనేటువంటి సత్యాన్ని గుర్తించాడు ఈ జనకుడు.
1: జనక రికగ్నైజ్ ఇన్ ది ఫార్మ్ ఇన్ ద క్వాలిటీస్ ఆర్ నాట్ ఓన్లీ ఇన్ దీస్ టూ ఇన్ దర్ కెపాసిటీస్ అండ్ ద పవర్ రామ అండ్ సీత.
0: సీత సామాన్యమైనటువంటిది కాదు, మహామాయ స్వరూపిణి.
1: సీత ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఉమెన్, షీ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ మహామాయ.
0: ఈ మహామాయ తత్వాన్ని స్వాధీనపరుచుకున్నాడు రాముడు.
1: రామ కంట్రోల్డ్ అండ్ వన్ ఓవర్ దిస్ మహామాయ.
0: మహాశక్తి స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఆమె ఆవరించింది సీత.
1: సీత వాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దిస్ మహామాయ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మస్వరూపుడే రాముడు.
1: Rama is the very embodiment of Atma.
0: Maya swarupame Sita.
1: Maya is the very embodiment of Maya.
0: Atma Maya yokka sammilitamainatuvanti swarupame Sita Ramulu yokka swarupalu.
1: The forms of Sita and Rama are a combination of Atma and Maya illusion.
0: Itti Maya sahitamainatuvanti Sri Ramulu Ayodhyalo praveshinchadu.
1: Rama entered Ayodhya in order to just get over Sita.
0: Ayodhya araga yodhulu cheraganatuvanti yokka pradesham.
1: Ayodhya refers to a town which cannot be conquered by any
0: soldier. అనేటువంటిది కూడా ఒక అంతరార్థం.
1: There is an inner meaning for this Ayodhya which refers to that
0: దీనిని పాలించేటువంటి వాడు దశరథ మహారాజు.
1: The one who ruled over this Ayodhya was Dasaratha.
0: ఈ దశరథుడు ఎవరనగా దశేంద్రియములను రథముగా గావించుకున్నటువంటి వాడు దశరథుడు దేహమే.
1: Dasaratha is one who made these 10 indriyas as his own chariot and ruled the kingdom.
0: Kanaka dasarathudanga dehame dasarathudu.
1: Therefore Dasaratha refers to this body.
0: Aidu karmendriyamulu aidu gnanendriyamulato koodi dasendriyamulato ratham gaalunnatunte vaade dasarathudu.
1: 5 senses of action and 5 senses of cognition, these two together, these 10 senses form this human body.
0: ఈ దశేంద్రియములకు మూడు గుణములుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంటాయి.
1: This Dasaratha had 3 qualities.
0: ప్రతి మానవుడు కూడాను ఇంద్రియములతో కూడినటువంటి మానవునికు సత్వ రజోతమో గుణములు సహజంగా ఆవరించి ఉంటాయి.
1: Every human being who has a body has been influenced and subjected to 3 gunas.
0: దేహము గుణములే వరిస్తూ ఉంటాయి.
1: The body always is attached to these 3 gunas.
0: కనుకని ఈ దశరథుడు సత్వ రజో తమో గుణములైనటువంటి కౌసల్య సుమిత్ర కైకను రమించాడు.
1: That is the reason why Dasaratha loved the 3 wives, Sattva, Rajas and Tamos, who
0: కనుకరా కౌసల్య సుమిత్ర కైకేయులు గుణముల వంటి వారు.
1: Kausalya, Sumitra and Kaikeyi may be compared to these 3 qualities.
0: Dasarathudu dasendriya swarupudu.
1: Dasaratha was the embodiment of these 10 senses.
0: ఈ విధమైనటువంటి గుణ అభిప్రాయం ఉండినప్పుడు వాంఛాశక్తమైనటువంటి యొక్క సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: When one is under the spell of gunas, one will be subjected to desires.
0: ఆ యొక్క వాంఛల యొక్క ఫలితములే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: ద రిజల్ట్స్ ఆఫ్ సచ్ డిజైర్స్ హావ్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రామ లక్ష్మణ భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ నలుగురు పుత్రులు కూడా చతుర్వేద స్వరూపుడు.
1: దీస్ 4 సన్స్ ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ 4 వేదాస్.
0: రాములు ఋగ్వేదము,
1: రామ రిప్రజెంట్స్ ఋగ్వేదం,
0: లక్ష్మణుడు యజుర్వేదము,
1: లక్ష్మణ యజుర్వేద,
0: భరతుడు సామవేదము,
1: భరత సామవేద,
0: శత్రుఘ్నుడు అధర్వణ వేదము,
1: శత్రుఘ్న అధర్వణ వేద.
0: ఈ ఋగ్వేదం అనేటువంటి యొక్క రామతత్వమే యజుర్వేదమునందు సామవేదమునందు అధికంగా కనిపిస్తుంటాయి.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఋగ్వేద ఈజ్ ఫౌండ్ ఇన్ బోత్ ఇన్ యజుర్వేద అండ్ ఆల్సో ఇన్ సామవేద.
0: సర్వ వేదముల యొక్క ఎందు కూడాను ఈ ఋగ్వేదం అనేటువంటిది సమ్మిళితమై ఉంటుంది.
1: ఋగ్వేద ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ వేద.
0: ఇది ధర్మస్వరూపం అనేటువంటి,
1: దిస్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: యజుర్వేదం అనేటువంటిది మంత్రస్వరూపము.
1: యజుర్వేద ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: నిరంతరము రామచింతనయందే తాను కాలమును గడుపుతూ ఆ మంత్రమునే తాను రుచి ఎందు ఉంచుకుని దృష్టి ఎందు ఉంచుకుని కాలమును గడిపేటువంటి వాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ వాజ్ వన్ హూ కాన్స్టెంట్లీ కెప్ట్ రామ ఇన్ హిస్ మైండ్ అండ్ రిపీటెడ్ ఆల్ ద మంత్రాస్ విత్ ది అసోసియేటెడ్ విత్ రామ.
0: యోగమును భరించుకునలేక సహించుకునలేక నిరంతరము కూడాను రామనామమునే గానము చేసినటువంటి వాడు భరతుడు.
1: భరత వాజ్ వన్ హూ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు సఫర్ ద సెపరేషన్ ఫ్రమ్ రామ అండ్ దేర్ ఫోర్ హీ బిగాన్ కాన్స్టెంట్లీ అండ్ కంటిన్యూస్లీ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామ అండ్ లివ్డ్ ఎ లైఫ్.
0: భరతుడు సామవేద స్వరూపుడు.
1: That is why Bharata may be described as the very embodiment of Samaveda.
0: రాత్రిం పగలు కూడా నిద్రాహారములు మాని రామతత్వాన్ని నిరంతరము రక్షించుకుంటూ తన యొక్క జీవిత లక్ష్యంగా భావించుకున్నటువంటి వాడు లక్ష్మణుడు.
1: Lakshmana was one who day in and day out continuously remembered Rama and wanted to protect Rama and offer himself.
0: Rama Lakshmana Bharatulanu rakshinchukuni sarva shaktini upayoginchi సర్వసాధారణమైనటువంటి యొక్క అస్త్రశస్త్రములను కూడా నువ్వు ధరించి కాపాడుకున్నటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న వాజ్ వన్ హూ విత్ ఆల్ ద పవర్స్ అండ్ వెపన్స్ అట్ హిస్ డిస్పోజల్ గేవ్ ప్రొటెక్షన్ అండ్ లుక్డ్ ఆఫ్టర్
0: భరత లక్ష్మణ. శక్తిని ధర్మమును రక్షించుట నిమిత్తమై ఈ అస్త్రశస్త్రములను ధరించాడు.
1: హీ టుక్ టు వెపన్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ డివోషన్ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది పవర్ అండ్ ధర్మ.
0: కనుకనే చతుర్వేదములైనటువంటి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదలు అయోధ్యలో దశరథుని ఇంట పిల్లల వలె ఆడుకుంటూ వచ్చాయి. ఈ నాలుగు వేదములు,
1: ఫోర్ వేద, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద, టుక్ ద ఫారమ్ ఆఫ్ ఫోర్ చిల్డ్రన్ రామ, లక్ష్మణ, భరత అండ్ శత్రుఘ్న అండ్ ప్లేడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ దశరథ.
0: ఎప్పుడు ఈ మాయాదేవితో కూడి అయోధ్యలో ప్రవేశించాడో రాముడు,
1: వెన్ రామ ఎంటర్డ్ అయోధ్య అకంపెనీడ్ బై దిస్,
0: అప్పుడే జీవితం అనేటువంటి అరణ్యములో పోయాడు.
1: వెన్ హీ ఎంటర్డ్ అయోధ్య విత్ మాయాదేవి సీత, దెన్ హీ ఎంటర్డ్ ది ఫారెస్ట్ ఆఫ్ లైఫ్.
0: ఈ మాయతో కూడినటువంటి వారికే ఈ యొక్క మర్మాలంతా.
1: ద వన్ హూ గెట్స్ ఆల్ ద సీక్రెట్స్ ఈజ్ వన్ హూ ఈజ్ అసోసియేటెడ్
0: మాయతో కూడినటువంటిదే జన్మము.
1: బర్త్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మైండ్.
0: కనుక మాయతో కూడినటువంటి రాముడు అరణ్యములో జన్మించాడు.
1: రామ అకంపెనీడ్ బై మాయా టుక్ హిస్ బర్త్ ఇన్ ది ఫారెస్ట్.
0: ఎప్పుడు అరణ్యం అనేటువంటి యొక్క దీనిలో తాను ప్రవేశించనో తక్షణమే తన యొక్క బ్రహ్మజ్ఞానం అనేటువంటి దాన్ని కోల్పోతూ వచ్చాడు.
1: ది మొమెంట్ హీ ఎంటర్డ్ దిస్ ఫారెస్ట్ సంసార హీ ఫర్గాట్ హిస్ బ్రహ్మజ్ఞానం.
0: ఈ బ్రహ్మజ్ఞానం సీత స్వరూపాన్ని ధరించింది.
1: దిస్ బ్రహ్మజ్ఞాన హ్యాస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ సీత.
0: ఈ బ్రహ్మజ్ఞాని తాను వియోగాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: హీ సఫర్డ్ సెపరేషన్ ఫ్రమ్ దిస్ బ్రహ్మజ్ఞాన.
0: ఈ బ్రహ్మజ్ఞాని తిరిగి తాను చేపట్టాలని అన్వేషణ జరుపుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ సర్చింగ్ ఇన్ ఆర్డర్ టు గెట్ బ్యాక్ ద బ్రహ్మజ్ఞాన విచ్ హీ హాడ్ లాస్ట్.
0: మధ్య మార్గము లోపల
1: అండ్ ఆన్ ద వే ఇన్ హిస్ సర్చ్
0: ఇరువురు సోదరులు తమకు అడ్డు తగిలారు.
1: టూ బ్రదర్స్ కేమ్ ఇన్ ద వే.
0: వారే వాలి సుగ్రీవులు.
1: దోస్ టూ బ్రదర్స్ ఆర్ వాలి అండ్ సుగ్రీవ.
0: ఈ వాలి సుగ్రీవుల లోపల దీనత్వము అవివేకము రెండింటి యొక్క దీని లోపల నిరంతరం కూడా పోరాటం జరుగుతూ వచ్చింది.
1: దేర్ వాజ్ ఎ క్వారల్ బిట్వీన్ ది డిస్క్రిమినేషన్ అండ్ దీనత్వ.
0: దీనత్వమును సంహరించే నిమిత్తమై వివేకమునకు సహాయం చేశాడు రాముడు.
1: రామ హెల్ప్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఆర్డర్ టు కాంకర్ దీనత్వ.
0: అనగా సుగ్రీవునికి సహాయం చేసి వాలి అనే దీనత్వాన్ని సంహరించాడు.
1: హీ హెల్ప్డ్ సుగ్రీవ అండ్ హెల్ప్డ్ హిమ్ టు కిల్ వాలి.
0: కనుక సుగ్రీవుడైనటువంటి యొక్క వివేకం చేత సహాయం చేతనే అక్కడ ధైర్యము అనేటువంటి హనుమంతుడు స్నేహితుడయ్యాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ హీ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ కరీజ్ విచ్ క్వాలిటీ వాజ్ రిప్రజెంటెడ్ బై హనుమాన్.
0: కనుక ఈ ధైర్యము వివేకము యొక్క సహాయం చేత తాను సీతాన్వేషణ జరుపుతూ పోయాడు. అనగా మహాజ్ఞానమును అన్వేషణ జరుపుతూ వచ్చాడు.
1: రామ విత్ ద హెల్ప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ సుగ్రీవ కరేజ్ హనుమాన్ టుక్ సర్చ్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన సీతాదేవి.
0: మధ్యలో మోహసాగరం అడ్డం వచ్చింది.
1: ఆన్ ద వే హీ ఫేస్ ద ఓషన్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్.
0: అదే లంక.
1: అండ్ దట్ ఈస్ లంక.
0: అది మోహముతో కూడినటువంటిది.
1: లంక ఈజ్ అసోసియేటెడ్ విత్ మోహ ఇన్ఫాచ్యుయేషన్.
0: కనుక ఈ మోహసాగరాన్ని దాటాడు.
1: హీ క్రాస్డ్ ఓవర్ ద ఓషన్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్.
0: మాయను జయించినటువంటి రాముడు మోహాన్ని సాధించలేడా?
1: ద వన్ హూ హ్యాస్ కాంకర్డ్ మాయా కెన్ హీ నాట్ కాంకర్ ఇన్ఫాచ్యుయేషన్.
0: ఈ మోహసాగరం దాటిన తక్షణమే తిరిగి సత్తరజోతమో గుణమైనటువంటి మూడు గుణములు అడ్డు తగిలాయి.
1: ఆఫ్టర్ ఇట్ క్రాస్ ద ఓషన్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్ హీ ఫేస్ దీస్ త్రీ గుణాస్ సత్వ రజస్ అండ్ తమస్.
0: సత్వగుణం అనేటువంటి విభీషణుడు.
1: విభీషణ ఆర్ రిప్రజెంటెడ్ సత్వగుణం.
0: రజోగుణం అనేటువంటి రావణాసురుడు.
1: రావణాసురు ఆర్ రిప్రజెంటెడ్ రజో.
0: తమోగుణం అనేటువంటి కుంభకర్ణుడు.
1: కుంభకర్ణ ఆర్ రిప్రజెంటెడ్ తమోగుణం.
0: ఈ తమోగుణ రజోగుణములు సంహరించి సత్వగుణమైనటువంటి విభీషణుడికి పట్టాభిషేకం కట్టాడు.
1: హీ డిస్ట్రాయిడ్ రజోగుణ అండ్ తమోగుణ అండ్ మేడ్ విభీషణ ద కింగ్ ఆఫ్ లంక.
0: తిరిగి అనుభవ జ్ఞానమైన సీతను చూశాడు.
1: Then he witnessed the anubhava gnana in the form of Sita.
0: కనుక బ్రహ్మజ్ఞానం అనేటువంటి సీత అనుభవ జ్ఞానంగా మారేటప్పటికి అయోధ్యలో ప్రవేశించాడు.
1: Once Sita, who was the embodiment of Brahma Jnana, he was experienced as anubhava gnana.
0: ఈ విధంగా రావణ యొక్క తత్వము ప్రతి మానవుని ఎందు కూడాను ఈ విధమైనటువంటి గుణముల చేతను, ప్రవర్తనల చేతను, సహజమైనటువంటి యొక్క భావముల చేతను అయనము గావిస్తూ వచ్చింది.
1: రామాయణ హ్యాస్ డిస్క్రైబ్డ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ రామా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ సిటీస్.
0: ఇంకా లంక విషయము.
1: దెన్ వీ కెన్ టేక్ అప్ ద సిటీ ఆఫ్ లంక.
0: అక్కడ దశకంఠుడు దీనికి రాజు.
1: ద కింగ్ ఆఫ్ లంక వాస్ 10-headed పర్సన్.
0: ఈ దశకంఠుడు అనేటువంటి వాడు నిరంతరము కూడాను సర్వశక్తులు ఉండినప్పటికీ తాను మోహములో మునిగినటువంటి వాడు.
1: దిస్ పర్సన్ 10-headed రావణ, ఆల్దో హి హాడ్ ఆల్ ద పవర్స్ అండ్ ఆల్ ద కెపాసిటీస్,
0: ఇతని పేరు దశగ్రీవుడు అని పేరు. దశగ్రీవుడు,
1: హి ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ దశగ్రీవ.
0: అయోధ్యలో దశరథుడుగా ఉంటే లంకలో దశగ్రీవుడు వెలిసాడు.
1: ఇన్ అయోధ్య ద కింగ్ వాస్ దశరథ, ఇన్ లంక ద కింగ్ వాస్
0: అనగా దశేంద్రియములు రథముగా ఉన్నటువంటి వాడు దశరథుడు. దశేంద్రియములను అనుభవించడానికి ప్రయత్నించేటువంటి వాడు ఈ యొక్క దశకంఠుడు.
1: దశరథ వాజ్ వన్ హూ హ్యాడ్ 10 senses యాజ్ ద 10 horses ఆఫ్ ఎ చారియట్.
0: ఎన్ని విద్యలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే హావ్,
0: ఎంత భుజబలము, బుద్ధిబలము, జనబలము ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ఇంటెలెక్చువల్ పవర్, ఫిజికల్ పవర్, ద పవర్ ఆఫ్ పీపుల్ అండ్ పర్సన్,
0: ఇంద్రియ నిగ్రహమే లేకుండినా,
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్
0: వాడు నీచాతి నీచుడు అవుతాడు.
1: హి వుడ్ బికమ్ ద మీనెస్ట్ ఆఫ్ ద మీన్.
0: ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు ముల్లోకాలు జయించినప్పటికీ తన ప్రకృతిని మాత్రం తాను జయించలేకపోతాడు.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ హిస్ 10 senses మైట్ కాంకర్ ఆల్ ద 3 worlds, బట్ హీ వుడ్ బి అ స్లేవ్ టు హిస్ ఓన్ నేచర్.
0: తనను తాను సాధించలేని, జయించలేనిటువంటి మానవుడు నిరుపయోగమైన జన్మం.
1: Any human being who does not have control over himself and not conquered himself, he would be living a life full of waste.
0: కనుకనే ఈ లంకలో ప్రవేశించినటువంటి ఈ యొక్క రావణునికి యొక్క గుణములు అనేక విధములు గడువులు లంక వ్యాప్తి గావించినవి.
1: రావణ హూ హ్యాడ్ దీస్ క్వాలిటీస్, హూ వాజ్ అ స్లేవ్ ఆఫ్ హిస్ 10 senses, స్ప్రెడ్ దీస్ పర్టికులర్ క్వాలిటీస్ ఇన్ ద ఎంటైర్
0: యదా రాజా తదా ప్రజా.
1: యాజ్ ది కింగ్, సో ది పీపుల్, సో ది సిటిజన్స్.
0: రాజే ఈ ఇంద్రియములలో అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను అనుభవించుండగా ప్రజలు కూడా దాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: ఇఫ్ కింగ్ హింసెల్ఫ్ ఈజ్ ఇండల్జింగ్ ఇన్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ దీస్ 10 senses, ది సిటిజన్స్ ఆల్సో వుడ్ ఇండల్జ్ ఇన్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ దీస్ 10 senses.
0: కనుక లంక అంతా కూడాను ఇంద్రియలోలతో నిండినటువంటిది.
1: లంక దేర్ఫోర్ ఈజ్ వన్ వేర్ సెన్స్ ఇంటెలిజెన్స్ వాజ్ ర్యాంపెంట్.
0: మానవత్వం అనేది ఏమిటో వారికి అర్థం కాదు.
1: దే డిడ్ నాట్ నో వాట్ హ్యుమానిటీ స్టూడ్ ఫార్.
0: దివ్యత్వం అనేటువంటిది మరింత అర్థం కాదు.
1: మచ్ లెస్ డిడ్ దే అండర్స్టాండ్ వాట్ డివినిటీ స్టూడ్ ఫార్.
0: దానవత్వమే వాళ్ళ యొక్క స్వభావం.
1: దేర్ నేచర్ వాస్ డెమోనిక్.
0: తినటము, త్రాగటము, ఇంద్రియాలను అనుభవించటము,
1: ఈటింగ్, డ్రింకింగ్ అండ్ ఎంజాయింగ్ ది సెన్సెస్ వాజ్ ది ఓన్లీ లైఫ్ దే న్యూ.
0: కానీ యాంత్రికంగా మాత్రము అనేక విధములైనటువంటి యొక్క పూజలు, వ్రతములు, యజ్ఞములు, యాగములు జరుపుతుండేటువంటి వారు.
1: బట్ దే వర్ డూయింగ్ మెనీ యజ్ఞాస్, యాగాస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ వర్షిప్.
0: మెకేలవారి మొదలు ఈ అగ్నిజ్వాలంతోపల ప్రతి వీధి ఎందుకుడను హోమాలు జరుగుతుండేటువంటివి లంకలో.
1: In Lanka, right from the dawn of the day, throughout the day and throughout
0: Lanka, the year. పట్టణము స్వర్గాన్ని కూడాను మరిపించేటువంటి ఒక అందంగా తీర్చిదిద్దాడు రావణుడు.
1: They were doing yagna and Ravana made Lanka equal to heaven itself.
0: ఈ రావణుడు సీతను అపహరించాడనేటువంటి ఒక విషయాన్ని గుర్తించినటువంటి హనుమంతుడు లంకలో ప్రవేశించి ఆ లంకను ఒక్కతూరు దర్శించినప్పుడు రావణుడు కాదు ఈ విధంగా సీతను అపహరించడం, ఎవరో అపహరించవచ్చు, ఇతను ఇంద్రలోకములో ఉండేటువంటి వాడు, ఇంద్రునకు ఇలాంటి గుణములు ఉండవు అని తనలో కొన్ని విధముల సందేహం ఏర్పడింది.
1: హనుమాన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత వెంట్ టు లంక అండ్ ఆఫ్టర్ సీయింగ్ లంక ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఫెల్ట్ దట్ రావణ హూ వాస్ ద కింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేస్ వుడ్ నాట్ హావ్ స్టోలన్.
0: ప్రతి వీధి లోపల కూడా యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: There was yagna being celebrated in every
0: street. ప్రతి వ్యక్తి కూడాను వేదమంత్రములను ఉచ్చరిస్తున్నాడు.
1: Every person was chanting వేదమంత్రాస్.
0: ఆ గ్రామము చూస్తే అద్దం వలె మహాశుద్ధంగా ఉంటుండాలి.
1: The entire city was clean, almost reflecting something like a mirror.
0: అలాంటి పట్టణం కూడినటువంటి రాజు ఇలాంటి దుర్మార్గములో ప్రవేశిస్తాడా?
1: A king who rules such a fine country, can he undertake such an evil task?
0: కనుక రాముడు దుర్మార్గుడు అనేటువంటి విషయాన్ని విశ్వసించలేదు హనుమంతుడు.
1: హనుమాన్ దేర్ఫోర్ డిడ్ నాట్ బిలీవ్ దట్ రావణ వాజ్ ఎన్ ఈవిల్ పర్సన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సౌందర్యంతో కూడినటువంటి ఈ లంకా పట్టణాన్ని దర్శించాడు హనుమంతుడు.
1: హనుమాన్ విట్నెస్ లంకా విచ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్.
0: సంత సంబున వీధి వీధులు దొంతశాలలు వాడమేడలు రంతు చేసే దంజవర్ణను కాంతకేడి గృహంబులర్చను ఈ విధమైనటువంటి అందముతో కూడినటువంటి యొక్క భవనాలంతా కూడా దర్శించాడు హనుమంతుడు.
1: హనుమాన్ విట్నెస్ ది స్ట్రీట్స్ విచ్ ఆర్ బ్యూటిఫుల్ విత్ ప్యాలసెస్ అండ్ పెలేషియల్ బిల్డింగ్స్.
0: ఎక్కడ చూచినా కూడాను అందమైనటువంటి యొక్క వనములు పువ్వులు.
1: ఎవ్రీవేర్ ఇన్ లంకా ఇట్ వాజ్ బ్యూటిఫుల్ విత్ ఫారెస్ట్ విత్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ది
0: అనగా ఇట్టి సౌందర్యంతో కూడినటువంటి యొక్క లంక ఎందు కూడాను జీవితానికి కళంకము గావించేటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులు నివసిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ టు సే ఈవెన్ ఇన్ సచ్ ఎ ఫైన్ సిటీ ఆఫ్ లంకా విచ్ వాజ్ సో బ్యూటిఫుల్ దేర్ వర్ పీపుల్ హూ వర్ అషేమ్డ్ టు
0: లంక. అనగా కట్టకడపటికి హనుమంతుడు అనుకున్నాడు మేడిపండు వంటిది లంక అన్నాడు.
1: హనుమాన్ ఆఫ్టర్ సీయింగ్ లంక డిస్క్రైబ్డ్ అండ్ కంపేర్డ్ ఇట్ విత్ ఫారెస్ట్ ఫిగ్.
0: మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట. ఇది లంక చూస్తే చాలా మంచి సౌందర్యంగా కనిపిస్తుంది మేడి పండు వలె, కానీ లోపల చూస్తే చాలా దుర్మార్గమైనటువంటి గుణములతో కూడినటువంటి వ్యక్తులు ఉంటున్నారు.
1: లంక వాజ్ లైక్ ఎ ఫారెస్ట్ ఫిగ్ విచ్ హ్యాడ్ విదిన్ ఇట్స్ స్టమక్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్మ్స్ బట్ అవుట్ సైడ్ ఇట్ వుడ్ లుక్ సో బ్యూటిఫుల్. సచ్ ఇస్ ది నేచర్ ఆఫ్ ది ఫ్రూట్.
0: ఇలాంటి లంకా పట్టణం యొక్క చరిత్రను పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వంగా మార్చగలిగినటువంటి ఆయననే రామాయణం.
1: రామాయణ ఈజ్ వన్ విచ్ ట్రాన్స్ఫార్మ్డ్ లంకా విచ్ వాజ్ సో ఫుల్ ఆఫ్ స్టెయిన్స్ అండ్
0: దానవత్వాన్ని దైవత్వంగా కూడా తీర్చిదిద్దినటువంటి యొక్క ఆయనము రామాయణం.
1: రామాయణ ఈజ్ అన్ ఆయన విచ్ ట్రాన్స్ఫార్మ్డ్ డెమానిక్ నేచర్ ఇంటు హ్యూమన్ నేచర్.
0: రామ లక్ష్మణులు రాక్షసుతో యుద్దం చేసే సమయం నందు లక్ష్మణి యొక్క బాణము ఒక గృహిణి ఒక చిన్న బిడ్డను చేతిలో పట్టుకుని ప్రయాణమైపోతున్నటువంటి ఆ గృహిణి యొక్క చేతిలో ఉన్నటువంటి బిడ్డ పైన పడింది.
1: వెన్ రామ అండ్ లక్ష్మణ వర్ వేజింగ్ ది వార్ అండ్ ఫైటింగ్ ది యారో లెఫ్ట్ బై లక్ష్మణ ఫెల్ అపాన్ ది చైన్ విచ్ వాజ్ బీయింగ్ క్యారీడ్ బై ది మదర్.
0: బిడ్డ మరణించి కింద పడినప్పటికీ నీ బిడ్డను వదిలిపెట్టి తల్లి తన రక్షణ కోసం పరిగెత్తుండాలి.
1: When that arrow killed the child, the mother left the child. In spite of the fact the child was killed, she began running in protection of her own life.
0: Rama, chuchitiva rakshasulu yokka gunamu biddakai talli pranamulaina vadantundi gaani ee yokka baanamu oka gruhini ఒక చిన్న బిడ్డను చేతిలో పట్టుకుని ప్రయాణమైపోతున్నటువంటి ఆ గృహిణి యొక్క చేతిలో ఉన్నటువంటి బిడ్డ పైన పడింది.

0: సూచితివా రాక్షసుల యొక్క గుణము. బిడ్డకై తల్లి ప్రాణములైనా వదులుతుంది గాని బిడ్డ ప్రాణమును వదలగా తన ప్రాణము రక్షించుకునే నిమిత్తమే ఈ తల్లులు ప్రవేశిస్తున్నారు. ఇది రాక్షస గుణం యొక్క స్వభావం అన్నారు.
1: లక్ష్మణ అడ్రస్ రామ అండ్ సెడ్ రామ హ్యావ్ యు సీన్ ద సీన్ వేరిన్ మదర్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హర్ ఓన్ లైఫ్ హ్యావ్ లెఫ్ట్ ది చైల్డ్ విచ్ వాజ్ డెడ్ అండ్ షీ వాజ్ రన్నింగ్ వేర్ యాజ్ యాక్చువల్లీ మదర్ ఇస్ ప్రిపేర్ టు గివ్ అప్ హర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ దిస్ ఇస్ ది డెమోనిక్ నేచర్.
0: రాములు లక్ష్మణ్ శాంతపరిచాడు. లక్ష్మణ తొందరపడకు, విచారించు, నిజముగా ఆమె యొక్క హృదయము పవిత్రమైనటువంటి హృదయం.
1: రామ కౌన్సెల్ లక్ష్మణ టు బి పేషెంట్, డోంట్ బి ఇన్ హేస్ట్ ఇన్ డ్రాయింగ్ ఎనీ డెఫినెట్ కన్క్లూజన్స్.
0: నా దర్శనం రావటం చేత ఆమె యొక్క భావములు పవిత్రంగా మారిపోయినాయి.
1: ద మొమెంట్ షీ హ్యాడ్ ఎ దర్శన్ ఆఫ్ మీ హర్ హార్ట్ వాజ్ ప్యూరిఫైడ్, ఫీలింగ్స్ వర్ ప్యూరిఫైడ్.
0: సర్వసంగ పరిత్యాగిగా మారింది.
1: She renounced, she became a person who renounced the entire.
0: ఆమెని పిలిచి ఎందు నిమిత్తమే తాను స్వయం రక్షణ కోసం పరిగెత్తుండాలి, ఇది స్వార్థమా లేక పరార్థమా అని ప్రశ్నించమన్నాడు.
1: రామ ఆస్క్డ్ లక్ష్మణ టు కాల్ హర్ అండ్ ఫైండ్ అవుట్ వై షీ వాజ్ రన్నింగ్, వెదర్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఆస్పిరేషన్స్ టు రీచ్ ది అల్టిమేట్.
0: ఒక వారుని పంపించి ఆ రాక్షస స్త్రీని తప్పించాడు. ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్తుండాలి, రామచంద్ర నా బిడ్డ పైన ప్రేమ లేక కాదు నేను, కాని ప్రాప్తి లేనటువంటి వారు పోయారు, కాని నేను బ్రతకగలిగాను. నేను ఇంకా నా ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉంటే శ్రీరామచంద్రుడు ఈ రావణ్ణి జయించి ఈ లంకలో ఉండేటువంటి రాక్షసులందరినీ అయోధ్యలో పెట్టుకున్నప్పుడు మేము కూడా శ్రీరామచంద్రుని యొక్క సేవను చేయవచ్చును కదా అని దానిని ఆశించి నేను నా ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించాను.
1: ఏ సర్వెంట్ వాజ్ సెంట్ టు ఫెచ్ దట్ లేడీ, షీ కేమ్ అండ్ షీ అడ్రస్ రామ అండ్ సెడ్ వెల్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై చైల్డ్, ద టైమ్ వాజ్ సచ్ దట్ షీ హ్యాడ్ టు లూజ్ హర్ లైఫ్ బట్ సమ్హౌ ఐ యామ్ సేవ్డ్. A time will come when Rama would conquer, kill Ravana, and I would be left with the life to serve Rama and to enjoy.
0: Yenatikena ee Lanka prajalnu Sri Ramachandrudu anugrahinchi Ayodhyalo pravesha pettukuntadu. Appudu memu ee Ayodhyalo antapuramlo Rama sevalanta cheskuntu ento aanandanni anubhavinchalani aashato nenu jeevithanni kaapaadukuntu unnanu.
1: Rama out of his compassion one day or the other will allow all these people of Lanka to go to Ayodhya. I may get an opportunity of serving Rama personally and therefore I would like to save my life. Therefore I began running.
0: Kanuka manchilo chedda cheddalo manchi kudanu untuntadi.
1: There is always bad in good and good in bad also.
0: Pavitramulo apavitramu apavitramulo pavitram kuda untadi.
1: Unsacredness in sacredness and sacredness in unsacredness also is integrated.
0: Anduvalane bhagavantudu ekkada manaku kanipistadante ashanti loni prashanti, prashanti loni prakanti, prakanti loni paranjyoti, paranjyote paramatma tattvam annadu. Ashanti lone untuntadatta prashanti.
1: Therefore if you are asked the question where do you find God, God is found in the entire process of ashanti leading to పరంజ్యోతి.
0: అయితే అశాంతి కుతం సుఖం అన్నారు, అశాంతికి సుఖం లేదనుకుంటారు, అది చాలా పొరపాటు.
1: దేర్ ఇస్ ఎ పర్టికులర్ సేయింగ్ విచ్ గోస్ టు సే దట్ ఫర్ ఎ పర్సన్
0: విశాల హృదయం లేనటువంటి వాడు అశాంతిని మాత్రమే దర్శిస్తాడు.
1: ఎ పర్సన్ హూ ఇస్ నాట్ బ్రాడ్ మైండెడ్ విల్ ఆల్వేస్ బి హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: వివేక హృదయం కలిగినటువంటి వాడు అశాంతిలో ఉన్నటువంటి ప్రశాంతిని చూస్తూ వస్తాడు.
1: A person who is bestowed with discrimination will always find prashanti in ashanti itself.
0: Kanuka prashantini aashinchetvanti oka vyaktiga manam tayaru kavali.
1: Therefore we should develop ourselves into people who can see prashanti in ashanti.
0: Ee oka tumbler, ee tumbler lo adha bhagam neeru untunnayi.
1: Here is a tumbler, there is water up to half of it.
0: అశాంతి పరుడు ఏం చూస్తాడు, అయ్యో అర్థం నీళ్లే ఉంటున్నాయే టెంబ్లర్ లో అని అనుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఇస్ గివెన్ టు అజిటేషన్ అండ్ రెస్ట్లెస్నెస్ విల్ సే దట్ వెల్ దిస్ టెంబ్లర్ కంటైన్స్ ఓన్లీ.
0: కానీ ఆశపరుడు ఏమంటాడు, అర్థం నీళ్లైనా ఉంటున్నాయి అంతే చాలు అనుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ లివ్స్ ఇన్ హోప్ వుడ్ సే వెల్ దేర్ ఇస్ స్టిల్ హాఫ్ ఎ కప్ ఆఫ్ వాటర్.
0: నిరాశపరుడు

0: అబద్ధాన్ని ఖాళీగా చూస్తాడు.
1: A person who is given to despair will always
0: ఆశపరుడు అబద్ధాన్ని నీళ్లగా చూస్తాడు.
1: And the other person who is given to hope would just see heart full of water.
0: ఆశపరుడు గులాబీని చూస్తాడు.
1: The person who always is hopeful in his attitude will see
0: నిరాశపరుడు గుండను చూస్తాడు.
1: The person who is desperate can only find the thorn behind the rose.
0: ఆశపరుడు ఎయిర్‌ప్లేన్ కనిపెట్టాడు.
1: The person who is always hopeful will be able to
0: నిరాశపరుడు పారాచూట్ కనిపెట్టాడు.
1: The person who is given to despair will find out only parachute.
0: ప్లేన్ లో పోదామని ఆశపరుడు చూస్తే దాంట్లో పడతామో ఏమో అని నిరాశపరుడు దానికి పారాచూట్ గురించి కనిపెట్టాడు.
1: A person who always lives in hope will be thinking only in terms of going and traveling.
0: జగత్తునకు ఆశపరుడు నిరాశపరుడు ఇరుకుడును ఉపకారిగానే ఉంటుంటారు.
1: For the world, therefore, a person who lives in hope, who is desperate, both are useful.
0: ఆశపరుడు నిరంతరము కూడాను నక్షత్రాన్ని పైకి చూస్తుంటాడు.
1: The person who is given to hope will be looking to the sky and
0: నిరాశపరుడు తల వంచి మట్టిని మాత్రమే చూస్తుంటాడు.
1: A person who is given to despair, he always looks down and sees only the mud.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆశపరుడుగా మనం తయారు కావాలి.
1: Every human being therefore should
0: ఏ ఆశపరుడు
1: what type of hope and
0: లోక సంబంధమైన ఆశలు కాదు.
1: It is not the desires associated with
0: ఆత్మ సంబంధమైన ఆశ.
1: It is the aspirations for the atma.
0: కనుక ఇట్టి లంకయందు కూడాను ఆత్మాన్వేషణ కల్పేటువంటి ఒక రాక్షసులు కూడా ఉన్నారు.
1: Even in this Lanka, which was full of demons, there were people who were in search of atma.
0: Ayodhyalo andaru bhaktulu gaane andaru vyaktulu gaane andaru kudunu maha tyagulu gaane kanipinchadu.
1: In Ayodhya it appeared as if there were only devotees, people who are having good qualities, who have sacrificed everything and who are great.
0: Kaani atti pavitramaina Ayodhya nagaramulandu kudunu అల్ప బుద్ధులు కలిగి దైవమునందు కూడాను దోషాలను వెతికేటువంటి వాళ్ళు ఉన్నారు.
1: ఈవెన్ ఇన్ సచ్ ఎ సీక్రెట్ ప్లేస్ లైక్ అయోధ్య దేర్ వర్ పీపుల్ హూ ఆర్ మీన్ మైండెడ్ హూ సర్చ్ ఫార్ ఫాల్ట్స్ ఈవెన్ ఇన్ డివినిటీ.
0: ఈ చాకలివాడు రాముని యందు దోషాన్ని వెతికే కదా సీతను అరణ్యానికి పంపించగలిగాడు.
1: The watchman who found faults in Sita was responsible for
0: killing Sita. లంకలో ఉండినటువంటి ఒక సీతను రాముడు సిగ్గు లేకుండా తెచ్చిపెట్టుకున్నాడు. నేను అట్లాగా నా భార్యని ఒప్పుకోనన్నాడు.
1: This watchman declared that Rama brought back Sita who was with Ravana for 10 months. Well, I am not going to keep my wife back at my home like that if she had lived elsewhere. కనుక
0: అసూయకు అనసూయకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని నిరూపిస్తూ వచ్చాడు హనుమంతుడు.
1: Hanuman proves this way the difference that exists between people who are jealous and who are free.
0: Hanuman was not samanyudu kadu.
1: Hanuman was not an ordinary person.
0: Maha gunavantudu.
1: He was a person with
0: maha balavantudu,
1: great strength.
0: Atane hanumantudu.
1: That is Hanuman.
0: ఈ రామతత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ వన్ హూ రికగ్నైజ్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: ఈ రామతత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ వన్ హూ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్స్ అండ్ ది సీక్రెట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: రెండవ వ్యక్తి సుమిత్ర.
1: ద సెకండ్ పర్సన్ వాజ్ సుమిత్ర.
0: మూడవ వాడు విశ్వామిత్ర.
1: ద థర్డ్ వన్ వాజ్ విశ్వామిత్ర.
0: ఈ ముగ్గురు మాత్రమే సీతారాముడి యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేస్తున్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దీస్ త్రీ పీపుల్ హూ హ్యావ్ అండర్స్టూడ్ ద నేచర్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్
0: సత్యగుణమైనటువంటి ఒక కౌసల్య కూడాను రాముడు సరిగా అర్థం చేసుకోలేదు.
1: కౌసల్య హూ వాజ్ ఫుల్ ఆఫ్ సత్వగుణ ఆల్సో డిడ్ నాట్ అండర్స్టాండ్ రామ క్లియర్లీ.
0: రాములు అరణ్యానికి వెళ్లే సమయంలో కన్నీరు మిన్నూరుగా ఏడ్చింది పాపం కౌసల్య.
1: కౌసల్య క్రైడ్ profusely when Rama had to go to forest.
0: Ramanni vadalleka annapanadalu vadalindi.
1: She gave up food and drink as she was not able to bear separation.
0: Kani Sumitra aa vidhanga cheyaledu.
1: Sumitra did not do that.
0: Tana kumarudainatuvanti Lakshmanu kudanu Ramulu venta pampindi.
1: She was one who sent her own son Lakshmana.
0: Nayana Rama tattvam andariki artham kaadu.
1: He addressed his son and said, well child, it is difficult to
0: understand. Ramulu neni ayodhya maaku aranyamu. Ramulu unnatundi aranyame neeku ayodhya. Rama seva yendu etti lopamu lakunda adhe talli dandru sevaga neevu bhavinchi vellamanindi.
1: షీ టోల్డ్ లక్ష్మణ, అయోధ్య వేర్ రామ డజంట్ ఎగ్జిస్ట్ ఈజ్ రియల్ ఫారెస్ట్, ఫారెస్ట్ వేర్ రామ ఎగ్జిస్ట్ దట్ ఈస్ రియల్ అయోధ్య. సో యూ సర్వ్ రామ హోల్ హార్టెడ్.
0: రాములు సామాన్యమైన పిట్టివాడు కాదు.
1: రామ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ.
0: సాక్షాత్ నారాయణుడు ఆయన అని లక్ష్మణుడికి బోధించింది.
1: హీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ నారాయణ ఇట్సెల్ఫ్. షీ టోల్డ్ అండ్ ప్రీచ్ టు
0: అతని భాగమే నీవు.
1: షీ టోల్డ్ లక్ష్మణ దట్ యు ఆర్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ రామ.
0: కారణం ఏమనగా,
1: వాట్ ఈస్ ద రీజన్ యు మే ఆస్క్ మీ,
0: ఈ పుత్రకామే యాగం ప్రారంభించాడు దశరథుడు.
1: దశరథ అండర్టూక్ పుత్రకామే యాగం.
0: అందులో భగవత్ అనుగ్రహ స్వరూపమైనటువంటి పాయసం పాత్ర లభించింది.
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ యాగ దశరథ గాట్ ఏ వెసల్ ఫుల్ పాయసం.
0: ఈ పాయసంలో రెండు భాగములుగా విభజించాడు వశిష్ఠుల వారు.
1: వశిష్ఠ డివైడెడ్ దిస్ స్వీట్ ఇంటూ టూ పార్ట్స్.
0: ఈమె పట్టపురాణి కౌసల్య.
1: కౌసల్య వాజ్ ది ప్రైమ్ క్వీన్ ఆఫ్ దట్
0: పర్టికులర్. పరమ ప్రీతికి పాత్రురాలైనటువంటిది కైక.
1: దశరథ లవ్ వెరీ మచ్ కైకే.
0: కనుక వీరిద్దరికి మాత్రమే దీన్ని భాగాలుగా పంచించాడు.
1: వశిష్ఠ డివైడెడ్ ది స్వీట్ ఇంటూ టూ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ కౌసల్య అండ్ కైకేయి.
0: కారణమేమనగా, కౌసల్యకు పుట్టినటువంటి కుమారునికే రాజ్యం నేను పట్టాభిషేకం చేస్తానని గర్భుణితోపల ఈ కైకేయి రాజునకు ప్రమాణం చేశాడు దశరథుడు.
1: దశరథ గేవ్ ఎ వర్డ్ టు ది కింగ్ కైకేయి స్టేటింగ్ దట్ ద సన్ హూ వాజ్ బోర్న్ టు కైకేయి వుడ్ బి మేడ్ ద కింగ్ ఆఫ్ అయోధ్య.
0: ఒకవేళ పట్టపురానికి బిడ్డలైనాడంటే పట్టపురానికి తప్పక తప్పనిసరిగా పట్టాభిషేకం చెయ్యాలి. ఈ కైకకో లేక కౌసల్యకో కుమారులు పుట్టినప్పుడు రాజులుగా కావడానికి అవకాశం ఉంది, కానీ సుమిత్రకు కొడుకులుగా వచ్చినప్పటికీ ఆమెకి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ద మేల్ చైల్డ్ బోర్న్ ఎయిదర్ టు కైకేయి ఆర్ టు కౌసల్య దే హావ్ ఎ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ ది కింగ్ బట్ నాట్ టు ద
0: రాణి. ఆ కాలం లోపల ఈ సంవత్సరం లోపల కూడా ఎంతో ప్రేమ అన్యోన్యతలు కలిగి ఉండేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ ఫార్ ది సిస్టర్స్ హూ వర్ జస్ట్ దే హ్యాడ్ ఎ మ్యూచువల్ లవ్ అండ్ అఫెక్షన్.
0: ఈ సుమిత్ర యొక్క బాధను గుర్తించి కైక తన పాయసంలో అర్ధ భాగాన్ని, కౌసల్య తన పాయసంలో అర్ధ భాగాన్ని కలిపి ఈ సుమిత్ర కూడాను ఇచ్చారు.
1: రికగ్నైజింగ్ ది పెయిన్ అండ్ ద హర్ట్ ఆఫ్ సుమిత్ర, కైకేయి గేవ్ హాఫ్ ఆఫ్ ది హర్ షేర్ అండ్ కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్ టు సుమిత్ర.
0: కనుక ఈ సుమిత్రకు రెండు భాగములు చేరిపోయినాయి.
1: సుమిత్ర గాట్ టూ షేర్స్ బోత్
0: కనుక కౌసల్య గర్భంలో ఉండినటువంటి రాముని యొక్క భాగము లక్ష్మణుడిగా ఇక్కడ చేరిపోయాడు. కైక గర్భంలో ఉండినటువంటి యొక్క భరతుని యొక్క భాగము అనగా శత్రుడి యొక్క భాగము ఇక్కడ చేరిపోయినాడు.
1: లక్ష్మణ వాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ రామ హూ వాజ్ బోర్న్ టు కౌసల్య.
0: కనుక భరత శత్రుఘ్నులంతా ఒకవైపున, రామ లక్ష్మణులు ఒకవైపున చేరిపోయారు.
1: ఇట్ వాజ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ రామ లక్ష్మణ దేవర్ ఆల్వేస్ టుగెదర్ అండ్ భరత శత్రుఘ్న దేవర్ ఆల్సో ఆల్వేస్ టుగెదర్.
0: ఈ సుమిత్రకు పుట్టినప్పటి నుంచి కూడాను లక్ష్మణుడు శత్రుఘ్నుడు నిరంతరము ఏడుపులే.
1: లక్ష్మణ అండ్ శత్రుఘ్న రైట్ ఫ్రమ్ ది మొమెంట్ ఆఫ్ బర్త్ దేవర్ ఆల్వేస్ క్రైమ్ వీపింగ్.
0: ఎన్ని మంత్రములో కట్టారు, ఎన్ని యంత్రములో కట్టారు, ఎన్ని విధములైనటువంటి మందులో అంచారు, ఏమాత్రం కూడా వీరి ఏడుపులు మానలేదు.
1: దే వర్ నాట్ కీపింగ్ క్వైట్, దే కంటిన్యూస్లీ క్రై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ అండ్ ఆల్ ది
0: విద్యాహారములు మానినారు.
1: దే గేవ్ అప్.
0: నిరంతరము రోదన చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ క్రైయింగ్.
0: ఈ బాధను భరించుకోలేక సుమిత్ర వశిష్ఠ వారి దగ్గరికి వెళ్ళింది.
1: సుమిత్ర నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్,
0: కడుపు నొప్పు, ఏ ఇది నొప్పో, ఏ బాధలో, ఏ రోగమో ఏమో అని అనేక విధములుగా కూడాను మందులు మాకు ఇప్పించారు.
1: దే గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ పాసిబుల్ ఇన్ ఆర్డర్ టు క్యూర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఫిజికల్ ఎయిల్మెంట్ ఆర్ డిసీజ్. బట్ ఇట్ వాజ్ నాట్ క్యూర్డ్ బై ఎనీ మెడిసిన్.
0: వశిష్ఠుల వారు ఒక ఐదు నిమిషములు కూర్చొని ధ్యానంలో చూచారు.
1: వశిష్ఠ వెంట్ ఇన్ టు మెడిటేషన్ అండ్ హ్యాడ్ ఎ విజన్.
0: అమ్మా సుమిత్ర, నీవు బాధపడనక్కర్లేదు. ఈ లక్ష్మణుని తీసుకెళ్లి ఈ రాముని తొట్టులో పండబెట్టు, ఈ శత్రుని తీసుకెళ్లి ఈ యొక్క భరతుని తొట్టులో పండబెట్టు,
1: Vasishtha came back from his meditation and addressed Sumitra and said, "Well, Sumitra, you don't bother much. Take Lakshmana and put him in the cradle where Rama is lying. And similarly take Bharata and put it with, along with Shatrughna."
0: ఈ రామతొట్టు లోపల కొంచెం స్థలం తీసుకుని అతని ప్రక్క లోపల లక్ష్మణ్ణి పండబెట్టింది పాప సుమిత్ర.
1: సుమిత్ర
0: కౌసల్య పరిమితి తీసుకొని
1: సుమిత్ర టుక్ లక్ష్మణ టుక్ ద పర్మిషన్ ఆఫ్ కౌసల్య అండ్ ఇన్ ద క్రెడిట్ వేర్ రామ వాజ్ లైయింగ్
0: ఈ భరతుని తొట్టు లోపల శత్రుఘ్నుడి పండబెట్టింది.
1: షీ ఆల్సో మే
0: ఎప్పుడు అక్కడ పండబెట్టారో ఇంకా ఏడుపు లేదు, నవ్వులే నవ్వులే నవ్వులే, ఆనందంగా ఆహారం లేనప్పటిని వారు చాలా సంతృష్టిగా పుష్టిగా కూడా పెరుగుతూ వచ్చారు.
1: వన్స్ భరత వాజ్ పుట్ బిహైండ్ శత్రుఘ్న ఇన్ ద క్రేడిల్, లక్ష్మణ వాజ్ పుట్ బిహైండ్ రామ ఇన్ ద క్రేడిల్, దే వర్ ఆల్ స్మైల్స్, దేర్ వాజ్ నో క్రయింగ్ అట్ ఆల్.
0: అనగా వారి వారి స్వస్థానములు వారికి చేరేంత వరకు కూడాను ఈ ఆవేదన తప్పదు.
1: దిస్ మీన్స్ టు సే దాట్ సో లాంగ్ యాజ్ people do not reach their real home,
0: samudraniki amsamu nadi,
1: river is an aspect of ocean,
0: tirigi samudrani chere anta varaku kuda ee nadiki ekkade kaani shanti kaani prashanti kaani vishranti kaani undadu.
1: Until this river reaches its original home ocean, it doesn't have rest, it doesn't have any respite.
0: Jalamunaku amsamu chepa,
1: fish is an aspect of water.
0: ఎన్ని భౌతికమైనటువంటి సదుపాయాలు చేసినప్పటికీ తన స్వస్థానమైన జలానికి పోయేంత వరకు ఈ చేపకు ఏమాత్రం కూడా శాంతి లభించదు.
1: వాట్ ఎవర్ అదర్ ఫిజికల్ ఎక్స్టర్నల్ కంఫర్ట్స్ యు గివ్ టు దిస్ ఫిష్, ఇట్ వుడ్ నాట్ బి హ్యాపీ అంటిల్ ఇట్ రీచెస్ ద వాటర్.
0: అంశం బిడ్డ,
1: చైల్డ్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ మదర్,
0: తల్లి దగ్గర పోయేంత వరకు నువ్వు ఎంతమంది ఎత్తుకున్నా కానీ ఆ బిడ్డ ఏడుపు మానదు.
1: హూ ఎవర్ fondles this particular child, and when the child goes back to the mother, she would not be happy.
0: Adhe vidhamgane chettuku komma amsamu.
1: Similarly, a branch is an aspect of tree.
0: Chettu nunchi kommanu teggotteste konni nimshala lopale endi potundi.
1: The moment you separate a branch from the tree,
0: adhe vidhamgane jeevudu devuniki amsamu.
1: Similarly, జీవ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ జీవుడు ఇంతకాలము ఈ సౌఖ్యములతో సంతోషములతో ఆనందములతో భోగములతో ఉండినప్పటికీ ఈ అశాంతి మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంటాయి.
1: వెన్ దిస్ జీవ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్, వాట్ ఎవర్ ఫిజికల్ కంఫర్ట్స్ హి మే హావ్, హి వుడ్ స్టిల్ బి హావింగ్.
0: ఈ నిజమైన శాంతి ఎప్పుడు లభిస్తుందంటే తిరిగి తన స్వస్థానమైన దైవంతో కూడినప్పుడే ఈ శాంతిని అనుభవిస్తారు.
1: When does he get real peace and happiness? Only when he gets back to his original home, and that is God.
0: Kanukane prati jeevikudanu bhagavantude swasthanam.
1: Therefore, for every individual human being, God is swasthana, original home.
0: Kanuka ee swasthanamunu chechukune nimittame ramulu ayanava swaroopudai poi sarvatra taanu sancharistu vachadu.
1: Rama took that particular form of ayana and moved all over in order to attract people back.
0: అన్న తమ్ముల లోపల కూడా ఎంత సహనము, ఎంత త్యాగము, ఎంత ఔదార్యము,
1: వాట్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్, వాట్ సాక్రిఫైస్, వాట్ జనరాసిటీ బిట్వీన్ ది బ్రదర్స్.
0: ఈ యొక్క చిత్రకూట పర్వతం పైన భరతుడు తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ తీసుకుని వెళ్లి శ్రీరాముల పాదం పైన పడ్డాడు.
1: భరత టుక్ ఆల్ హిస్ సిటిజన్స్ టు ది మౌంటైన్ చిత్రకూట, fell at the lotus feet of his brother Rama.
0: Tameva Raja Dharmajna annadu.
1: He addressed Rama and said that you are the very embodiment of dharma.
0: Neeve dharma swaroopudu, neeve ee rajyam cheyadaginatunte arhudu.
1: You are the very embodiment of dharma. You alone have the authority.
0: Naaku ee arhata ledu.
1: I don't have the authority.
0: Ee vidhamga enno vidhamulaga prarthinchinappudu తిరిగి రాముని కూడా అదే చెప్తూ వచ్చాడు, నీవే దీనికి అధికారి, నీవే దీనిని పాలించాలి, నీకే ఈ ధర్మస్వరూపం తెలుసు అన్నాడు.
1: రామ ఆఫ్టర్ హియరింగ్ ది ప్రేయర్స్ ఆఫ్ భరత, హీ సెడ్ వెల్ యూ అలోన్ నో ది కరెక్ట్,
0: ఒకరిని ఒకరు ఈ విధంగా నీకంటే అర్హులు లేడని అతను, నీకంటే అర్హులు లేడని ఇతను, ఈ విధంగా కూడా ప్రార్థిస్తూ ఉండే సమయం లోపల వశిష్ఠుల వారు ప్రవేశించాడు.
1: When Bharata was telling, there was no person greater than Rama who had the authority to rule over the kingdom, Rama began telling
0: Bhagavatuni manasunu ye matram kudanu noppinchakoddu ani Bharatunaku bodhinchadu.
1: Vasistha entered at that particular point of time and told Bharata that you should not hurt Rama, who is the very embodiment
0: భగవంతుడు నొప్పి పడేటువంటి వాడు కాదు. అయినప్పటికీ మన స్థాయి నుండి కూడాను మనం ఏ విధంగా కూడాను భగవంతుడికి కించిత్ అయినా కూడాను అశాంతి కలగనివ్వకుండా చూసుకోవాలి అన్నాడు.
1: Vasistha said, well, it is not likely that the divinity will be hurt. But from our own point of view and from our own standpoint,
0: ఈ వాదనతో మనకు ఏమాత్రం కూడా శాంతి లభించదు.
1: By argumentation, we would not get
0: సత్యము తేలదు.
1: You would not get at the
0: సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడికే సర్వస్వము అర్పించు.
1: You offer everything to God who is omniscient.
0: అతని ఆజ్ఞను నీవు శిరసావహించు.
1: Obey his command implicitly.
0: అంతేకాని నీవు ఏదో ఒక సోదరభావం చేత ఆవేదన చేతను అశాంతి చేతను రాముల మనసును నొప్పించడానికి ప్రయత్నించకద్దు అన్నాడు.
1: యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ యాక్ట్స్ విచ్ ఆర్ లైక్లీ టు హర్ట్ రామ విత్ ద ఫీలింగ్ దట్ హీస్ యువర్ బ్రదర్.
0: ఈనాడు నీవు తెలియక అతని నొప్పించినప్పుడు నీవు తెలియకుండా ఇంతకు వెయ్యింతలు ఎంతో బాధపడవలసి వస్తుంది అన్నాడు.
1: ఈవెన్ నాట్ నోయింగ్లీ ఇఫ్ యూ హర్ట్ హిమ్ టుడే యూ హ్యావ్ టు సఫర్ ఏ థౌజండ్ ఫోల్డ్ లేటర్ ఆన్.
0: అదే విధంగానే ఈనాడు మానవులు నవ్వుతూ నవ్వుతూ అనేక కర్మలను దుష్కర్మలను ఆచరిస్తూ వస్తుంటారు.
1: టుడే ఇన్ ద సేమ్ వే ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ అండర్టేక్ టు డూ ఈవిల్ డీడ్స్ ఇన్ నంబర్ ఆఫ్
0: కానీ తిరిగి ఏడుస్తూ ఏడుస్తూ దీని ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ డూయింగ్ దీస్ థింగ్స్ స్మైలింగ్లీ యూ హ్యావ్ టు సఫర్
0: నవ్వుతూ చేసినటువంటి పాపం ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
1: ఫర్ ద సిన్స్ కమిటెడ్ విత్ ఎ స్మైల్ విల్ హ్యావ్ టు బి పేడ్ బ్యాక్ విత్ ఆల్
0: కనుక పాపములకి నీ ఏమాత్రము పాల్పడవద్దు అన్నాడు.
1: హీ అడ్వైజ్ దట్ డోంట్ డూ ఎనీథింగ్ విచ్
0: శ్రీరాముని యొక్క హృదయము సున్నితమైనటువంటిది.
1: శ్రీరామస్ హార్ట్ ఈస్
0: అతను సాక్షాత్ ధర్మపరుడు.
1: హీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ
0: సత్యస్వరూపుడు.
1: హీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్
0: ఆఫ్ త్యాగి. తనకు ఈ లోకంతో కావలసినది ఏదీనూ లేదు.
1: హీ డజంట్ వాంట్ ఎనీథింగ్ అట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ లోక సంరక్షణార్థము
1: ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ద వరల్డ్
0: ధర్మ సంరక్షణార్థము
1: ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ధర్మ
0: పరిపాలన నిమిత్తము
1: ఫర్
0: తాను ఈ స్వరూపాన్ని ధరించినాడు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్ హీ హస్ టేకెన్ దిస్ హ్యూమన్ ఫామ్.
0: కనుక అతని ఆజ్ఞను నీవు శిరసావహించు, నీ మాటలు మానివేయమన్నాడు.
1: దేర్ఫోర్ యు ఇంప్లిసిట్లీ ఒబే హిస్ కమాండ్, డోంట్ ఎంటర్ ఇన్ టు ఆర్గ్యుమెంట్.
0: అతనికి అధికారం పైన వాంచలేదు.
1: హీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్
0: స్వార్థం అసలే లేదు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ
0: వ్యక్తిత్వానికి మితిమీరినటువంటి వాడు.
1: హీ హాస్ ఆల్వేస్ ట్రాన్సెండెడ్ ది ఇండివిజువల్ లిమిటేషన్స్.
0: అలాంటి రాముని దగ్గర నీవు ఈ విధమైనటువంటి వాదన వేయటము ఇది నిరుపయోగం అన్నాడు.
1: విత్ సచ్ డివినిటీ యాజ్ రామ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ ఇస్ ఫ్యూటైల్.
0: అప్పుడే రాములకు బదులు రాముని పాదమైనా నాకు అనుగ్రహించమని కోరాడు.
1: దెన్ భరత ప్రే రామ మే నాట్ బి ఏబుల్ టు కమ్ బట్ లెట్ మీ హ్యావ్ ది స్టాండ్ ఇస్
0: ప్రక్కనే ఉండేటువంటి లక్షణుడు చాలా సూక్ష్మ బుద్ధి గలవాడు.
1: లక్ష్మణ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పర్సన్.
0: ఈ భరతుడు రామ పాదములను అనగా పాదరక్షణను కోరుతుండే సమయం లోపల తెలివి తక్కువ వాడ ఈ అరణ్యములో సంచరించేటువంటి యొక్క రాములకు పాదరక్షలు కూడా లేకుండా చేస్తున్నావా నువ్వు అని అతన్ని మందలించాడు.
1: లక్ష్మణ అడ్రస్ భరత, రామ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్, ఇఫ్ యు టేక్ అవే ద శాండిల్స్ ఆఫ్ రామ యుల్ మేకింగ్ రామ వితౌట్ శాండిల్స్ ఈవెన్.
0: ఈ విధమైనటువంటి రాజ్యమే లేకుండా చేయటమే కాకుండా అరణ్యములో కఠినమైనటువంటి ముండల్లో రాళ్లలో సంచరించేటువంటి రాముల పాదరక్షలు కూడా లేకుండా చేస్తున్నావు. రాజ్యం నుంచి తల్లి తరం కొట్టింది. ఈ అరణ్యంలో నానా అవస్థలకు నీవు గురి చేస్తున్నావు. ఇది నీకు తగినటువంటిది కాదని బుద్ధి చెప్పాడు.
1: నాట్ మియర్లీ యు హావ్ డిప్రైవ్డ్ రామ ఆఫ్ ద కింగ్డమ్, మదర్ సెంట్ రామ అవే ఫ్రమ్ ద కింగ్డమ్, డినైంగ్ ఇన్ ద కింగ్డమ్.
0: అన్నదమ్ముల లోపల ఈ విధమైనటువంటి యొక్క సౌమ్యత, ఈ విధమైనటువంటి అన్యోన్యత, ఈ విధమైనటువంటి యొక్క సహనభావములు ఈనాడు లోకంలో ఎక్కడా కనిపించదు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ ద టైప్ ఆఫ్ లవ్, అఫెక్షన్ అండ్ మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ అప్రిసియేషన్ దే హ్యాడ్ అమంగ్ ద బ్రదర్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సీతారామ సమయం లోపల కబంధుడు ఎదురు తగిలాడు.
1: వెన్ దే వర్ సర్చింగ్ ఫర్ సీతా దే కేమ్ అక్రాస్ కబంధ.
0: మహా పెద్ద బాహువులు కలిగినటువంటి వాడు కబంధుడు.
1: హీ హ్యాడ్ వెరీ బిగ్,
0: అతనికి శిరస్సు లేదు, పొట్ట మాత్రమే ఉంటుండాలి.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ హెడ్ అట్ ఆల్, హీ హ్యాడ్ ఓన్లీ
0: పొట్టమైనే కన్నులు ఉంటుంటాయి.
1: ఆన్ ద స్టమక్ దేర్ వర్ టూ ఐస్.
0: అతి దూరంలో ఉండేటువంటి రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా సంఖలో ఖర్చుకున్నాడు.
1: రామ అండ్ లక్ష్మణ హూ ఆర్ అట్ ఎ గ్రేట్ డిస్టెన్స్ వర్ టేకన్ ఇన్ టు హిస్ ఆర్మ్స్ బై హిమ్.
0: అప్పుడు లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు.
1: లక్ష్మణ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రైటెన్డ్.
0: నేను పోయినప్పటికీ పర్వాలేదు, మీరు తప్పించుకుని ఉండండి, ఈ కబందులు నేను ఆహారంగా పూర్తి త్యాగం చేసుకుంటాను, మీరు కొంచెం దూరం పోండి అన్నాడు.
1: లక్ష్మణ అడ్రస్ రామ అండ్ సెడ్ ఐ డోంట్ మైండ్ బికమింగ్ ఫుడ్ ఫర్ దిస్ కబంద రామ, యూ ప్లీజ్ గో అవే.
0: రాముడు చెప్పాడు, లక్ష్మణ నీవు తప్పించుకుని పో, నేను ఈ కబందుకి ఆహారంగా నేను తయారవుతానన్నాడు.
1: రామ టోల్ లక్ష్మణ, లక్ష్మణ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
0: ఈ విధంగా ఒకరి రక్షణ కోసమే మరొకరు అనేక విధములుగా కూడా పాటు పడ్డారు.
1: ఇన్ దిస్ ఫ్యాషన్ ఈచ్ బ్రదర్ వాజ్
0: వరీడ్. ఇంతటి వాడు రామ లక్ష్మణుడు.
1: దిస్ వాజ్ ద టైప్ ఆఫ్ అఫెక్షన్ అండ్ మ్యూచువల్ లవ్ విచ్ రామ అండ్
0: లక్ష్మణుడు. ముచ్చిన సమయం లోపల రాముడు లక్ష్మణ్ దగ్గరకు వచ్చేసేసి, సీతాటువంటి వారైనా జగత్తులో వేలకు మంది సంపాదించుకోవచ్చును, కన్నతల్లి వంటి కైక కౌశల్యను కూడా నువ్వు సంపాదించుకోవచ్చును, కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఈ జగత్తులు చిక్కడు చిక్కడు అని బాధపడ్డాడు.
1: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ వెపన్ వెన్ లక్ష్మణ బికేమ్ అన్కాన్షియస్ రామ వెంట అడ్రస్ లక్ష్మణ, ఐ మే బి ఏబుల్ టు గెట్ ఈ వైఫ్ లైక్ సీత బట్ ఐ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఏ బ్రదర్ లైక్ యూ. హీ బిగాన్ క్రయింగ్ బిఫోర్.
0: కనుక ఈ బ్రదర్స్ లోపల ఇంత అభిమాన ఆనందాలతో కూడినటువంటివి.
1: ది అఫెక్షన్ బిట్వీన్ బ్రదర్స్ వాజ్ ఇన్ సచ్ ఎన్
0: ఎగ్జాంపులరీ వే. జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి దానిని అందిస్తూ వచ్చినటువంటి వారు.
1: దే ఆల్వేస్ హెల్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్.
0: భరతుడు అంతేను, తిరిగి శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చేంత వరకు నేను అయోధ్యలో కాలు పెట్టనని చెప్పిన నంది గ్రామం లోపల శ్రీరామచంద్రుడు వలె జటాదూతం ధరించి ఈ నారవస్త్రములతో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.
1: భరత వాజ్ ఆల్సో లైక్ దాట్. అంటిల్ రామ కమ్స్ బ్యాక్ టు అయోధ్య ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ టు అయోధ్య. హీ హ్యాడ్ ఏ హట్ ఇన్ నంది గ్రామ అండ్ హీ వోర్ ది అసిటిక్ రోబ్స్ బిగాన్ రిపీటింగ్ ది నేమ్ ఆఫ్ రామ అండ్ లివింగ్ ది లైఫ్.
0: రామాయణం లోపల తల్లి బిడ్డల యొక్క సంబంధం ఎలాంటిది, భార్యాభర్తల సంబంధం ఎలాంటిది, అన్నదమ్ముల సంబంధం ఎలాంటిది, ప్రజాపాలకుని యొక్క సంబంధం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని చక్కగా కూడాను రామాయణము ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ హోల్డ్స్ అవుట్ ఎగ్జాంపుల్స్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ మదర్ షుడ్ హ్యావ్ విత్ ద చిల్డ్రన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, ద బ్రదర్స్ అండ్ ద బ్రదర్స్ అండ్ ఫాదర్ అండ్ ద చిల్డ్రన్ and all types of relationships.
0: ప్రభువుకు దాసునికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని కూడాను చక్కగా ఆదర్శంగా నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో హెల్డ్ అవుట్ యాజ్ ది ఎగ్జాంపుల్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ది మాస్టర్ అండ్ సర్వెంట్ షుడ్ హ్యావ్.
0: ఈ సీతను అపహరించి పోయేసే లోపల జటాయువు సీతను రక్షించే నిమిత్తమై ఎన్నో విధములుగా పోరాడి రావడంతో కడకు తన ప్రాణాన్ని వదులుకుంది.
1: వెన్ సీత వాస్ అబౌట్ టు బి టేకన్ అవే బై రావణ, ది బర్డ్ జటాయు ఫాట్ విత్ రావణ ఇన్ ఆర్డర్ టు సేవ్ సీత.
0: నా నిమిత్తమే ప్రాణమును వదిలినటువంటి ఈ జటాయువులకు సద్గతి కలిగించాలని చెప్పని తాను తొడపైన పెట్టుకుని దానిని అనేక విధములుగా ఓదార్చి తన యొక్క ప్రాణమునకు తగినటువంటి యొక్క ధన్యత్వమును అనుగ్రహించాడు.
1: రామ టుక్ సింపతి ఆన్ దిస్ జటాయు హూ వాస్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఇట్స్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ రామ. హీ టుక్ దాట్ పర్టికులర్ బర్డ్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ హీ వాంటెడ్
0: రాముని నమ్మినటువంటి వాడు, రామ వాక్యాన్ని పరిపాలన గావించినటువంటి వాడు, రాముని యొక్క ప్రేమకు పాత్రులైనటువంటి వారిని ఏ క్షణమునందైనా కూడాను తాను ఏనాడు కూడాను దూరం చేయలేదు.
1: రామ వుడ్ నాట్ మేక్ ఎనీ పర్సన్ అవే ఫ్రమ్ హిమ్. ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ ఒబేడ్ హిస్ కమాండ్స్, ఇంప్లిమెంటెడ్ హిస్ వర్డ్స్ అండ్ క్యారీడ్ అవుట్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్వేస్ లవ్డ్ హిమ్.
0: లంకాపట్నంలో చేరుడికి పూర్వము విభీషణుడు వచ్చి, రామ నేను నీ శరణాగతుడిని అని పాదములు పైనబడ్డాడు.
1: విభీషణ కేమ్ టు రామ అండ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ అండ్ సెడ్ ఐ హావ్ సరెండర్డ్ మైసెల్ఫ్ టు యూ రామ.
0: లక్ష్మణుడు చెప్పాడు, అన్నా మీరు త్వరపడి వీరిని శరణాగతునిగా మీరు అంగీకరించకూడదు అన్నాడు.
1: లక్ష్మణ అడ్రస్ రామ అండ్ సెడ్ బ్రదర్ యూ షుడ్ నాట్ గివ్ షెల్టర్ అండ్
0: రాక్షస జాతి
1: లైక్ విభీషణ. హీ కమ్స్ ఫ్రమ్ ది
0: రావణుని బ్రదర్.
1: He is the brother of Ravana.
0: ఏదో ఒక స్వార్థ నిమిత్తమై నీ దగ్గరకు వచ్చి చేరిపోతున్నాడు.
1: Out of some selfishness, he is taking shelter under you.
0: ఈ గుడ్డగూబులు చీకటిని ఆశిస్తాయి కానీ వెలుతురుని ఏనాడు కూడా ఆశించవు.
1: The bird oil always takes shelter in
0: ఈ రావణుని స్వార్థములోనే మునుగుతారు కానీ పరార్థమని ఏనాడు వారు ప్రార్థించరు.
1: Demons always desire to have
2: their own selfish.
0: కాబట్టి ఏదో ఒక విధమైనటువంటి సంకుచిత భావం చేత నీ పాదముల పైన పడుతున్నాడు, నీవు తక్షణమే దానికి అభయవచ్చం కూడుతూ ఉన్నాడు.
2: విత్ సమ్ క్రికెట్ ఫీలింగ్ అండ్ సమ్ థాట్స్ ఆఫ్ డిసీట్ హీ హాస్ అప్రోచ్డ్ యూ, డోంట్ గివ్ హిమ్ షెల్టర్.
0: అప్పుడు రాముడు చెప్తుంటాడు.
2: దెన్ రామ టోల్డ్ లక్ష్మణ దస్,
0: నాయన ఎవరైతే నాకేమి, నా పాదముల పైన పడి స్వామి నేను శరణాగతుణ్ణి అని అనుకున్నప్పుడు వారు ఎవరైనా సరే నేను రక్షిస్తానన్నాడు. నీ వాడని ఒక పరియన ఏ వాడైనను ఏమి ఏలుదువాని, స్వామి నేను నీవాడు అని ఒక్కతూరి పాదముల పైన పడ్డాడు. వారు ఎవరైనా సరే నేను వాడు నా వాడే, నేను వాడి వాడే, ఇది నేను తప్పక అభయమిస్తానన్నాడు.
2: లక్ష్మణ హూ ఎవర్ హీ బి ఈ ఫాలోస్ అట్ మై ఫీట్ అండ్ సీక్ షెల్టర్ అండర్ మీ సరెండర్ హిమ్సెల్ఫ్ ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ హిమ్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ హీ షుడ్ సే ఐఎమ్ యువర్స్ అండ్ సరెండర్ హిమ్సెల్ఫ్ వన్స్ హీ సేస్ ఐఎమ్ యువర్స్
0: నేను నీ వాడు అని ఒక్కతూరి ఒక్క మాట వింటే చాలు ఇంక వాడిని ఎవడైనా సరే నాకు అపకారం చేసేవాడైనా సరే నేను అభయమిస్తానన్నాడు.
2: హూ ఎవర్ హీ బి ఈవెన్ ఇఫ్ హీ హాస్ గాట్ ద స్కీమ్ ఆఫ్ డిసీవింగ్ మీ ఇఫ్ హీ ఫాల్స్ అట్ మై ఫీట్ అండ్ సేస్ ఐఎమ్ యువర్స్
0: కనుకనే రాముడు ఏకవాక్యము.
2: Rama had only one word.
0: Eka patri.
2: One wife.
0: Eka astram.
2: One bow.
0: Kanukane Ramayanam yokka tattvam lopala ee Ramajanamulu samvatsramulaku oka paryayam chesukuntuntaru.
2: The birth of Rama is celebrated once in a year.
0: Suryudu mesha rekha paina padinappudu Chandrudu Karkata rekhamulo paina untadu.
2: When sun comes on the line of
0: punarvasa nakshatram lo praveshistadu,
2: he gets into the punarvasa star.
0: Adi subhalagnamu rama janamunaku ani,
2: that is a sacred moment when Rama took his birth.
0: Adi chaitra shuddha navami,
2: that is chaitra
0: sthiradu suryudu mesha lekamlo untadu. Mesha lekamlo
2: today sun will be found in
0: chandrudu karkatakamlo unnadu,
2: moon will be in karkatak.
0: Ee rendintu yokka sandhi samayamlo undu ramajananam jarigindi.
2: When these two come together Rama was born.
0: Samvatsaramlo oka pari ramajananam cheskovachu tappu ledu.
2: Once in a year we may celebrate the
0: kani moonulainatunti varu ajnanulainatunti manavulu samvatsaramlo oka paryayamu rama kalyanamu rama pattabhishekam chesukuntaru.
2: But the ones who are given to foolishness will be performing Ramakalyana.
0: Ramuniki kalyana okka pare samvatsaraku okka turu penni cheyakoddu athuniki.
2: Rama was married only once. Every year you cannot go on conducting the marriage of Rama.
0: Yeda patrivrutudani cheppukuntu samvatsaraku okka turu penni inga tirupatilo pothe dinamu pendinte dinamu pendi idantha buddhi takku chesetundi pannu. Ramuni yokka kalankaniki Ramuni yokka vishishtataku manam chaala doshalu kanipistunnaru.
2: Conducting the marriage of Rama once in a year is an act of foolishness. Rama married only once. These are all our own imagination. If you go to Tirupati every day a marriage is celebrated.
0: Pattabhishekam kuda okka tooru avutundi kaani dinamu pattabhishekam chestuntara.
2: Coronation also is done only once. Can it be done every day?
0: Janamu kuda samvatsaramlo okka pari janmam undadu kaani adi okka chinnanga teesukoni untuntaru.
2: Even birth, every year there will not be birth, but that has a symbolic meaning.
0: Karuka idi e birth anuga na atma samrajyam lopala atma ramuni yokka birthday aneetunti bhavanni manam anusarinchali.
2: We should follow the feeling that in the kingdom of my heart there is a birth of Rama.
0: Dasaratha kumaruni yokka ramulu kaadu,
2: he is not the son of Dasaratha, king Dasaratha.
0: Karuka na atma ramulu,
2: he is Rama of my atma.
0: Ramulu nirantaram kudanu ninnu ranjimpajestu unnadu lopala.
2: He is always giving me the joy and delight from me.
0: Ramititi Ramaha, manasu ramimpajesetundi Rama tattvam.
2: The principle of Rama is one which gives delight and joy to mind.
0: Kanuka ee dasaratamainatundi oka dehamunendu aavirbhavinchinatundi Rama tattvam, atma tattvam.
2: This principle of Rama, which in the form of atma tattva, is inside this physical body, which may be compared to Dasaratha.
0: Kanuka ilanti atma ramunni vishwasinchi,
2: you should have full faith in this atma Rama.
0: Ayana managa anandamuto prayanam salipi,
2: and you have to మేక్ దిస్ ఆహ్వానంతో
0: దీనిని అంత్యం గావించుకోవాలి.
2: యు హావ్ టు మేక్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ట్రావెల్ విత్ జాయ్ అండ్ ఎండ్ అప్
0: అహంకారంతో దీనిని ఏమాత్రం కూడాను అంత్యము కావించరాదు.
2: వి షుడ్ నాట్ ఎండ్ అప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విత్ అహంకార ఆర్ ఈగో సెన్స్.
0: కనుక అహంకారం పెరిగినటువంటి వానికి గోయి అన్నారు.
2: ఫర్ ఎ పర్సన్ హూ హెస్ డెవలప్డ్ హిస్ ఈగో సెన్స్ హీ విల్ గెట్ ఇన్ టు ది వెల్ అండ్
0: అహంకత్వాన్ని గుర్తించుకున్నటువంటి వానికి హాయి అన్నాడు.
2: A person who has developed and identified the principle of soham, he would always be happy.
0: కనుక అహం అనేటువంటి భావం నుంచి సోహం అనేటువంటి భావంలో మనము ప్రవేశించాలి.
2: Therefore, we have to travel from the aham idea to
0: the మానవుడు
2: కోహం idea.
0: కోహం కోహం కోహం అని పుట్టుతున్నాడు.
2: Every person is born with the question, koham, who am I?
0: కోహం కోహం, నేనెవరు నేనెవరు నేనెవరు అంటున్నాడు.
2: Koham means, who am I? Who am I? When he is born,
0: ఆ విధంగా పుట్టినటువంటి మానవుడు తిరిగి చచ్చేటప్పుడు కూడా కోహం కోహం అని పెట్టి చచ్చేసి ఇంతకాలం తిని జీవించి చదివి ఇంత పెద్ద అయిపోయి ఏమి ప్రయోజనము?
2: ఫర్ ఎ పర్సన్ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బార్న్ విత్ ద ఫీలింగ్ హూ ఆమ్ ఐ ఆల్సో ఎండ్స్ అప్ హిస్ లైఫ్ అండ్ డైస్ అగైన్ విత్ ద ఫీలింగ్ హూ ఆమ్ ఐ.
0: కాలేజీలో చేరిపోయి ఎన్ని సంవత్సరములైనా ఒకే క్లాస్ లో ఉంటుంటే వీడు ఎంత మొద్దురా చెప్ప ఎంత చెప్పండి, ఇలాంటి మూర్ఖుడు ఇంక కాలేజీకి ఎందుకు పోవాలి?
2: ఇఫ్ ఎ పర్సన్ జాయిన్స్ ఎ కాలేజ్ and continues to remain in the same class for any number of years, what a stupid person he should be.
0: Adhe vidhangane koham koham anetundi ivadu ee prapanchamlo praveshinchi enno samvatsaramlu jeevinchi kadadri koham koham ane chacheste veedi jeevitham yattame kada.
2: In the same way, if a person after entering into the world with the question who am I ends up his life also with who am I, how to spend in so many years in this world.
0: Koham tho janminchi soham tho antyam kavali.
2: One has to be born with koham, who am I, and end up his life with soham, koham
0: da. Prashna.
2: Koham is a
0: question. Nenu evaruni prashninchadu.
2: Who am I is the question.
0: Soham is the answer.
2: Soham is the answer.
0: Nenu atma tattvamu ani answer cheppi kannulu muyyadu.
2: He has to give up his life answering himself that I am atma principle itself.
0: Ide manavudu pradhanamaina rahasyam.
2: This is the great secret of human life.
0: Okay, prarambhamu rendavadi antyamu.
2: One is the beginning and the other is the end.
0: Kanuka rama ayanamu prarambham nunchi kudanu aanandamtoni satya dharmalato palle deeni antyam gavinchadu.
2: In ramayana right from birth to death there was always joy and delight.
0: Enni kashtamulu enni nashtamulu enni nindalu enni nishturamulu enni badhalu kaliginappudikini తన యొక్క సత్య ధర్మాన్ని ఏనాడు కూడా నువ్వు వదలలేదు.
2: వాట్ ఎవర్ ట్రబుల్స్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ వాట్ ఎవర్ పెయిన్స్ వాట్ ఎవర్ హార్ట్ వన్ మే హావ్ ఎక్స్పీరియన్స్ హి హస్ నెవర్ గివెన్ అప్ హిస్ డిలైట్ విచ్ హి ఇస్.
0: కనుక సీతను చూచిన తర్వాత కూడాను కేవలము రాములు సీత రాములు మాత్రమే చూస్తుండట అగ్ని ప్రవేశములో.
2: వెన్ షీ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫైర్ ఎగ్జామినేషన్ ఆర్ అగ్ని పరీక్ష she was looking at Rama and entering into
0: Sita ko Ramulu matrame kanipistunnadu.
2: For Sita she was able to see
0: kani Ramulu lokam kuda kanipistundadata.
2: But Rama was seeing Sita but at the same time the world also.
0: Ikkada emi kaaranam adi?
2: What is the reason for this kind of difference?
0: Kevalam nenu kudanu Sita ne chuste loka samrakshana pradhanamaitundi kada, lokam em anukuntundo anekunte uddeshamto lokam paina drishti petti Sita kante lokame naaku pradhanam annadu.
2: Rama was interested in just looking to the welfare of the world. What the world
0: adi nenalu lankalo undinatvanti Sitanu pariksha cheyukunda techukovatam valla enta apanindala palaipotam enta aadarshaniki viruddhanga untamu aneetu drishtito taanu aadarsha prayuduga undalani pariksha chesi agni devudu kudanu ime sakshat pavitrata aneetvanti vakyam teeskoni taanu vellinadu.
2: Rama conducted that particular test for Sita in order to show to the world that after satisfying himself regarding the chastity of Sita alone, he has accepted. Even the fire god also declared that Sita is a very chaste woman and chaste one and divine one.
0: Ramo vigrahavan dharmaha annadu.
2: At that point of time, even fire god declared that Rama,
0: dharma swaroopudu Rama annadu.
2: Rama is the very embodiment of dharma.
0: Endukante nee dharmame lokam anusaristundi.
2: ఫైర్ గాడ్ డిక్లేర్ దట్ ది వరల్డ్ విల్ ఫాలో యువర్ ఓన్ ధర్మ.
0: అక్కడ కూడాను రాముడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నిరూపించాడు.
2: ఈవెన్ దేర్ Rama proved to the world that his life is his message.
0: Kanukane Rama tattvam anetundi prati manavuni kudanu oka message aadarshavantamainatundi.
2: The principle of Rama and the life of Rama always held out a message for every individual, every human being.
0: Kanuk alanti Rama tattvanni hrudayapeetam paina pratishtinchukoni manavattvam anetundi daivatvanga marchukovataniki తగిన ప్రయత్నం చేయటమే రామ జననమునకు సరైన కృతజ్ఞత.
2: ది కరెక్ట్ గ్రాటిట్యూడ్ విచ్ కెన్ బి పేడ్ టు ద బర్త్ ఆఫ్ రామ అండ్ రిమెంబరెన్స్ ఆఫ్ రామాస్ బర్త్ ఈస్ ఎస్టాబ్లిష్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ద హార్ట్ అండ్ లివ్ అప్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ అండ్ టేక్ దట్ మెసేజ్ ఆఫ్ రామాస్ లైఫ్.
3: శ్రీమద్రవికులమందు జనించి సీతాదేవిని ప్రీతి వరించి ప్రేమ నహల్య

0: Shri Sai Ram. Dearest Swami, with your divine grace, we, the devotees from the Anakapalli district, have come to the divine abode of Prashanti Nilayam to celebrate our 2 days Parthi Yatra. Today, we humbly offer a musical program titled Sai Gana Lahari, a divine stream of melodies flowing in praise of the divine. May every melody carry with it the gratitude of every heart that has been touched by your divine love. O Sai Ma, accept this humble offering and bless us with your immense love and grace.
1: Om Shri Sai Ram. Swami, మీ చల్లని అనుగ్రహ ఆశీసులతో అనకాపల్లి జిల్లా నుండి పరమ పావనమైన మీ దివ్య సన్నిధి ప్రశాంతి నిలయమునకు చేరుకున్నాము స్వామి. ఈనాడు సాయి గాన లహరి అను సంగీత సుమమాలను మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాము స్వామి. ప్రేమతో స్వీకరించి మీ అపార అనుగ్రహ ఆశీసులు మాపై కురిపించమని ప్రార్థిస్తున్నాము స్వామి. జై సాయిరామ్.
2: కార్య సిద్ధికి కారణభూతుడు పార్వతీ పరమేశ్వరుల ప్రీతమ పుత్రుడు, సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని స్మరణయే ప్రతి కార్యానికి శ్రీకారం. జ్ఞానానికి వివేకానికి ప్రతీకగా నిలిచే ఆ గణనాథుని అనుగ్రహం ఉంటే మన సంకల్పాలు సఫలమవుతాయి. సకల శుభాలను ప్రసాదిస్తూ భక్తుల హృదయాలలో కొలువుంటున్న ఆ గణనాథుణ్ణి మనపూర్వకంగా ప్రణమిల్లుతూ భక్తి శ్రద్ధలతో స్తుతించుకుందాము.

धर्म संपादनार्थाय संभवामि युगे युगे अनि त्रेतायुगान श्रीरामुडिगा ద్వాపరంలో గోపాలుడిగా ఆవిర్భవించిన ఆ పరమ పురుషుడే ఈ కలికాలమున పర్తివాసుడే అవతరించాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలు పునాదిగా నా జీవితమే నా సందేశం అని చాటి సమస్త మానవాళిని ప్రేమ మార్గం వైపు నడిపిన ఆ సాయీశ్వరుని పద సన్నిధిని చేరి సదానంద సాగరంలో తేలియాడుదామా.

అనంతమైన ఈ భవసాగరమును దాటేందుకు ఒక్కటే మార్గం, స్వామి దివ్య పాదాలను ఆశ్రయించడం. మన స్వామి పాదాలు వేద స్వరూపాలు, బ్రహ్మదేవునిచే అభిషేకింపబడి, పరమశివునిచే ధ్యానింపబడి, అహల్యకు శాప విమోచనం ప్రసాదించి, సమస్త పాపాలను హరించి, ప్రేమను పరిమళింపజేసే ఆ పావన పాద పద్మములే మనకు శరణం, గమ్యం.

పరమతపు నిధులకైనా కనుగోన అలవి కాని అపరిమితమైనది మన స్వామి మహిమ. ఆ దివ్య లీలలు అర్థం చేసుకోలేక కొందరు మాయలో చిక్కుకుంటుంటే మరికొందరు ఆయనను శరణు కోరి ఎన్నో దివ్య మహిమలు దర్శించారు. సాయి అని తలచినంతనే ఓయి అని పలికి కంటికి రెప్పలా కాపాడే కరుణామయుడైన మన స్వామి ప్రేమను ఇప్పుడు స్మరించుకుందాము.

త్వమేవ మాతా పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. స్వామి, మీరే మా తల్లి, తండ్రి, సకుడు, సర్వస్వము. మా అణువణువున నిండి ఉన్న దైవమే మీరు. జన్మ జన్మలకు మీ సన్నిధియే మాకు శరణము స్వామీ.

వేద శాస్త్ర విజ్ఞానానికి దివ్య ప్రేమ చైతన్యానికి నిలయమై నారాయణుడే నరుడై నరడైన పవిత్ర పుణ్యక్షేత్రము మన ప్రశాంతి నిలయము. శాంతికి నిలయంగా, సేవకు స్ఫూర్తిగా, మానవత్వానికి మార్గదర్శిగా బాసిల్లుతున్న మన ప్రశాంతి నిలయ వైభవాన్ని గళమెత్తి చాటుదామా.

స్వామి దర్శనం ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా. ఆ దివ్య రూపాన్ని ఎన్ని మార్లు దర్శించుకున్నా తనివి తీరదు. సుందర సుమనోహర రూపముతో చిరుమంద హాసముతో కూడిన ఆ దివ్య సౌందర్యాన్ని ఆస్వాదించడానికి 1000 కన్నులు చాలవు. ఏ పూర్వజన్మ సుకృతమో కలియుగ వైకుంఠమైన ఈ పుట్టపర్తికి చేరుకున్నాము. భవబంధాలను తొలగించి అభయముసగే మన స్వామిని మనసారా ప్రార్థించుకుందామా.

భగవన్ నామము ముక్తికి మార్గము, రాతినైనా నాటిగా మార్చగల దివ్య శక్తి రామనామానికుంది. తల్లి, తండ్రి, గురువు, తోడు, నీడ అన్నీ భగవంతుడే అనే భావనతో చేసే నామస్మరణ మనల్ని దైవానికి అతి దగ్గరగా చేస్తుంది. చక్కెర కంటే తీపి, దది సారము కంటే రుచ్యమౌను అని ఎంతో సరళముగా రామనామములోని మాధుర్యమును స్వామి చెప్పారు. చిత్తశుద్ధితో మనమంతా నీలమేఘ శ్యాముడైన ఆ కోదండరాముని నామస్మరణ చేద్దాం. రండి.

ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మనలోని అహంకారాన్ని కరిగించి అంతరంగంలో శాంతిని వెలిగించే దివ్య జ్యోతి. మన మనోలయమున ఉన్న భ్రాంతిని బాపి అజ్ఞాన అంధకారమును నిర్మూలించే ఆ శివ సంకల్ప బీజాన్ని స్మరిస్తూ మనమందరము అందామా, నమో భగవతే రుద్రాయ, శరణం శరణం నమ శివాయ.

స్వామి, సిరులు వద్దు, భోగాలు వద్దు, ఐశ్వర్యాలు, ప్రాపంచిక సుఖాలు ఏమీ వద్దు. నీ చల్లని చూపు ఒక్కటి ఉంటే చాలయ్యా. దివ్య ప్రేమతో కూడిన నీ అండ ఉంటే చాలు. అదే మాకు కొండంత బలం, అపారమైన సంపద. స్వామి, చల్లని నీ దయతో నీ చెంతకు చేర్చుకుని మాకు అన్నీ నీవై మమ్ములను లాలించి పాలించి తేనె వంటి ప్రేమను కురిపించావు. ఇంకేమి కావాలి స్వామి? నీ ప్రేమను పొందిన మా జన్మ ధన్యము. దండాలయ్యా, నీకు శతకోటి దండాలు.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow is the second day of the two-day Pratiyatra by the devotees from the Anakapalli district, state of Andhra Pradesh. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:50, Sri Satya Sai Ashtottara Shatanamavali will be offered at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Anakapalli, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by a dance drama presentation titled Sai Premalo Hai by the Bal Vikas children and Sai youth from Anakapalli district. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు చెందిన భక్తుల రెండు రోజుల పర్తయాత్రలో రేపటి రెండవ రోజున సాయి కుల్వంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:50 స్వామివారి పాదపద్మాల చెంత శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి సమర్పించబడుతుంది. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. తదుపరి అనకాపల్లి జిల్లాకు చెందిన బాలవికాస్ చిన్నారులు మరియు సాయి యువత సాయి ప్రేమలో హాయి పేరిట నృత్య రూపకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Radio Sai now presents a divine discourse delivered by Bhagavan Baba on the 22nd of November 2002 on the 21st convocation of Baba's University, the Sri Satya Sai Institute of Higher Learning.
2: Prachina Rushulaku Patamu Chappanga Charina Vedanta Saravitudu Prachina Rushulaku పాఠము చెప్పంగా చాలిన వేదాంత సారయితులు నిర్జీవ శిలలతే నాట్యమాడింపంగా నిర్జీవ శిలలతో నాట్యమాడింపంగా నేర్పు కలిగిన సదా చారులతలు బహువీర సుతులచే పాడింప నేర్చిన బహువీర శిరముతే పాటింప నేర్చిన

0: ఎందరుండియు ఏమి ఫలము? ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దేర్ కేర్. దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ హూ కుడ్ మేక్ లైఫ్లెస్ బోల్డర్స్ ఈవెన్ డాన్స్. There are people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi, vidyarthi ilara.
1: Students, boys and girls.
0: Vidyanaga emiti.
1: What is education?
0: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
1: What sort of education should we acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard of education?
0: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: What is that really ideal to mankind?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: What is the result out of this modern education?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
0: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
1: This awareness and the spiritual knowledge are not of your making.
0: విద్యయొక్క సంస్కారం చేతనే ఈ పవిత్రమైనటువంటి శక్తులు మానవులకు చేకూరుతున్నది.
1: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: What is సంస్కృతి, culture?
0: ఇది ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన కాదు.
1: It is not any stipulation.
0: నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించటమే సంస్కారం.
1: The culture meant to be away from the untruth, that which is not ideal, that which is ephemeral and fleeting, and to reach the state of eternity and immortal truth.
0: Itti pavitramaina divyatvamu ekkada unnadi?
1: Where do you find such sacred divinity?
0: Prati manavuni chakkaru kudanu ee divyatvamu satya swaroopai taandava vaadutunnadi.
1: In every man there is divinity latent dancing within.
0: పుడమే కయగల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మీరు కాపాడవలసినటువంటిది దేశము కాదు, పోషించవలసినటువంటి దేశము కాదు.
1: యూఆర్
0: సత్యధర్మం మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
1: వాట్ యూఆర్ సపోజ్ టు డూ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, not to safeguard either, protect and uphold satya truth, dharma, righteousness, that is enough.
0: Satya dharmamlo kaapadinappude jagatantaikunnu suchheemanga untundi.
1: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
0: Ee jagatantaikunnu satya dharmamlo paine aadharapadi unnadi.
1: The entire universe rests on satya and dharma.
0: Satyambunandundi సర్వంబు సృష్టించే సత్యంబు నందనగే సర్వ సృష్టి.
1: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ట్రూత్ యాజ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఫైనలీ ది యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: Is there any place where there is no truth? But in fact, it is that unsullied truth which is present everywhere if you are keen to observe.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యముపైనే ఆధారపడి ఉంటున్నాడు.
1: Every man has truth as his foundation.
0: ఈ సత్య ధర్మమే జగత్తును కాపాడుతూ ఉన్నది.
1: Satya and dharma protect the entire world.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
1: Man is not able to realize this truth and therefore he suffers.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
1: ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్.
0: అనేక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where from have you come?
0: Kevalamu pavitramaina bharatadesamlone puttaru.
1: You are born here in the sacred land.
0: Ekkada unnaru? Bharatadesamunde unnaru.
1: Where are you? You are in Bharat.
0: Itti pavitramaina bharatatva tattvanni gurtinchukolalekapothunnaru.
1: You are not able to know the sanctity, the sacredness of Bharat.
0: Putti periginatvanti ee bhoomi ende mee yokka punya tattvanni gurtinchukolalekapothunnaru.
1: You are not able to know your own land of merit where you are born.
0: Bharata bhumi kevalamu kartavyam ni nirvartinpa chesetvanti karma bhumiye.
1: Bharat wants you to discharge your duty, so this is the land of action.
0: Iti kartavyanni nirvartinchi punyamini progu chesetvantidi bharata bhumi.
1: Bharat wants you to accrue the merit by discharging your duty.
0: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుచుతూ వచ్చారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
0: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమే ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్ని సంబంధం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ అర్త్?
0: ఇది చెయ్యి.
1: దిస్ ఇస్ హ్యాండ్.
0: ఇది కాలు.
1: ఇస్ ద లెగ్.
0: ఇది తల.
1: ఇస్ ద హెడ్.
0: ఇది కడుపు.
1: ఇస్ ద స్టమక్.
0: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
1: ఆల్ దీస్ పార్ట్స్, organs belong to the same body.
0: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
1: Body is the combination of different organs.
0: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
1: This body is basically human.
0: కనుక ఈ మానవత్వము దేనికి సంబంధించినటువంటిది?
1: This humanness, how is it related?
0: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
1: It is related to the community or society.
0: Samajam deento koodinatvantidi.
1: Society, how is it comprised?
0: Prakriti tho koodinatvantidi.
1: It is in nature, prakriti.
0: Prakriti deento koodinatvantidi.
1: What is the composition of prakriti?
0: Prakriti paramatma tho koodinatvantidi.
1: This nature is divine.
0: Kanukane prakriti paramatmani yokka angamu.
1: So nature is a part of God.
0: Manavattam prakriti yokka angamu.
1: Human life is a part of nature.
0: ప్రకృతి సమాజం యొక్క అంగము.
1: ద నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ.
0: సంఘము మానవత్వం అంగము.
1: అండ్ దిస్ సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, వీ కెన్ క్యారీ ఆన్ ద లైఫ్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుండాలి.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్, యూ విల్ నో ద డివినిటీ విదిన్.
0: దివ్యత్వమే లేకుండా ఒక క్షణమైన కూడా మానవుడు జీవించలేడు.
1: మ్యాన్ కెనాట్ లివ్ విదౌట్ డివినిటీ.
0: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకును గడుపుతూ ఉన్నాడే గాని కాలమును గడిపినంత మాత్రం కర్మ సార్థకం కాదు.
1: Man is egoistic and spends his life, but he doesn't work for his redemption.
0: కర్తవ్యము మొదల లేక కర్మలు మొదలా అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు
1: when we investigate is the duty first
0: చాలా మంది మాకు రైట్ రైట్ రైట్ అని పోతుంటారు
1: many people proceed along the direction of right
0: ఈ రైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది
1: how do you get these rights
0: కర్తవ్యమే లేకుండినా ఈ యొక్క రైట్ నీకు చిక్కదు
1: without duty there cannot be rights
0: కనుకనే కర్తవ్యాన్ని ఆచరించినప్పుడే కర్తవ్య ఫలమైనటువంటి యొక్క రైట్ నీకు ప్రాప్తిస్తుంది
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: తల్లియ లేకుండినా బిడ్డకు ఏమాత్రము క్షేమం లేదు.
1: Without the mother, child is not safe.
0: అదే విధంగానే కర్మని లేకుండినా కర్తవ్యమునకు ఏమాత్రం కూడా గుణకరము రాదు.
1: Likewise, when there is no duty, rights have no value.
0: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: So duty is not there in the beginning.
0: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: Right doesn't
0: మానవునికి ఎట్టి రైట్ కూడాను లేదు.
1: Man has no right whatsoever.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
1: The discharging of the duty fructifies by giving you
0: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
1: If we inquire, is it the ceaseless flow that comes first or rain? It's the rain that occupies
0: వర్షము కురిసినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
1: Because of the downpour of rain, the flow can go on.
0: వర్షమే లేకుండా ప్రవాహమే ప్రవహించదు.
1: Without rain, the flow will never continue.
0: కాబట్టి ప్రవాహం అనేటువంటిది కేవలం రైట్ వంటిది.
1: This ceaseless flow is like a right.
0: కానీ రెయిన్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది.
1: రెయిన్ రిప్రజెంట్స్ డ్యూటీ.
0: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
1: Without this rain of duty, how do you expect the flow to continue the right?
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు మీరు,
1: యూఆర్ ఎడ్యుకేటెడ్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు,
1: యూ హ్యావ్ హై డిగ్రీ,
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ యూ డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: ఇహమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
1: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వన్ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇహ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: You have this physical knowledge to be happy and comfortable.
0: Paravidya kosam kontha vicharana shaktini serpali.
1: Inquiry is needed to acquire spiritual knowledge.
0: Kanukane spiritual knowledge anetundi kevalam ee vidyalato labhyanchinchu kaadu.
1: You don't get spiritual knowledge out of this formal education.
0: Adhyatma vidya vidyanam annaru.
1: Of all the forms of education, spiritual is the correct one.
0: Sa vidya ya vimuktaye.
1: The education is for liberation.
0: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
1: As students, you have so many doubts.
0: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to understand the imminent latent divinity within them.
0: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: స్టూడెంట్స్ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో దేర్ ట్రూ నేచర్ బై పుట్టింగ్ ఎ క్వశ్చన్ హూ యామ్ ఐ.
0: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
1: ద పేరెంట్స్ ప్లే ఎ మేజర్ రోల్ ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ డ్యూటీ కమ్స్ ఫస్ట్ ఆర్ ద రైట్.
0: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ లోపల రైట్ ముఖ్యము.
1: Among the two, right and responsibility, the responsibility comes first.
0: కానీ responsibility ఏ మాత్రము లేదని భావిస్తున్నారు.
1: But we just dismiss our responsibilities.
0: తల్లిదండ్రుల యొక్క సత్వమే మీ అందు లేకుండినా మీరు ఏ విధంగా ఈ జగత్తులో జీవిస్తున్నారు?
1: Without parents putting their strain, how do you expect to live here today?
0: కనుకనే తల్లిదండ్రుల యొక్క రైట్ను మీరు కాపాడుతూ రావాలి.
1: So you have to safeguard the rights of your parents.
0: ఈ రైట్ను మీరు కాపాడుతూ వచ్చినప్పుడే తల్లిదండ్రులు మీ యొక్క బాధ్యతను గుర్తించి వర్తిస్తారు.
1: Then once you know the rights of your parents, parents will discharge their duty according.
0: భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదట మాతాపితృలకు తగినటువంటి స్థానం అందించారు.
1: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
0: ఈ నాడు సైన్స్ గొప్పది.
1: Today, science is at high level.
0: ఈ సైన్స్ ఏ విధంగా వచ్చింది ఈ గొప్పతనము?
1: How do you expect this greatness attached to science?
0: కేవలం ఇది భౌతికమైనటువంటి విద్యతో ఏర్పడినటువంటిది మాత్రమే కాని లౌకికమైనటువంటిది అతీతమైనటువంటి కాదు.
1: It is just limited to the earth and the life here is not transcendental.
0: ఈ సైన్స్ యొక్క ప్రభావం ఏమిటి?
1: What are the effects of science?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని వివరించి చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in
0: nature. ప్రకృతి యొక్క విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature.
0: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: But there lies a foundational principle.
0: అది ఆధ్యాత్మికము.
1: The foundation is
0: అంటే ఆధ్యాత్మిక ఆధారమే లేకుండా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: Without spiritual foundation, none can understand the influence of science.
0: Man has conquered all, అన్నాడు చర్చి.
1: Churchill said, man has conquered all.
0: But he has not conquered himself. తనం తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ దెన్?
0: తనం తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకుని ఉపయోగం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఈస్ ది యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
0: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి
1: ప్రయత్నిస్తున్నాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ ద సైన్స్ హీ ఎక్స్ప్లోర్స్ నేచర్.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకబడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యూ హ్యావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఎర్లియర్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ ద కాన్వకేషన్ దే యూస్ టు గివ్ సీక్రెట్ టీచింగ్స్ బై టెలింగ్ దట్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: తల్లియే లేకుండా నీవే విధంగా పుట్టావు.
1: Without your parents, how do you expect to be here?
0: తల్లి తండ్రిని చూపుతుండాలి.
1: ఇట్స్ ద మదర్ హూ డైరెక్ట్స్ యూ టు.
0: తండ్రి గురువుని చూపుతున్నాడు.
1: ఫాదర్ టేక్స్ యూ టు టీచర్.
0: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
1: అండ్ ద టీచర్ టేక్స్ యూ టు గాడ్.
0: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
1: టుడే దర్ ఆర్ వెరీ ఫ్యూ టీచర్స్ హూ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: ఈ పరిస్థితులు ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
1: వాట్ ఎవర్ మే బి ద చేంజెస్, మదర్ సర్టన్లీ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ యువర్ మదర్.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హు హాస్ ద రైట్ టు షో ద ఫాదర్, నో వన్ హాస్ ఎనీ రైట్.
0: కనుకొని అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We have forgotten that eternal principle of our motherland.
0: ఇలాంటి సత్యనిత్యమైనటువంటి మాతృ దేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: You have forgotten the eternal principle of your motherland.
0: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: Everyone must understand the principle of the mother in relation to motherland.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
1: Today you receive your degrees and leave.
0: మన భారత దేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
1: In Bharat there are 200 universities.
0: 8000 హై కాలేజీలు ఉన్నాయి.
1: There are thousands of colleges.
0: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
1: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్?
0: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
1: విత్ ఆల్ దిస్ హై ఎడ్యుకేషన్ హౌ అబౌట్ దేర్ లివింగ్?
0: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పించేటువంటివారు.
1: ఎర్లియర్ డేస్ యు ఆర్ టాట్ ఫర్ ఎ జాబ్.
0: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
1: దేర్ఫోర్ ది జాబ్స్ హావ్ గాట్ టు బి టాట్ టు యూ అండ్ దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ మస్ట్ బి
0: ఇంపార్టెంట్. ఉద్యోగాలు చిక్కటం లేదు.
1: టుడే యు డోంట్ హావ్ ఎంప్లాయ్మెంట్.
0: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
1: వాట్ ఈస్ దట్ స్టూడెంట్స్
0: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
1: స్టూడెంట్స్ గో అబ్రాడ్.
0: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ దేర్?
0: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
1: దే డూ ఆల్ దాట్ సర్వీస్ దట్ కెనాట్ బి మెన్షన్.
0: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైన భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
1: వై డోంట్ యు సర్వ్ యువర్ ఓన్ కంట్రీ? వై డోంట్ యు ఎక్స్టెండ్ సర్వీసెస్ హియర్ ఇన్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్?
0: ఈనాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవికి ఆదరణ చేయలేటం లేదు.
1: Students today, they don't serve their mothers and motherland. They don't serve their motherland. They serve in foreign countries. It is not
0: proper.
1: It is not education. In fact, you have to dedicate your life to the land where you are born.
0: మానవుడు విజయవంతుడైపోయి నిలిచి ధీరుడై విజయాన్ని సాధించాలి.
1: And man must be victorious and triumphant by serving his own country and educated.
0: కానీ ఈనాటి విద్యార్థి పనికి ఏమాత్రము ముగించట్లేదు.
1: Student is not prepared to work today.
0: Work is important.
1: Work is important.
0: చదవటం గొప్ప, డిగ్రీ తీసుకోవటం గొప్పది కాదు.
1: Nothing great in earning degrees.
0: ఇప్పుడు ఇంతమంది చదివారు,
1: so many are educated.
0: ఇన్ని విధానకులను మన స్వరాజ్యం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైన అయింది.
1: And 50 years even more after
0: దాని తర్వాత
1: ఎన్ని
0: వేల మందో ఎన్ని లక్షల మందో డిగ్రీలు తీసుకున్నారు పిల్లలు.
1: Thousands and lakhs received their degrees.
0: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేయిస్తున్నారు?
1: All the lakhs of students, what is it they are
0: సమాజం
1: doing?
0: సమాజ సేవలో ఏమాత్రమూ పాల్గొనటం లేదు.
1: They are not ready to serve the society.
0: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
1: They don't follow the tradition and culture of this country.
0: మొట్టమొదటి దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
1: One has to know the culture and heritage of the country.
0: తన ఇంటిని తాను కాపాడుకోలేటువంటి బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
1: ఇఫ్ యూ కెనాట్ సేవ్ గాడ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
0: పరదేశ ప్రయాణం మానుకోండి.
1: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
0: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
1: If you don't get any job, at least serve in your own residence.
0: కేవలము నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
1: సర్వ్ ద సొసైటీ.
0: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
1: అండ్ సీ దట్ యు హావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
0: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి కీర్తిని సంపాదించుకో.
1: యు షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
0: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: హిస్ ఎక్సలెన్సీ కలాం, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.
0: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
1: టిల్ దిస్ డే హీ హాస్ నాట్ గాన్ అబ్రాడ్.
0: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
1: హి హస్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
1: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నాట్ అవైలబుల్
0: భారతే తన్న భారత అన్నది.
1: What is not present here is not present anywhere.
0: దేశంలో లేనటువంటిది విదేశాల్లో ఎక్కడ మనకు కనిపించదు.
1: What you don't notice here, you don't find anywhere.
0: సర్వశక్తిమును భారతదేశంలోనే ఏమిటి ఉంటున్నది?
1: In fact, all capacities, capabilities, resources are here in Bharat.
0: సర్వకీర్తి కూడాను భారతదేశంలోనే ఉంటుంది.
1: High reputation is here in this country.
0: అట్టి కీర్తి ప్రతిష్టలతో వెలసిల్లేటువంటి భారతదేశాన్ని విస్మరించి,
1: you have forgotten the pristine glory of this country.
0: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యు డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
1: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
0: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
1: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
0: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
1: All your knowledge in education must be beneficial to your country. You serve your elders. And then you take care of your family. Then your parents will get good name. Therefore, first bend your body.
0: కర్మవీరులు కావాలి.
1: He should be a man of action.
0: ఈ కర్మ చేయకుండా కేవలం మాటల చేత, శోకుల చేత మన జీవితాన్ని గడపడం సరైనటువంటిది కాదు.
1: It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
0: కనుక మనం మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: To get a good name, first bend your body and work.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: For a gigantic tree to grow, what is that seed
0: does? రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: The seed loses its entity,
0: identity. అది ఒక రూపంగా బయలుదేరుతుంది.
1: It sprouts up.
0: అది ఏ వృక్షంగా మారుతుంది.
1: It grows into
0: a gigantic tree. నుండి ఫలములంతా అందిస్తుంది.
1: And then it carries its
0: తన అహంకారాన్ని నిర్మూలం కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: When you kill your ego, you will have positive results.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: The seed destroys its form and name.
0: కనుక దేహాభిమానం వదలాలి.
1: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: దేశాభిమానం పట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
0: ఈనాటి దేశాభిమానమే లేదు.
1: టుడే దేర్ నో దేశాభిమానం.
0: ఈనాటి విద్యార్థులకంత కూడాను నేషనల్ సాంగ్ ఏమైనా తెలుసునా అంటే తెలియదు.
1: If you ask any question, what is about national standards, they don't know.
0: Cinema songs kavalsani valiki telusu.
1: They don't know patriotic songs.
0: Kaani national song teliyadu.
1: Why? What is the reason?
0: Janaganamana adinayaka jayheni ee bhagavaddu yokka tattvamlo ee nation yokka keerthini enduku sadhinchakoddu.
1: The national anthem carries with it the divine principle.
0: Ee naatana matrubhoomi yokka tattvanni ye maatramo gurtinchukovatam ledu.
1: Today we are not understanding, recognizing the value of our country.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: desham yokka gauravanni manam kaapaduthu raavali.
1: See that the flag of the nation flies high.
0: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should improve upon the present respect.
0: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నీవు సాధిస్తావు?
1: If you lose your self-respect, what for is the life?
0: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
1: A man who loses his self-respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: What you should achieve today is self-respect.
0: అది ఒక ఆధ్యాత్మిక నుండి బయలుదేరుతుంది, కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
1: Out of spiritual awareness, you can gain self-respect.
0: ఈనాటి ప్రజలంతా, విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి, బలిమి, చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
1: Today, what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
1: How about the guna, character?
0: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunamundi em prayojanamu?
1: Without guna, the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudiki gunam lekapothe prayojanam ledu.
1: With all the wealth, the friendship, without quality, character, they are useless.
0: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
1: In the name of chelimi,
0: friendship lopala sarayina gunamnu pettukovali.
1: We say hello hello, but we should have proper conduct.
0: లోపలంత హాలోనే.
1: But we say hello, but hollow inside.
0: కనుకనే మనం మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
1: So first, character is important.
0: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
1: We should respect other man.
0: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
1: Then you will be respected in turn.
0: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
1: If you question why you are not respected, know that how many you are respected.
0: ఇతరులను గౌరవించు.
1: First you respect others.
0: ఇతరులను నీవు సేవించు.
1: Serve others.
0: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
1: Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలం కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదట ఇతరులకు చేసి చూపించాలి.
1: Whatever the results you want, you expect, first render service.
0: అప్పుడే నీకు రియాక్షన్ వచ్చేస్తుంది.
1: Then it comes back to
0: the reaction. అప్పుడే నీకు రిసౌండ్ వస్తుంది.
1: Then you listen to
0: రిసౌండ్. అప్పుడే నీకు రిసెర్చ్ తెలుస్తుంది.
1: And then you will have the
0: కనుకనే నీవు మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించడానికి నేర్చుకోండి.
1: ఫస్ట్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
0: పక్కింటి వారిని గౌరవించండి.
1: And respect your neighbors.
0: ప్రకృతి వారి ప్రతి పరిస్థితి ఏగతి ఉన్నదో నీవు ఏమాత్రం యోచించుకోవటం లేదు.
1: టుడే యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ యువర్ నైబర్స్.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
1: యు ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ థింక్ టూ మచ్ ఆఫ్ ఇట్.
0: అది మంచిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: చుట్టుపుట్టు పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
1: యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎంటైర్ నైబర్.
0: ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
1: యూ మే బి వెల్తీ, రిచ్ ఎనఫ్, ద నైబర్ మే బి పూర్.
0: తిండి తీర్థాదులతో కాదు మన గౌరవం వచ్చేది.
1: యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని తప్పక మీరు సాధించాలి.
1: యూ విల్ బి రిప్యూటెడ్ if only you have truth, righteousness, peace, love and self respect.
0: Vidyarthulara,
1: students,
0: manavata viluvanu neevu sampadinchukolekunda neevu manavudu ani cheppukunte ee vidhanga oppukuntaru?
1: Without human values, how can you call yourself human?
0: Neevu manavude kaadu.
1: You are not human.
0: Viluvalu undatam chethane neevu manavuduga velleyutunnavu.
1: Because of these human values, you can call yourself a human.
0: Edutivanni ee vidhanga gauravinchalanantundi manavatame neelo ledu.
1: You don't have basic human quality of respecting
0: others. Edutivaru ninnu ee reethiga gauravinchagalaru?
1: How do you expect to be respected?
0: Kanuka mottamota manavata viluvalanu kaapaadukovali.
1: First, we should keep up, maintain human values.
0: ఈ మానవతా విలువలు అంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
1: ది హ్యూమన్ వాల్యూస్ హావ్ గాట్ ది హ్యూమన్నెస్.
0: దైవం యొక్క గుణము.
1: దే ఆర్ డివైన్ క్వాలిటీస్.
0: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇది ఆ డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
1: Today we are not proceeding towards divine qualities.
0: Aa divyattamainatundi gunamto manam enta kaalamaina sadhinchavachchu.
1: With the divinity you can accomplish anything in this world.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Andariyandu undinatundi prema okati.
1: Love is uniform in all.
0: Pratyaksha daivam satyam okati.
1: Truth is one in everyone's heart.
0: సత్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటుంది.
1: Truth is with you, in you, above you, below you, around you and protects you.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
1: You don't need to be in search of God elsewhere.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
1: Never give up the truth.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీ మారకూర్చోవాలి.
1: Under any circumstances, truth will never change.
0: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
1: Body may face danger, but just don't give up truth.
0: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
1: It is the eternal truth which is essentially divine.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఒకరు బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
1: One may be a bigger, other may be a beggar.
0: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
1: But the truth is same in both.
0: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటే అయిపోతావు.
1: Then once you understand this truth, you understand unity.
0: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We should acquire this unity.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలము.
1: When once we attain that unity, you can experience divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
1: Let us see the unity in diversity.
0: చూడండి, ఇప్పుడు ఎన్ని బల్బ్స్ ఉంటా ఉన్నాయి ఇక్కడ.
1: You find so many bulbs here.
0: అనేకంగా ఉంటున్నాయి.
1: There are many.
0: అనేకంగా ఉన్నటువంటి బల్బ్ లోపల కరెంట్ ఒక్కటే.
1: Bulbs are many, but current is one.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
1: So think of that unity in diversity.
0: కనుకనే ప్రతి వ్యక్తి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
1: ది కల్చర్ హెస్ టాట్ యూ ఎ వెరీ గుడ్ ఐడియా.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అన్నిటి యందు ఉన్నటువంటి అదే తత్వము.
1: ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ కామన్.
0: అదే నిజమైన సత్యము.
1: దట్ ఈస్ ట్రూత్.
0: అటు సత్యతత్వాన్ని కొనుకునేటప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, the rest will follow.
0: సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
1: Don't struggle for prosperity.
0: నీ సౌభాగ్యం నీ వెంటనే ఉంటుంది.
1: In fact, the affluence
0: నీ సౌభాగ్యం నీలోనే ఉంటుంది.
1: Prosperity is in you.
0: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
1: You don't need to go anywhere.
0: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
1: These riches cannot be stolen.
0: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
1: You have got the wealth of divinity within you.
0: మంచి మాటలు నేర్చుకోండి.
1: Learn good words.
0: ఎవరిని కఠినమైనటువంటి మాటలతో నొప్పించకండి.
1: Don't hurt anybody by using
0: harsh words. ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
1: Never hurt anybody.
0: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
1: And speak such a way as to make everybody happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మాటలు మంచివైతే మన చేతులంతా మంచి అవుతాయి.
1: Your words are good, your actions are
0: bound to
1: be good.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడు నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
1: If you talk obligingly, you will come up in life.
0: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
1: The society will respect
0: you. సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
1: You will have high name, esteem in society.
0: లింకన్ మీకు తెలుసు కదా చెప్పాను.
1: You know the story of Lincoln.
0: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
1: Lincoln didn't have money for education.
0: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
1: He had his learning by sitting under street lights.
0: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
1: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
0: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గరు ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
1: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
0: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: Lincoln returned home crying.
0: అప్పుడు తల్లి దగ్గర పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
1: Mother asked him to come close to her and said, why do you cry?
0: నా దగ్గర ఒక కాసు లేదు.
1: Mother, I have no money.
0: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
1: I have no money to have any tea.
0: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
1: I am reading under the street lights.
0: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
1: I borrow books from my friends and return next day.
0: మన ఇంటి పరిస్థితి మనకు తెలుసును.
1: I know the position of my family.
0: ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
1: And father is a carpenter. He has not enough of money.
0: ఈ తల్లి ఏం చేస్తుందది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
1: Mother served as a tailor, stitching the old garments and returning to people.
0: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టపడి అదే గౌరవాన్ని తీసింది.
1: And this hard work gave him all the name.
0: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
1: The mother said, you are behaving in full knowledge. You are bound to be successful because you know
0: your family
1: condition. Never give up your self-respect at any point of time. Struggle hard to uphold your self-respect. That self-respect will make you triumphant
0: and
1: victorious. While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low. Finally, what happened? He developed Himalayan self-respect.
0: ఈ ఆత్మ గౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
1: అండ్ హీ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
0: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ గాట్ ఎ జాబ్.
0: ఆ దాంతోనే తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
1: విత్ ద లిమిటెడ్ లాట్ హీ కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
0: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవడం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
1: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్ హీ వాస్
0: ఈ లోపల కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి.
1: ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల ఈ స్నేహితులందరూ కూడా నీవు చాలా సత్యాన్ని పలికేటువంటి వాడు, నీవు గౌరవం కోసం పాటుపడుతున్నావు, నీవు నిలిస్తేనే తప్పక మేమంతా ఓట్లు వేస్తామన్నారు.
1: All friends approached and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
0: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
1: He had full faith in his friends and contested.
0: గౌరవం కోసం తాను నిలిచాడు.
1: And only for respect.
0: I want only gauram, respect to, I don't want money.
1: He said, I want only self-respect, not money.
0: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
1: He denied the help from his friends.
0: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ గా అయిపోయినాడు.
1: Because of hard work, he could become president of America.
0: ఎక్కడ పిచ్చివెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మ గౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవం.
1: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
0: ఈ గౌరవం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: ధనం వల్ల రాలేదు,
1: పదవుల
0: వల్ల రాలేదు,
1: నాట్ పొజిషన్,
0: ఆత్మ గౌరవం వల్లే వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
0: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మాత్రం వదలకండి.
1: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో నెవర్ గివ్ అప్ దిస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
1: Just know yourself always by telling this, I am man, not animal. Man is moving like a vagabond.
0: కనుక ఈ విషయాత్తి లోపల సంచరిస్తున్నాడు.
1: Being a vagabond is after
0: senses. భౌతికమైన సుఖాలు మీకు ఎంత వరకు వస్తాయి?
1: The physical pleasures won't follow you. No.
0: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
1: The physical sensual pleasure will vanish in a moment.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచుకో.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికి అంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
1: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యుల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
1: This evening you are going to witness a drama to be enacted by our students.
0: ఈ సాక్షాత్తు విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
1: It is all the story of Lincoln.
0: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
1: And one student wanted to be a doctor.
0: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
1: He didn't have enough of money to buy books.
0: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నీవేం భయపడవద్దు.
1: Mother said, don't be afraid.
0: Maka bhagavantudu naadu.
1: There is God.
0: Sarva vidhala rakshana chesetunte vaadu taane.
1: God protects you.
0: Kaabatti veela kosam vaadi kosam nee sevani paadu padaddu.
1: So don't worry about others.
0: Ani cheppedapudu aa nammakam cheta oka naadu kurchoni daivaniki oka letter raastunnadu.
1: With that faith he wrote a letter to God.
0: Daivama,
1: oh God,
0: nee ekkada chusina unnavata. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను, ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
1: He said, oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?
0: Ani bhagavanthuniki oka letter rastuku nichukunnadu.
1: He was writing a letter to God.
0: Bellu kottindi college lo.
1: And the bell is given there at the college.
0: Bellu kottedapudu college povalani adantha marchi vechindro, ee job akkada koori poyindi.
1: While collecting his books, the letter dropped on the way. Don't worry about others.
0: Ani cheppedapudu aa nammakam cheta oka naadu kurchoni daivaniki oka letter raastunnadu.
1: With that faith he wrote a letter to God.
0: దైవమా
1: ఓ గాడ్
0: నీవెక్కడ చూసినా

0: పోయింది.
1: వైల్ కలెక్టింగ్ హిస్ బుక్స్ ద లెటర్ డ్రాప్డ్ ఆన్ ద వే.
0: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
1: థింకింగ్ ద లెటర్ వాజ్ విత్ హిమ్ హి రిటర్న్డ్.
0: జారిపోయింది.
1: బట్ ద లెటర్ డ్రాప్డ్.
0: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
1: ఏ వర్చువస్ మ్యాన్ వాజ్ పాసింగ్ బై.
0: ఏదో పిల్లవాడు పాపం ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
1: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
0: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
1: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే మై డియర్ గాడ్.
0: ఎవరు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకో.
1: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody, please make me a doctor.
0: Thanu medical college chadaganiki povalanu.
1: And he was
0: our medical college principal kuda chaala manchi vaadu.
1: The principal of the medical college is a noble man.
0: Aina neeku chaala telivi theetlu untunnayi, nu chaala goppa vidyavantudu avtavu, nu tappaku neeku seat chikkutundi, nenu isthanu seat kaani fees kattukovali annadu.
1: The principal of the medical college said, you stood first in the examination, I'll give you admission, but you must pay fees.
0: ఈ కట్టేటువంటి శక్తి లేనప్పుడు వాడిని ఎవరు అంగీకరించరు.
1: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
0: నేను ఎలాంటి వాడైనా కానీ సరే సీట్ ఇవ్వాలి.
1: But because of his rank he must be admitted.
0: వాళ్ళ డబ్బుతో నాకు అవసరం లేదు.
1: And he said, I'm not bothered.
0: ప్రేమతోనే నాకు అవసరము.
1: It is love that is important. వాళ్ళ
0: ప్రేమతో సంపాదించలేనటువంటిది దేనితోనూ సంపాదించలేరు.
1: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
0: Seat chikkeyappudiki aanandanga untunnadu.
1: The boy was happy.
0: Kaani lopala maatram baadhaga untundali. Deeniki nithyamu prathi nela kodanu deeni fees kattali.
1: But he was feeling so sad because fees must be paid.
0: Ekkadi nunchi techindi nenu.
1: Where from?
0: Naya paisa ledu na daggara.
1: I don't have any paya.
0: Cheppulu kutteyatundi vaadi daggarena kodi naya paisa untayi.
1: Even a cobbler will have some money.
0: Ekkadi paisa ledu annadu.
1: He had no money with him.
0: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
1: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
0: ఆ యొక్క జాబును చూసుకున్నటువంటి వాడు తన మనసు కూడా మారినది.
1: అండ్ ద మైండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్.
0: నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
1: ద ప్రిన్సిపల్ సెడ్ బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్, హి విల్ నెవర్ బిట్రే యు.
0: జరిగింది ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు. ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసినటువంటి ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
1: దిస్ లెటర్ టు గాడ్ ఈస్ పిక్డ్ అప్ బై ఎ నోబుల్ రిచ్ మ్యాన్ అండ్ హీ పెయిడ్ ది ఫీజ్ ఫర్ ది హోల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ ద మెడికల్ కాలేజ్.
0: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క పిల్లను.
1: ప్రిన్సిపల్ కాల్ దట్ బాయ్ వన్ డే.
0: నాయన నువ్వేం వరీ చేయవద్దు.
1: హి సెడ్ ఓ బాయ్ డోంట్ వరీ,
0: నీ యొక్క ఫీజు అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
1: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
0: ఎట్లా అందింది, ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
1: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
0: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
1: యు విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ద డిగ్రీ ఐ విల్ టెల్ యు.
0: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
1: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
0: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
1: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
0: తన క్లాస్మేట్స్ అంతా వచ్చేసేసి నువ్వు గొప్ప డాక్టర్ అవుతావు, దండికి సంపాదన చేస్తావు అని అంతా వర్ణించారు.
1: All his classmates came and said, you are going to be a big man.
0: నాకు అక్కర్లేదు.
1: He said, I don't want to.
0: నేను చదివినటువంటి సేవ చేయటం కోసం చేశాను.
1: I have studied to serve
0: సమాజ సేవ మై లైఫ్.
1: And my life is only service to society.
0: సమాజానికి నేను సేవ చేయాలి.
1: I must serve society.
0: ఫ్రీ సేవ చేయాలి.
1: I should serve.
0: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
1: Just as I studied, I should also help others.
0: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
1: Do you find such children today?
0: చాలా అరుదుగా ఉంటున్నారు.
1: They are very rare.
0: డబ్బు చిక్కదు.
1: They don't get money.
0: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
1: They will not get admission anywhere.
0: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
1: The seat is reserved in advance before the birth of the child. దానికి
0: అడ్వాన్స్ ఒకటి కట్టాలా? 20,000, 30,000, 40,000.
1: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
0: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
1: When this is situation, can you find a boy of
0: నిజమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వానికి, నిజమైనటువంటి ఒక ఫేత్ తో భగవంతుని పూజించేటువంటి వానికి, తలచేటువంటి వానికి, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వానికి ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది?
1: Man of a strong faith, determination and self respect will certainly accomplish achieving anything in this world. Therefore, what happened to the faith in you?
0: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలడు?
1: హౌ కెన్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్?
0: నమ్మకము రెండు నయనమ్ములే లేవు, అందులో నేను అవని ఎందు.
1: పీపుల్ ఆర్ నాట్

0: They are totally blind, having lost the eyes of faith. It's not the physical eye that's important. The wisdom eye is important. Open the eye of wisdom.
1: ఫలితం నీకు చిక్కుతుంది.
0: దెన్ యుల్ గెట్ ద రిజల్ట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
0: యు హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
1: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
0: హ్యావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
1: లేదు.
0: నో.
1: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమో అని నేను చాలా బాధపడుతుంటాను.
0: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ ఆర్ టు స్పెండ్ మనీ.
1: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
0: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్.
1: పిల్లలు పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
0: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
1: కానీ వార్డెన్ చెప్పాడు, ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
0: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టన్ లిమిట్.
1: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుంది అన్నాడు.
0: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
1: కానీ వారు ఏమాత్రం వినలేదు.
0: ద బాయ్స్ డిడ్ హియర్ దట్.
1: ఇది చదువుతూనే ఉంటున్నారు.
0: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
1: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
0: ఎగ్జామినేషన్
1: పరీక్షలకు ముందుగా 2 నెలలు వచ్చేటప్పటికి కరెంటు వాడు దాన్ని కరెంటు ఆపేశాడు.
0: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హస్ కట్ ఆఫ్ ది సప్లై, పవర్ సప్లై.
1: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు?
0: బట్ ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
1: లైట్ లేవు.
0: దేర్ ఇస్ నో పవర్ సప్లై.
1: చాలా బాధపడుతున్నారు.
0: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
1: 4 నెలలు లైట్ లేదు.
0: There was no power supply for 4 months.
1: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
0: వార్డెన్ కేమ్ అండ్ స్వామి ప్రేయర్ టు భగవాన్.
1: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు, ఈ లైట్ లేకుండా పోవటం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
0: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ నో పవర్ సప్లై.
1: పరాయి వాడిన, అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
0: భగవాన్ సాడ్, వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ?
1: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
0: స్వామి, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
1: ఎంత అవుతుంది అన్నాడు.
0: భగవాన్ ఆస్క్ వాట్ ఈస్ అమౌంట్.
1: 70,000.
0: 70,000
1: బిల్ ఇవ్వాలి వాళ్ళకు.
0: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
1: యోచించేయద్దు.
0: డోంట్ వరీ.
1: పిల్లలకు చెప్పద్దు.
0: డోంట్ టెల్ బాయ్.
1: నేను ఇస్తాను, పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసేయండి.
0: భగవాన్ సెడ్ ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
1: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
0: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్.
1: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో.
0: ఎ స్మాల్ న్యూస్ పేపర్
1: అంటే చూడను.
0: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
1: కానీ చూచాను.
0: దట్ డే ఇట్ హ్యాపెన్స్.
1: ఒక తల్లి ముగ్గురు బిడ్డలు పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది, తండ్రి పోయినాడు.
0: A mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
1: అలాంటి పిల్లల్ని ఎవరు చూస్తూ చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లలను చంపుకుంది, తాను చచ్చింది.
0: What happened was the mother and the children consumed poison and died.
1: రెండవ దినమే నేను చూసి చాలా బాధపడ్డాను.
0: భగవాన్ సా ద న్యూస్ ఐటమ్.
1: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
0: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
1: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
0: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
1: అనే ఉద్దేశంతో
0: విత్ ది అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్.
1: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వాళ్ళకి ఏగతి పడుతుంది.
0: వాట్ విల్ హ్యాపన్ టు ద ఆర్ఫన్స్?
1: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
0: వీ షుడ్ హెల్ప్.
1: అలాంటి వాళ్ళకి మనం ఆదర్శం ఇవ్వాలి.
0: వీ షుడ్ గివ్ దెమ్ సమ్ రిఫ్యూజ్ దిస్ పీపుల్
1: అని పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చాను.
0: అండ్ దెన్ స్వామి
1: మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుబత్తి మండలము.
0: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ 3 మండల్ ఏరియాస్.
1: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటవాడైపోయినారు.
0: దేర్ ఆర్ సమ్ 4 lawn, ద ఆర్ఫన్స్ వర్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద గ్రాండ్ పేరెంట్స్.
1: ఏర్పడింది.
0: దే డోంట్ హావ్ ఎనీథింగ్.
1: అలాంటి పరిస్థితిలో అందరినీ కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చారు.
0: ఆల్ ఆర్ఫన్స్
1: నాయన మీకు భోజనం పెడతాము, మీకు చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడుకోవద్దండి, గట్టిగా బోధించాను.
0: భగవాన్ టోల్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్ సారీ.
1: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
0: 60 children ఆర్ బ్రాట్.
1: తర్వాత వాళ్ళకి చెప్పాను, మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని అప్పుడే 1 నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
0: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
1: కట్టించి వాడికి పేరు చెప్పి నాయన మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
0: భగవాన్ డిపాజిటెడ్ 1 lakh ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
1: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది.
0: It may take 10 years. There are so young children here. The interest accrued would come to 3 to 4 lakhs later. Then you can lead a good life. They didn't believe initially. When the scenario of the world is like that, nobody will believe truth.
1: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
0: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
1: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒక్కొక్క పిల్ల పేరుతో 100,000 రూపాయలు ఇచ్చారు.
0: టుడే ఎవ్రీ చైల్డ్ హాస్ గాట్ 1 lakh rupees ఇన్ హిస్ నేమ్.
1: పరమహంస కొడును చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
0: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
1: ప్రతి దినం కొడును వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
0: ఎవ్రీ డే హాస్ బీన్ సర్వింగ్, బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్ బ్యాక్.
1: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
0: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: వేదాన్ని నేర్చుకున్నారు.
0: They are learning Veda.
1: అందరూ వేదం చెప్పుకొచ్చారు.
0: All Vedas can chant Veda.
1: ఆనందంగా ఉంటారు.
0: They are very delightful.
1: నాయనా మీరు బాగున్నారా అని అడిగితే మాకేం స్వామి కల్పవృక్షం మాది మీరుంటే మాకేం తక్కువ అంటారు వాళ్ళు.
0: If you ask those boys, if you ask those boys how are you, the boys will say, Swami, you are here as a wish fulfilling to me.
1: వాళ్ళకి ఆనందం ఎక్కడి నుంచి చిక్కుతుంది?
0: How do you expect them to be blissful? Not out of money.
1: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత హ్యాపీ కలిగింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ దట్ మేడ్ దెమ్ బ్లిస్ఫుల్.
1: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
0: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
1: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
0: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు బిలీవ్ ట్రూత్.
1: నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
0: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: వాళ్ళని పోషించాలి.
0: And they have to be able to
1: ఉద్ధరించాలి.
0: And they should come up.
1: మానవ మాత్రమే.
0: And they're humans.
1: మానవ కంటే విశేషం కాదు.
0: They are not separate.
1: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
0: One should conduct according to the order, command.
1: మీరు అందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
0: You all have stayed in our hostel.
1: తిరిగి మీ స్వస్థానానికి వెళ్ళి
0: you go to your native place,
1: తల్లిదండ్రులు సేవించుకొని,
0: serve your parents,
1: ఉద్యోగాలు కూడా చేసుకొని,
0: get jobs,
1: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
0: You also visit this place in between.
1: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా కొంతవరకు మర్చిపోతారు.
0: Sometimes you may forget what all you have learned.
1: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
0: And once you come and repeat your visit.
1: మీరు యోచన చేసుకోండి, పెద్దగా అర్థం చేసుకోనక్కర్లేదు. ఒక పిల్లవాడు,
0: you don't need to go that far. One boy.
1: ఆ అబ్బాయిని అడగండి. తల్లి లేదు, తండ్రి లేదు.
0: That boy has
1: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొంతకాలం నేను చెప్పాను, అన్నదప్పుడు హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లల్ని చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను ఇక్కడ అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు. ఎంబీఏ పాస్ అయిపోయి లెక్చర్ గారు చాలా ఇప్పుడు తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
0: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హి పాస్డ్ ఎంబీఏ. టుడే ఇస్ ఎ లెక్చరర్.
1: శ్రద్ధగా చదివాడు.
0: అండ్ హి స్టడీడ్ వెరీ వెల్.
1: ఒక చాలా మీకు ఎగ్జాంపుల్.
0: అండ్ హి దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
1: us. ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను.
0: భగవాన్
1: అది నా డ్యూటీ. నా వారు వారు. నేను పరాయి వాడిని కాదు, వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
0: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ ఇట్ ఇస్ డ్యూటీ.
1: అలాంటి ప్రేమ చేతనే
0: God feels that he belongs to you and you belong to him.
1: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు.
0: There are number of such ideal students today.
1: చాలా మంచి పిల్లవాడు.
0: He is a very good boy.
1: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
0: And he will never question anybody.
1: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
0: He will never ask.
1: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
0: And Bhagavan said, you come to me, don't ask anybody.
1: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
0: And he was taken care of till now.
1: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే,
0: why these things are said?
1: ఈ కాన్వకేషన్ అనేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి విషయము.
0: Convocation has got something to do with students.
1: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
0: యు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
1: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము.
0: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్.
1: కనుక ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఆ రెండింటిని మీరు పెంచుకోండి.
0: Develop this
1: అందరిని ప్రేమించండి, అందరిని సేవించండి.
0: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: వాళ్ళు ఏమైనా అనుకోని ఏమైనా చేసుకోని.
0: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
1: మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
0: సర్వ్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి అసంతృప్తి కూడా పెట్టకూడదు.
0: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
1: అలాంటి రీతిగా జరిగినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
0: That is the essence of education.
1: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము.
0: So education should confer humility. Humility should give you deservedness. Out of deservedness, the affluence of prosperity. And be humble.
1: ఈ విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
0: The essence of education is humility.
1: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
0: Never be egoistic.
1: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
0: Kill your ego with self-confidence, serve this society.
1: ఒక నయా పైసా లేని పిల్లలకు,
0: those without paisa,
1: వాడికి నేను వచ్చే నెల నుంచి ఇవ్వడం 7,000-8,000 అయిపోతుంది జీతం.
0: అండ్ ది సాలరీ ఇస్ 6,000-7,000 టుడే.
1: బిగినింగ్ లోనే అంత అవుతుంటే ఇంకా ముందుకు ఎంత అయినా కావచ్చు.
0: యూ కెన్ అండర్స్టాండ్ హౌ he will come up in life in future.
1: కానీ మంచి పిల్లలు కాబట్టి వారికి ఏ మాత్రం లోటు రాదు.
0: There will be no shortage because he is good.
1: వాడు భవిష్యత్తంతా కూడా నేనే చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్.
1: నేను అడిగాను అబ్బాయిని, నాయన నువ్వేమైనా బయటకు పోవాలని నా ఇష్టము?
0: భగవాన్ asked him, do you wish to go outside?
1: నాకు ఎక్కడ పోవాలని ఇష్టం.
0: I don't want to go anywhere.
1: అయితే ఉండు.
0: Then stay back.
1: నీ జీతం నువ్వు తీసుకో. నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
0: The salary has to be paid to anybody.
1: ఎవరే గాని ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
0: All receive salaries here in our colleges.
1: వాళ్ళకంతా ఏ మాత్రమో తెలియదు.
0: And they don't know. Many people know, they don't
1: వాళ్ళే నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
0: Many people think that they are giving money.
1: ఎప్పటికీ లేదు. ఒక్కరి వద్ద నుండి నేను నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
0: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
1: మంచి పనికి అవే వస్తుంటాయి.
0: And in fact, things come on in their own by his will.
1: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
0: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్.
1: ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
0: Did Bhagavan ask any single paisa from anybody?
1: ఎవ్వరు ఎప్పుడు కూడా అడగలేదు.
0: Never.
1: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
0: There are devotees of 40 years standing.
1: అడగలేదు.
0: Bhagavan never asked.
1: అడగలేదు, అడగరు.
0: He will not ask in future.
1: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటాను.
0: But Bhagavan goes on giving and giving.
1: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
0: This will grow further and further.
1: ఈ పిల్లలంతా పోషించు రావాలి.
0: We have to take care of children.
1: యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
0: Youth should be molded as ideal people.
1: ఇలాంటి ఆదర్శప్రాయ పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ.
0: Bhagavan will be so happy to have such ideal students.
1: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాలని.
0: Many people ask, what is your property?
1: నా ప్రాపర్టీ అంతా పిల్లలే, నా ప్రాపర్టీ.
0: Students are Bhagavan's property.
1: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్కీర్తి చేస్తే అదే నాకు ఆనందం.
0: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు
0: టుడే
1: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
0: డ్యూరింగ్ దిస్ కాన్వకేషన్ దిస్ ఈస్ ద డిగ్రీ దట్
1: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
0: The degrees are given to you.
1: Care. Educare degree nenu istunnanu.
0: Get the degree of Educare.
1: Adi aatmanandamaku sambandhinatvanti.
0: It relates to the bliss of the self. Bliss of the self is Educare.
1: Kalkani meeku edi kavasam nenu chusukuntanu.
0: Bhagavan will take care of you in every way.
1: Pani chestu nadumunchi pani cheyali.
0: You work. Bend your body.
1: Somani potu kaakurdu.
0: Never be lazy.
1: Lazy kaakurdu.
0: Don't be lazy.
1: Laziness is rust and dust.
0: Laziness is rust and dust.
1: Realization is the best and rest.
0: Realization is rest and best.
1: Ah, realization cheyadaniki prerani.
0: Attain that realization.
1: Ee naadu
0: today
1: ee mana kalam vachi ee oka irrigation deentopala taanu bhagam vahinchatamu naaku ento aanandamaindi.
0: Bhagavan is extremely happy with the visit of Kalam, the president of India.
1: Atanu deshabhimanamu ఎవరైనా కులాభిమానం అనుకుంటారో అతని కులాభిమానం కూడా లేదు.
0: హీ హాస్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
1: మహమ్మడన్
0: ఇస్ ఎ మహమ్మడన్.
1: ఏ మాత్రము వేదం లేదు.
0: హీ హాస్ నో అఫిలియేషన్.
1: అందరినీ ప్రేమిస్తాడు.
0: హీ లవ్స్ ఆల్.
1: అందరినీ దగ్గర చేస్తాడు.
0: అండ్ హీ ఇస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
1: ఏ దేశము పోలేదు.
0: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
1: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
0: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
1: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
0: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీ హాస్ బీన్ సర్వింగ్.
1: సైంటిస్ట్ ఎవరు కనిపించలేదు ఇక్కడ.
0: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
0: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
1: అతని హృదయమే పెద్ద అలంకారం.
0: అండ్ హీ గోస్ బై ది విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
1: అతని మంచి గుణము.
0: హీ ఈస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
1: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
0: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
1: ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఇంకా 5 ఏళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ. Thank you.
2: You were listening to A Divine Discourse delivered by Bhagwan Baba on the 22nd of November 2002 on the 21st convocation of Baba's University, the Sri Satya Sai Institute of Higher Learning.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. You will now hear a selection of devotional songs

0: ఈశావాస్యం ఇదం జగత్. అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: ఏది? మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది?
1: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
0: ఆ మధురభావమైన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: He is really lucky one if he is the recipient of mother's love.

0: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
0: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
1: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
1: వాట్ ఎవర్ యూ సీక్ ఆఫ్టర్ నెవర్ గివ్ అప్ దిస్ లవ్.

ఆశూరః పాతు రోమాణి చాత్మవాన్. హనూమత్కవచం యస్తు పఠేత్ విద్వాన్ విచక్షణః స ఏవ పురుషశ్రేష్ఠః భుక్తిం ముక్తిం చ విందతి.

سبحان